ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం మరో రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 27వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 41 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు ఉదయం 6:10 భావనలో దానం అంశం గురించి భాగి పూర్ణేందు శారద గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు ఇంకా పశుగ్రాస నిల్వ పద్ధతులు వివరాలు ఉంటాయి. ఉదయం

పట్టలకు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ. 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ఆచార్య దర్భసేనం శ్రీనివాసాచార్య గారిచే కవితా పఠనం, ఇంకా ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శెమ్మంగూడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్ళూరి రమేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు జరిపే ముచ్చట్లు ఉంటాయి. ఉదయం 11:03 అంజనా తిరుమల గారి గాత్రంలో భక్తి సంగీతం, వైలన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పెరవల్లి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విజి జోషి గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, నిర్వహణ హేమశ్రీ గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాలు. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి కథ ఒగ్గు కథ 3వ భాగాన్ని వినిపిస్తారు శ్రీ సింగరవు రాజ్ కుమార్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, ఇంకా చామంతి లిల్లీ పూల సాగు గురించి రైతు మల్లారెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీఎస్ రామగోపాల్. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, ఇంకా గొర్రెల్లో మేకల్లో సంక్రమించే వ్యాధుల గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ టి అనిల్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామ్గోపాల్ గారు. రాత్రి 8:00 వికసిత్ భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 9:30 స్పాట్లైట్, అలాగే 9:30 నాటిక తెలుగులో ఉంటుంది. 8:30 తెలుగులో నాటిక. రాత్రి 10:00 చర్చక విషయ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:45 శాస్త్రీయ సంగీత కచేరి ఈనాటి కార్యక్రమంలో రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈరోజు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈనాటి కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్ళూరి రమేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు జరిపే ముచ్చట్లు ఉంటాయి ఈరోజు ఉదయం 10:03. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर ने कल शाम नई दिल्ली में ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वोंग के साथ 17वें विदेश मंत्रियों के द्विपक्षीय संवाद बैठक की सह अध्यक्षता की. डॉक्टर जयशंकर ने कहा कि इसमें हिंद प्रशांत क्षेत्र, पश्चिम एशिया की स्थिति, वैश्विक और बहुपक्षीय मुद्दों पर विचार विमर्श किया गया. उन्होंने दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी की प्रगति की समीक्षा की. क्वाड विदेश मंत्रियों की बैठक

వారి వారి అవసరాలను బట్టి అడిగినా అడగకపోయినా ఇవ్వబడేది. ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దానగుణం ఎక్కువని చెప్తారు. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనే సంస్థ 153 దేశాలలో నిర్వహించిన ఒక సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా దేశ ప్రజలలో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మన పురాణాలను పరిశీలించి చూస్తే దానం అనగానే మనకు గుర్తుకు వచ్చేది శిబి చక్రవర్తి, కర్ణుడు, ఏకలవ్యుడు మొదలైనవారు.

0: కర్ణుడు తన స్థిరమైన నిస్వార్థ గుణంచేత దానవీరుడిగా పూజింపబడ్డాడు. దానాలు పలు రకాలు: అన్నదానం, వస్త్రదానం, గోదానం, సువర్ణదానం, భూదానం, ధనదానం, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నీ దానాలలోకెల్లా అన్నదానం గొప్పదే అని అన్నారు వేమన. అలాగే విద్యాదానం ఎంత ఇచ్చినా తరిగిపోనిది, వెలకట్టలేనిది. ఈ సందర్భంలో సతీసుమతి చిత్రం కోసం గీతరచయిత శ్రీ సముత్రాల రాఘవాచార్య గారు ఈ విధంగా అంటారు: జపమాచరించే జడదారికన్నా దానాలు చేసే సంసారిమిన్నా అని. మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులు, నెరదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదలకు జీవనాధారం. అలాగే మనం చరిత్ర పుటలు తిరగేస్తే పూర్వకాలంలో మహారాజులందరూ దానధర్మాలు చేసిన వారేనని తెలుస్తుంది. అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసేవారు. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటారు. వారికి బహుళ ప్రచారం అవసరం లేదు. వారి శక్తి మేర దానధర్మాలు చేస్తూ పోతూ ఉంటారు. తమ స్వార్థం కోసం కాకుండా ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని దానధర్మాలు చేస్తుంటారు. వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు కూడా వారి సంపదలను అంతా పేదలకు దానం చేసేవారు. అంతేగాని ఈ రోజులలోలాగా కొడుకులకు మనువళ్ల కోసము కూడబెట్టి ఉంచేవారు కాదు. రామరాజ్యంలో పండుగలకు పబ్బాలకు దానధర్మాలు చేద్దామంటే ఒక్క యాచకుడు కూడా దొరికేవాడు కాదట. ప్రజలందరూ ఎవరి వృత్తి వారు చేసుకుంటూ ధర్మబద్ధంగా సంతోషంగా జీవించేవారట. అన్ని రకాల వృత్తులలాగానే ఉంచవృత్తి కూడా ఒకటి. ఇందులో తమకు ఆ రోజు ఎంత అవసరమో అంతవరకే దానాన్ని స్వీకరించటం, భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించరు. దానం చేసేవారు ఈ ఉంచవృత్తి పద్ధతిలో తాము పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉన్నదని భావించి అలా దానం స్వీకరించేవారిని ఆదరించి గౌరవించేవారు. పురాణాలైనా ఇతిహాసాలైనా వేదాలైనా చెప్పేది ఒక్కటే: స్వసుఖాల మీద వ్యామోహం వదులుకొని దానధర్మాలు చేసి మోక్షం పొందమని. అందుకేనేమో ప్రభుత్వాలు దానం చేసేవారిని ప్రోత్సహించే దిశలో అన్నదానం, విద్యాదానం చేసే సంస్థలకు సహాయం అందించేవారికి ఆదాయ పన్నులో రాయితీలు కల్పించటం, వ్యాపారం చేసే కార్పొరేట్ సంస్థలు తాము సంపాదించే లాభాలలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద 1% నిధులు దానధర్మాలకు వెచ్చించాలని ప్రోత్సహించడం జరుగుతుంది నేటి కాలంలో. ఇలాగా దానగుణం మనం అందరం అలవర్చుకొని మన పిల్లల ముందు మనం దానం చేయటం వలన లేదా వారి చేత దానాలు చేయించటం వలన రాబోయే తరాల వారికి కూడా దానధర్మాలు చేసే మంచి సంస్కారాన్ని అందించిన వాళ్ళమవుతామనేది నా భావన.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో దానం ఈ అంశం గురించి భాగి పూర్ణేందు శారద గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని నాటి కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతాన్ని విందాం.

ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యా రాత్రినాథ నృహరే తవ సుప్రభా.

ఆచ్యుత్య సత్వం వివభాతి విదిక్షు దిక్షు యాదాద్రినాదను హరే తవ సుప్రభాతం. బ్రహ్మ స్వయం సురగణై సహలోకపాలై ధామం ప్రవిశ్య తవ మండప గోపురాజ్యం పంచాంగ శుద్ధి.

దుష్ట సంహరణముత్తమలోక రక్ష దీక్షాంయనక్కి తవ రూపమహో సింహ తచ్చత్రయాదగిరి.

కులజం వరు సరిలేరని అనలందొచ్చరను. వరమిచ్చటి దైవం కేశవుడని పాపం పట్టెరను. కరివరదుడు అస్ఫలితుండని.

కరళము మృంగెదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడు నెదను రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడు నెదను రామానుజ భాష్యము నిజమను సరస్వతి

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇక కార్యక్రమంలోకి
2: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో

విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు పశుగ్రాస నిల్వ పద్ధతుల గురించి. ఈ పశుగ్రాస నిల్వ పద్ధతులు ఎంతైనా అవసరము, ఎందుకంటే మన భారతదేశంలో పశు సంపద ఎక్కువగా ఉంది. ఈ పశు సంపదకు సరైన గడ్డిని, సరైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పశుగ్రాసాన్ని చక్కగా పశువులకు అందించాలని ఈ వివరాలు మనకు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్దాం. వివిధ కారణాల చేత ఈ మధ్యకాలంలో వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. కావున రైతులు అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మేకల, గొర్రెల పెంపకం మొదలగునవి చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పశు సంపద నుండి పొందవలసిన పాలు, మాంసము దిగుబడులు పొందలేకపోతున్నాము. నాణ్యమైన పోషక విలువలున్న పచ్చి మేతను అందించవలసిన అవసరం ఉన్నది. పశు పోషణలో 70% ఖర్చు మేతకు అవుతుంది. మేత ఖర్చు తగ్గాలంటే చౌకక లభ్యమయ్యే పశుగ్రాస పంటలను సాగు చేయాలి. పచ్చి మేత కొరతను అధిగమించడానికి వివిధ ప్రత్యామ్నాయాలపై ఆధారపడడం ఎంతైనా అవసరం. పచ్చి మేత కొరత వర్షాకాలంలో అంతగా ఉండకపోయినా చలికాలంలోనూ, వేసవిలోనూ తీవ్రంగా ఈ కొరత ఉంటుంది. అనువైన కాలంలో ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అధికంగా పండే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతులలో నిల్వ చేసుకుని పశుగ్రాస కొరత ఉండే కాలంలో మార్చి జూన్లో వాడుకోవచ్చు.
అందుచేత మనకు ఈ సైలేజీ గడ్డి వివరణ అంటే పాతర గడ్డిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పశువులకు అందించాలనే ఈ క్రమ పద్ధతిని మనకు తెలియజేస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పచ్చిగా ఉండే పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసి గాలి

0: లేకుండా పులియబెట్టి నిల్వ చేయడాన్ని సైలేజీ అని అంటారు. గుంతలో పాతరేసి గాని ట్యాంకులో నింపి గాని ఈ మధ్య పాలిథీన్ సంచులలో నింపి సైలేజీ తయారు చేస్తున్నారు. ఆక్సిజన్ కూడా లేని పరిస్థితిలో నిల్వ చేయడం వలన పశుగ్రాసంలో ఉండే నీటిలో కరిగే పిండి పదార్థాలు ఆర్గానిక్ ఆమ్లాలుగా మారడం వలన పశుగ్రాసం యొక్క ఆమ్ల పరిమాణం పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో బ్యాక్టీరియా శిలీంధ్రాలు పెరగవు కాబట్టి పోషకాహార నష్టం లేకుండా నాణ్యత పెరుగుతుంది. గడ్డిలోని ఎండు పదార్థము కరిగించబడే తీపి పదార్థాలపై నాణ్యత ఆధారపడి ఉంటుంది. తీపి పదార్థాల నిష్పత్తి కూడా ముడి మాంసకృతుల శాతంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మంచి నాణ్యత గల సైలేజీ తయారీకి పంటను 50% పూత దశలో పాల దశలో కోయాలి. మొక్కజొన్న జొన్న సజ్జ పంటలను పాలు పోసుకునే దశలో నేపియర్ గడ్డి పేరాగడ్డి గినీ గడ్డిలను పూత దశలో కోసి సైలేజీకి ఉపయోగించాలి. పశుగ్రాసాలలో తేమ 65-70% మించి ఉండకూడదు. ఇక సైలేజీ తయారీకి త్రవ్విన గుంతలో అడుగు భాగాన ప్రక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. అడుగు భాగంలో వరిగడ్డి వేసిన ఎడల పాతరగడ్డి వృధా కాకుండా ఉంటుంది. గాలి నీరు సోకితే పాతరగడ్డి బూజు పట్టి చెడిపోతుంది. కావున ఏమాత్రం గాలి వర్షపు నీరు పాతరలోకి పోకుండా జాగ్రత్త పడాలి. చాఫ్ కట్టర్ తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపేటప్పుడు ప్రతి టన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి ఇంకా 1 కిలో రాతి ఉప్పును పొరల మధ్య చల్లాలి. పాతరలో గాలి లేకుండా మందపాటి పాలిథీన్ షీటును గాని వరిగడ్డిని గాని పరిచి మట్టి పేడ మిశ్రమంతో అలికి గాలి చొరబడకుండా చేయాలి. ఇలా పాతర వేసిన గడ్డి 2-3 నెలలకు మాగి పండ్ల సువాసనతో పసుపు పచ్చ రంగులో తేమ కలిగి ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది. పశువులు చాలా ఇష్టంగా తింటాయి. గుంత తెరిచిన తర్వాత 4 రోజులలోపు వాడుకోవాలి. లేనిచో ఆరిపోయి చెడిపోతుంది. గుంత నుండి సైలేజీని వాడుకునేటప్పుడు 1 ప్రక్క నుంచి పొరలుగా తీసి వాడుకోవాలి. సైలేజీ అవసరం లేకుంటే 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వ ఉంచవచ్చు. ప్రతి పాడి పశువుకు 20 కిలోల సైలేజీని 10 కిలోల ఎండు మేతతో కలిపి పాలు పిచికిన తర్వాత పిండడానికి 4 గంటల ముందు మేతగా వేయాలి. ముదురు గోధుమ నలుపు రంగు కలిగి పులుపు వాసన ఉన్న సైలేజీని వినియోగించకూడదు. సాధారణంగా సైలేజీ అవసరమయ్యే కాలం 4 నెలలు. 5 పశువులకు గాను ఈ నెలల్లో 12 టన్నుల సైలేజీ అవసరమవుతుంది. గనక 1 కిలో సైలేజీ తయారీకి కావలసిన పచ్చి మేత 1.5 కిలోలు. 12 టన్నులకు 18,000 కిలోల పచ్చి మేత కావాలి.
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు.

0: మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,500 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్ల నీరుని కృష్ణానదికి తీసుకెళ్ళి
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా

0: ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
2: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంకు లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకుని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలయదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
3: పూర్వ ఐపీఎస్ అధికారి ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రభా. అథ వార్తాః. కేంద్రేణ అనుప్రవేశేణ అన్యైః కారణైః చ జనసాంఖ్యకీయ పరివర్తనస్య సమాహ్వానాన్ నివారణాయ ఉచ్చస్తరీయ సమిత్యాః నిర్మాణం విహితం. सामाजिकान्तरजालीये पटले केन्द्रीय गृहमन्त्री अमित शाहः ह्यः अवदत् यत् सर्वोच्च न्यायालयस्य पूर्व न्यायाधीशः प्रकाश प्रभाकर नावलेकरः समित्याः अध्यक्षः भविष्यति. जनगणना आयुक्तेन सह पूर्व आईएएस अधिकारी दुर्गा शंकर मिश्रा, पूर्व आईपीएस अधिकारी बालाजी श्रीवास्तवः, अर्थशास्त्री डॉक्टर समीका रवि इत्येषा च समित्याः सदस्य रूपेण नियुक्तः अस्ति. गृहमन्त्रालयस्य संयुक्त सचिवः एकः वैदेशीयः समित्यां सदस्य सचिव रूपेण कार्यं करिष्यति. గృహమంత్రిణా అమిత షాహేన ఉక్తం యత్ డ్రోన్ యంత్రై మాదకద్రవ్యాణాం శస్త్రాణాం చ తస్కరణం నివారయితుం అగ్రమేషు షణ్మాసేషు ఏవ సర్వకారః డ్రోన్ అవరోధ ప్రణాళిక

0: बाल्याः नियोजनं प्रचालयिष्यति. राजस्थानस्य बीकानेर जनपदस्य सांचो सीमा पोस्ट इत्यत्र बीएसएफ सैनिकान् संबोधयन् सः अवदत् यत् यद्यपि सीमापारात् उद्भूताः विभीषिकाः महत्वपूर्णानि एव सन्ति, तथापि देशस्य अन्तः एतादृशानां विभीषिकाणां साहाय्यं कुर्वताम् आन्तरिकतत्त्वानां विषयेऽपि समानं ध्यानं दातव्यम्.
1: ड्रोन और अन्य उपकरणों के लिए भारत सरकार ड्रोन रोधी संयंत्र लगाने की शुरुआत अगले 6 माह में ही कर लेगी. परंतु ड्रोन उतरता तो भारत की भूमि में है, कौन इसके अंदर के मटेरियल को देश विरोधी कार्यों के लिए उपयोग करता है, इस पर हमारी पैनी नजर होनी चाहिए. और इसके न्यूट्रलाइजेशन के लिए सिविल अथॉरिटी और डिस्ट्रिक्ट पुलिस से हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी.
0: ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्रिणा पेनी वोंगह इत्येषा ह्यः नवदिल्ल्यां प्रधानमंत्रिणा नरेंद्र मोदिना सह मिलितवती. श्रीमोदी रक्षा व्यापार प्रौद्योगिकी इत्यादिषु क्षेत्रेषु वर्धमानस्य भारत ऑस्ट्रेलिया व्यापक सामरिक सहभागित्वस्य विषयेपि आपूर्ति श्रृंखलायाः स्थितिस्थापकतायाः विषये च चर्चितवान्. प्रधानमंत्री अवदत् यत् भारत ऑस्ट्रेलिया देशौ स्वतंत्रं मुक्तं सुरक्षितं समृद्धं च हिंद प्रशांत क्षेत्रस्य कृते निरन्तरं कार्यं करिष्यतः. विदेश मंत्री डॉक्टर एस जयशंकरः सुश्री वोंग इत्यनया सह 17वें विदेश मंत्रिणां फ्रेमवर्क संवादेत्यस्य सह अध्यक्षतां कृतवान्. सामाजिकान्तर्जालीये पटले डॉक्टर जयशंकरः अवदत् यत् ते हिंद प्रशांत प्रदेशे पश्चिम एशियायाः स्थितिम् अन्येषु क्षेत्रीय वैश्विक बहुपक्षीय विषयेषु च मतानाम् आदान प्रदानं कृतवन्तः. भाजपेति दलाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्याः दलस्य मुख्यालये नो बीजेपी इति उपक्रमस्य अन्तर्गतं 12 देशानाम् अभियानप्रमुखैः सह वार्तालापम् अकरोत्. श्रीनवीनः ब्राजील, जर्मनी, इण्डोनेशिया, मलेशिया, मॉरिसस, न्यूजीलैंड, सेशेल्स, सिंगापुर, दक्षिण अफ्रीका, श्रीलंका, थाईलैंड, वियतनाम इत्यादीनां देशानां प्रतिनिधीनां स्वागतम् अकरोत्, तथा च भाजपेति दलस्य यात्रायाः विचारधारायाः संघटनात्मक शक्तेः लोकसेवायाः प्रतिबद्धतायाः च विषये अवधानं प्रदत्तवान्. केन्द्रीय वाणिज्योद्योगमन्त्री पीयूष गोयलः दृढविश्वासं प्रकटितवान् यत् भारत कनाडा आर्थिक सहभागित्वस्य अग्रिमः अध्यायः विश्वासेन प्रेरितः भविष्यति, येन द्वयोः राष्ट्रयोः संयुक्त समृद्धि भविष्यति. गतरात्रौ कनाडा देशस्य टोरेंटो नगरे राजनैतिक पुनरुत्थापनात् वाणिज्यिक वितरण पर्यन्तम् इति मन्त्रिस्तरीय पूर्ण सम्मेलनस्य उद्घाटन सत्रं संबोधितवान् इति वार्ताः.
2: आकाशवाणी हैदराबाद केंद्रम మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీ ఎంవీఆర్ శర్మ.
3: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 15 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని 15 కేంద్రాలకు 15 ప్యాడీ క్లీనర్ మిషన్లు అందించాలని సివిల్ సప్లై అధికారులకు కలెక్టర్ సూచించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపించాలని, తూకంలో తేడాలుండకూడదని, లారీ రవాణాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జవహర్ నగర్ బిట్స్ పిలానీ సమీపంలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న స్కూల్ నిర్మాణం పనులను టీజీఈ డబ్ల్యూఐడీసీ సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డీఈఈ వెంకటేష్ పరిశీలించారు. 2 ఏళ్లలో పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తామన్నారు. కీసరగుట్టలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ది చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మను చౌదరి వెల్లడించారు. చారిత్రక పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల్లో హెరిటేజ్ వాక్ నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కీసరగుట్ట నంది విగ్రహం నుంచి కొండపై ఉన్న ఆలయం వరకు

0: హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఎంపీఓలు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి చేరేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు సూచించారు. మంత్రి అధ్యక్షతన ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు, సఖీ కేంద్రాల పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మరమ్మతులు, సీలింగ్ లీకేజ్ సమస్యలను వర్షాకాలానికి ముందే పరిష్కరించాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అత్యాధునికంగా రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ రైల్వే పథకంలో భాగంగా 28 కోట్ల రూపాయలతో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఈ స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టింది. 3 ప్లాట్ఫామ్లపై 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను రాజస్థానీ శైలిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సర్క్యులేట్ ఏరియాతో పాటు ప్లాట్ఫామ్ల విస్తరణ, యాక్సెస్ రోడ్ల పనులు పూర్తి కావచ్చాయి. బుకింగ్ కార్యాలయంలో పోర్టికో, ఫాల్స్ సీలింగ్, దివ్యాంగుల కోసం ర్యాంపుల ఏర్పాటు పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నిర్మిస్తున్న పారడైజ్ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. సుమారు 2,232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 18.15 కిలోమీటర్ల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపడుతోంది. ఇందుకోసం దాదాపు 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 113 ఎకరాల భూమి రక్షణ శాఖ పరిధిలో ఉంది. మిగిలిన 84 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందింది. ప్రైవేట్ ఆస్తులకు ఆయా ప్రాంతాల విలువను బట్టి గరిష్టంగా గజానికి 110,000, కనిష్టంగా 90,000 రూపాయలు పరిహారం ధరను నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల అమల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎంపీ రాజేందర్ శాఖల వారీగా సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని, గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడకూడదని సూచించారు. గృహహింసకు గురవుతున్న మహిళలకు అండగా ఉండేందుకు సఖీ కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పరిసర ప్రజలు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణం ఎటకేలకు సాకారం కాబోతోంది. మియాపూర్ గండిమైసమ్మ మార్గంలోని బాచుపల్లి చౌరస్తాలో 4.5 ఏళ్ల క్రితం చేపట్టిన పై వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం నాటికి వంతెన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 30 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలోమీటర్ల పొడవు మేరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. తుది మెరుగులు దిద్దుకున్న వెంటనే దీనికి ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
1: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: Free trade agreement, of course, will help with reducing barriers to trade, tariff and non-tariff. It will open up a plethora of investment opportunities. But more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement, which will define the roadmap.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key Quad priorities, including maritime security, critical technologies, economic resilience, and HADR. We have seen encouraging progress on many initiatives. As maritime democracies, pluralistic societies, and market economies, we share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం

రంగం అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254

0: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరఠ్వాడ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: శ్రోతలకి నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఆచార్య దర్భసేనం శ్రీనివాసాచార్య వారిచే కవితా పఠనం.
1: కవితా శీర్షిక ఇటురా. ఎవరివో కాని దారిలో నలిగి పికిలినట్లున్నావు. రా ఇటురా ఈ పక్కకు. చెట్టు నీడానో నదీ తీరమనో అనుకో. గొప్ప పూలతోట కాకపోయినా అమ్మ జోలపాట కాకపోయినా ఆగిపోవడానికి కాదులే, సేదదీరడానికే ఇటురా. రా కూర్చో. మాట పెకలకపోయినా పర్వాలేదు, పెనుగులాడకు. మౌనాన్ని తర్జుమా చేసుకుంటాను. కూర్చోలేవా, వాలిపో నా మీదకు. ఒక స్తంభం అనుకో, లేదా ఒక పందిరి అనుకో. ఆనుకో, అల్లుకుపో, అలసట పడక. తెప్పరిల్లాక పలకాలనిపిస్తే పలుకు. పలుకుతూ కుదుటపడు, అది ఉప్పస. నీ దారి కథ కోసమే నేనున్నాననుకో. కనులు కురిస్తే కురవని

ఎవరించకు. లోపలి బరువు ఖాళీ అవని అది ఊరట. తేటబడ్డ చూపులకు నేను చదువరినవుతా. పెనుగాలి తుఫాను గుర్తుకొచ్చి ఉలికిపడి వణికిపోకు, కూలిపోకు. అంతా సద్దుమణిగేదాకా ఇదే నీకు చిరునామా. నిమ్మళపడు నిశ్చింతగా. 1000 ఏళ్ల వ్యూహాలెందుకు? ఇప్పటికీ ఈ విరామమే జీవితం. విశ్రమించు. కొత్త కలలకు ఇదే అదను. శయనించు. సత్వ చేకూరాక మళ్ళీ నీదారిలోనే నువ్వు వెళ్ళొచ్చు. దూర తీరం పిలుపుకు దగ్గరయ్యేందుకు. మరిచిపోకు. డస్సినప్పుడల్లా పక్కకు జరుగు. నేను కాకపోతే మరొకరు, మనిషొకడుంటాడు నీకు ఆసరాకు. అసలు మనిషంటేనే ఆసరా. తర్వాత కవిత శీర్షిక నయాగరా. ఎప్పుడో ప్రాచీన హిమయుగంలో జన్మెత్తినది సొగసు. ఎప్పుడో ప్రాచీన హిమయుగంలో జన్మెత్తినది సొగసు. ఎప్పుడూ నవయవ్వన రశ్మితో పొంగులెత్తేది సొగసు. నది తనలో తనే ఈదుతూ హొయలుతో పసి అలల పరవళ్ల రాగాలతో రావడం సొగసు. వచ్చి రాగానే వర్ణాతిశయంతో అంచుల నుంచి ఇక్కడ లోతుల్లోకి అమాంతంగా దూకడం సొగసు. దూకుతూ ఉంటే పలు జలధారలు ఒక్కుమ్మడిగా ధాటిగా జలజలగా పురివిప్పడం సొగసు. తళతళల జలధవళ ప్రపంచం నిర్విరామంగా పరిసరాలు పరవశించేలా హోరెత్తడం సొగసు. జలధూపం ఒత్తుగా లేస్తూ మబ్బులు మబ్బులుగా రూపెత్తుతూ ఆకాశానికెగబాకడం సొగసు. ఇటు రెండూ వాటొకటి వెరసి మూడు పాయలుగా ఈ ఉజ్వల జలాద్భుతం విలసిల్లడం సొగసు. మేడ్ ఆఫ్ ద మిస్ట్ పడవ నీలి నదిలో మృదుమంద్రంగా కదలడం సొగసు. యాత్రికులతో పడవ వర్ణ పతాకాల మంటపంలా మెరవడం సొగసు. పడవ దయతో కనుజాడలు జలధారల దగ్గరికి చేరడం సొగసు. కట్టెదుటే నీటి దండల ధవళ సిరులు ధారాళంగా కురవడం సొగసు. తుంపరల దండు పడవలోని దేహాలను ధాటిగా తాకడం సొగసు. ధాటికి ముఖమండలాలు హాయిగా ఉక్కిరి బిక్కిరి అవడం సొగసు. జలపాత గాత్ర కచేరీకి జతై పడవలోని గొంతులు విచ్చుకోవడం సొగసు. తుంపరతో ఎండ జతగూడి కట్టే సింగిడి కళ్లకు ఎదురుపడడం సొగసు. శ్వేతధారల శిఖలమీద పక్షులు విహార విన్యాసాలను ప్రదర్శించడం సొగసు. ఇటొక దేశం అటొక దేశం నడుమ నిరంతరం ఈ సహజ సంపన్న జలోత్సవం జరగడం సొగసు. ఇరుదేశాల కరచాలనంలా నదిమీద దృఢంగా రెయిన్బో వంచన కొలువుదీరడం సొగసు. అనేక దేశాల కనులొచ్చి ఇక్కడ ఒక్క చూపై ఈ మనోజ్ఞ జలవైభవ దృశ్యాన్ని కాంచడం సొగసు. సొగసును తెలుపు భాషలో నిర్వచిస్తున్నది సొగసు. ముగింపులేని గాథాధారలా సాగుతున్నది సొగసు. తరువాతి కవిత జ్ఞానాలయం. పరమ నిశ్శబ్దంగా ఉందిది. ఎందరో నిదురిస్తున్న రాత్రి పాంధశాలల. కాదు కాదు, మెలకువ ధ్యానంలో నిశ్శబ్ద మంత్రోచ్చారణలో నిమగ్నమైన జ్ఞానముని సంగమంలా ఉందిది. ఇది ఎదురుచూపుల వాటిక. ఎవరైనా వచ్చి తట్టకపోతారా, తెరవకపోతారా, జ్ఞాన పానీయాన్ని త్రాగకపోతారా, ఎంతో కొంత సంతోషసారాన్ని పొందకపోతారా అని ఎదురుచూపు. వస్తారని, చూపులతో కలియదిరుగుతారని, కూర్చుని జ్ఞానమాలలను కూర్చుకుంటారని, సువాసనల సంపదలను వెంట తీసుకెళ్తారని, బహుశా మళ్ళీ మళ్ళీ రావాలనే కామనతో. ఇతిహాసం, పురాణం, తాత్వికం, కవనం, గాథాధార, ఆత్మకథనం,
చారిత్రక వివరం.

తాళిపత్రాల చేతివ్రాలు, తాళపత్రాల చేతివ్రాలు, ముద్రాక్షరాల జాలు, వెన్నెల కన్నీరు, బయటి లోప్రపంచాల వెలుతురు, చీకట్ల జాడలు నీడలు, వేల దారుల ఆనవాళ్ళు, ప్రయోగాల యాగాలు, గతకాలాల అక్షరాల నిక్షిప్త భాండాగారాలు, ఇప్పటి ఆలోచనల చేర్పులు మెరుపులు, ఈ నిధికి ఎవరు వెలగట్టగలరు? ఎలా, ఏ వేళ్లతో, కళ్ళతో ఎలా వెలగట్టగలరు? అహింసావ్రతుడైన అతను కూడా ఇటకు వచ్చాడట. అహింసావ్రతుడైన అతను కూడా ఇటకు వచ్చాడట. బోసి నవ్వుతో, చేతి కర్రతో వెళ్ళిపోయాడట. నాలుగు మాటలను, చేతికర్రను ఈ లోగిలిలో వదిలి, మాటలను చదివాను, కర్రను తాకాను, నిష్ఠావాక్యాన్ని చదివినట్లు, సత్యదండాన్ని తాకినట్లు అనిపించిన ఒక అపూర్వ అనుభూతి. చూడని సబర్మతిని చూసినట్లనిపించింది నాకు. దూరాన హోరెత్తుతూ ఒక సముద్రం, ఇక్కడ నిస్సవ్వడితో ఈ సముద్రం బహులోతులతో. ఈ తడిలో జ్ఞాన స్నానం చేసిన శుభ్రానుభూతి. నేను ఎంత ప్రాచీనుడను! ఎన్ని యుగాల అడవుల నుంచి ఎన్నెన్ని దారుల మీదుగా వచ్చాను, ఎన్నెన్ని పోగొట్టుకున్నాను, ఎంతెంత సేకరించుకున్నాను. అంతిమంగా ఎట్లా ఏ జ్ఞానరూపాన్ని పొందాను? ఇటనుంచి ఇప్పుడు ఎటు, ఏ వెతుకులాటలో, ఇన్నిన్ని ఆలోచనలు నాలో ఎలా అధాటున దట్టంగా అల్లుకుంటున్నాయి, అల్లిబిల్లిగా ఇప్పుడు ఈ వాటికలో కూర్చున్నప్పుడు. మరో కవిత శీర్షిక త్రిపుర. రూపుకు కొరచన పురమే కాదు పేరు కూడా, అయినా అపురూపాలు. సగం అరణ్యమయం, సగం మైదానతలం, నిండా పర్వతశ్రేణులు. ఇట ప్రకృతి పుష్కలం, కృత్రిమం మాత్రం అత్యల్పం, దారులు అడవి జాడలు. తెలుపు ప్రాసాదాలు, నిలువెత్తు ప్రతిమలు, అల రాచరికపు గుర్తులు. బంగ్లా, కోగ్బోరాక్, చిక్మా, గారా, మోగ్, పలు భాషల పలుకుల తెరగులు. ఆదివాసీల నెలవు, సంప్రదాయాల సొబగు, గతకాలపు సంపదలు. తేయాకు తోటల హరితాతిథ్య సౌందర్యాలు, నేత్రాలకు తేనేటి విందులు. తేయాకు తోటల హరితాతిథ్య సౌందర్యాలు, నేత్రాలకు తేనేటి విందులు. రబ్బరు తరువుల సాగే సన్నటి ఎత్తైన ఊహలు, మనస్సుకు ఉయ్యాలలు. బంగ్లా సరిహద్దు, ఉద్రిక్తరేఖ వెంట కంచెలు, రెప్పవాల్చక కాచే కన్నులు. త్రిపుర సుందరి, అరుణారుణ కాంతులు, ప్రశాంతత కీర్తనలు. తరువాతి కవిత శీర్షిక నేలమీద. ఇప్పుడే మొదలయ్యాడు అతన్ని ఆకాశానికెత్తకు ఉన్నపళంగా. నీకోసమైనా అతని కోసమైనా. ఎత్తావా, కాళ్లను మట్టిని మరిచిపోతాడు. తనకు తాను అందడు కదా, నలుగురికి చెందడు. నేలకు మనిషికి దూరమై ఒంటరై మాగకుండానే రాలిపోతాడు. నేలమీద పుట్టాడు కదా, తొలుత నేలమీదే పాకని, నడవని, పరుగెత్తని, విశ్రమించని, మట్టిని తెలుసుకుంటాడు. మెల్లమెల్లగా మనిషిగా రూపొందుతాడు. తపనతో తనంత తానే ఎగురుతాడు. నింగిని తెలుసుకొని నేలకు తిరిగి వస్తాడు. తనతో తానుంటూ, నలుగురితోనూ ఉంటూ, మనిషిలా మసలుకొని మసలుకొని మాగిపోయి మనిషిగా వెళ్ళిపోతాడు. తనతో తానుంటూ, నలుగురితోనూ ఉంటూ, మనిషిలా మసలుకొని మసలుకొని మాగిపోయి మనిషిగా వెళ్ళిపోతాడు మళ్ళీ నేలలోకి. అతనికైనా, నీకైనా, నాకైనా

0: అతనికైనా నీకైనా నాకైనా నేల తర్వాతనే ఆకాశమైనా మరేదైనా. తరువాత కవిత శీర్షిక పూల వాకిలి. ఎవరో దయతలిచి ఇచ్చినవి కావు, ఎక్కడో తోవలో ఊరకే దొరికినవి కావు. మనసులో ప్రియంగా చేరి ఊగుతూ ఉన్న చామంతి, బంతి, మల్లెలు, సన్నజాజి, సంపెంగలను ఇంటి వాకిట్లో నాటాను. ఇక లోన బయట పరిమళాల జాతర. రంగుల పరిమళాలిప్పుడు రోజూ ఇంటిలోకి వెచ్చగా వలే సూర్యుడికి ఇంపుగా స్వాగత గంధాన్ని పోస్తున్నాయి. గృహానికి రంగుల కానుకలనిస్తున్నాయి. తేనేటికి అదనపు రుచిని చేర్చుతున్నాయి. మాకు, అతిథులకు, మట్టి తల్లికి మనోహర లలిత గీతాలను వినిపిస్తున్నాయి. మాటల తీగలకు మృదుత్వాన్నిస్తున్నాయి. రాత్రి కలలకు ప్రేమలనద్దుతున్నాయి. ఎదల లయలకు వంతెనలనేస్తున్నాయి. విడిన దారాలను కలిపి పేనుతున్నాయి. వాడిన కనులకు వెలుతురు నొంపుతున్నాయి. ఆగిన పాటలకు పునశ్చలనాన్నిస్తున్నాయి. ఏ తీరాల నుంచో విచ్చేసే గాలుల గుంపులకు విందునిచ్చి ఆదరంగా సాగనంపుతున్నాయి. నదుల శీతల వాత్సల్యాన్ని తలపుకు తెస్తున్నాయి. వెనకటి మెత్తని స్నేహాలను గుర్తు చేస్తున్నాయి. పసిపాపల అమలిన హాసాల్ని అందజేస్తున్నాయి. ఒత్తిడి బరువుల కింద పడి నలిగిన ఊపిర్లకు నిర్మలపు పానీయ మొసగి సేదదీరుస్తున్నాయి. దారిన వెళుతూ తనపై రాళ్లను విసిరే చేతులను సైతం దయాశాఖల కొసల చూపులతో క్షమిస్తూ ఎప్పటికైనా అవి సుకుమారపు పూలబుట్టలు కాకపోతాయని ఆశల ఊసుల్లో ఊగుతున్నాయి. ఆశ్చర్యం లేదు. ఏదో ఒకనాడు గోడలను కప్పును వదులుకొని ఇల్లు పూలవాకిలిలో కలిసిపోవచ్చు.
1: ఆచార్య దర్భసేనం శ్రీనివాసాచార్య వారిచే కవితా పఠనం అది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇటు అపార్ట్మెంట్ల వైపైనా ఇటు ఇండిపెండెంట్ హౌజులు కొనేవారైనా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయ్యర్ దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ మిగతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది అనే మనకు విషయాలు తెలియజేయడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ప్రధానంగా ఒక మధ్యతరగతి వాడికి ఎప్పటికీ సొంతిల్లు అనేది ఒక కళ అండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వారు వారి వారి పర్చేసింగ్ కెపాసిటీని బట్టి అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వినియోగదారుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయిపోయిన తర్వాత ఇది ఈ రూల్ ప్రకారం లేదని రాకపోవడమో లేదా ఇంకేదైనా ఇబ్బందులు పడడమో అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారుల చట్ట పరిరక్షణ కింద వస్తామో తెలియజేస్తారా?
1: అట్లాగండి. ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణానికి సంబంధించి ప్లాట్లు కొన్నా కానీ ఫ్లాట్స్ కొన్నా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వినియోగదారులుగా పరిగణించబడతారండి. ఇదంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది దాని కింద సేవ కిందగా నిర్వచనంలోకి వస్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మనం రెండు గ్రూప్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గృహ నిర్మాణం అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టడం ఒకటి. కేవలం పెద్ద ల్యాండ్ తీసుకుని 50 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుని ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ పర్చేజ్ చేసే వాళ్ళు ఒకటి, అంటే ఓన్లీ స్థలం,
0: కరెక్ట్,
1: ఇంటి స్థలం. ముందు మనము ఈ ప్లాట్స్ కొనేవాళ్ళ సంగతి చూద్దాం. ప్లాట్స్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి చాలా కష్టమైపోతుంది కాబట్టి జనరల్గా కొద్దిగా అవుట్స్కర్ట్స్కి వెళ్తే మన తక్కువ రేట్లో ప్లాట్స్ దొరుకుతాయి. ఆ ప్లాట్స్ చట్ట ప్రకారం అయితే అన్ని నామ్స్ ప్రకారం అప్రూవల్స్ తీసుకొని చేస్తారు, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారనే ఉద్దేశంతో మనం తీసుకుంటాం. కానీ చాలామంది ఈ ప్లాట్స్ వేసే వాళ్ళు వెంచర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోరు. అప్రూవల్స్ తీసుకున్నా కానీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయరు, ఒట్టిగా సేల్ డీడ్ చేసి పోతుంటారు. చాలామంది ఏంటంటే ఉదాహరణ మనం చెప్పాలంటే ఇప్పుడు కొంతవరకు బెటర్ నెవడేస్, ఇప్పుడు రేరా వచ్చింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ రేరా యాక్ట్ కూడా అంత అన్నిటికీ 100% అప్లై కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో సాధారణంగా చూస్తే మనం అంత టెక్నికాలజీస్లోకి పోకుండా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే అది హైదరాబాదు లేకపోతే వరంగల్ నగరాలు ఉంటాయి, అర్బన్ ఏరియాస్ కిందకి వస్తాయి. ఆ అర్బన్ ఏరియాస్ కింద ఏమైనా లేఅవుట్ ఏంటంటే ఆ కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద హుడా కానీ హడా కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అలా కాకుండా అదర్ దెన్ అర్బన్ ఏరియాస్ కాకుండా ఉంటే డిటిసిపి కింద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దానికి సంబంధించి నామ్స్ ప్రకారం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇంత ఏరియాలో ఇన్ని ప్లాట్స్ వేయచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లేఅవుట్ కరెక్ట్గా లేదని చెప్పేసి రివైజ్ చేసి ఈ ప్లాంటేషన్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి, కరెంట్ ఎలా వేయాలి, పార్కులు ఇవ్వాలి, కామన్ అమ్యూనిటీస్కి ఇవ్వాలి, స్కూల్స్కి ఇవ్వాలి, దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. దానికి కొంత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు. ఆ తర్వాత ఎంత కొంత ఫీజు తీసుకుంటారు. అది అయిన తర్వాత వాళ్ళు దాని ప్రకారము ఆ టైం ప్రకారము ఆ లేఅవుట్ అన్ని డెవలప్ చేయాలి. కంప్లీట్గా డెవలప్మెంట్ యాజ్ పర్ ది అప్రూవ్ పర్మిట్ ప్రకారం అయితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఆ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ఈ డెవలపర్స్ రియల్ ఎస్టేట్లు పబ్లిక్కి దే కెన్ ఆఫర్ టు సెల్. సో ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేసి జస్ట్ అప్లై చేయగానే టెంటేటివ్ ప్లాన్ వస్తుంది. ఆ టెంటేటివ్ ప్లాన్ వేసేసుకుని ప్లాట్స్ అమ్మేస్తారు. ఎవరైనా సరే ఊరు బయట ప్లాట్స్ ఏమైనా కొనాలంటే వాళ్ళకి అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా, ఇది డిటిసిపి కిందకి వస్తుందా లేకపోతే అర్బన్ ఏరియా కిందకి వస్తుందో చూడాలి. తర్వాత ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, దీని ప్రకారం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క డెవలపరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి వెంచర్ కూడా రిజిస్టర్ చేయాలి, తర్వాత డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టాలి, ఆ డబ్బులు రేరాలు కొంత డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే చేయాలి బోర్డు అక్కడ డిస్ప్లే చేయాలి, తర్వాత కంప్లీట్గా వెబ్సైట్లో పెట్టాలి, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో రేరా అప్రూవల్ లేకుండా అమ్మటం లేదు. అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆఫర్ టు సెల్. ఇది ఏది చేయకుండా అమ్మినా కానీ అది ఇల్లీగల్. తర్వాత అది ఒకటి. సో ఈ ప్లాట్స్ కొన్న వాళ్ళు టైం ప్రకారము కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా, వీటన్నిటి కూడా క్వశ్చన్ చేస్తూ మన కన్జ్యూమర్ ఫర్కి వెళ్ళచ్చు. కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లో ఏముంటాయో స్పెసిఫికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రామిసెస్. అలాగే బ్రోచర్స్ ఏమి ఇస్తారో బ్రోచర్లో చెప్పి కూడా చాలా చెప్తుంటారు, మనకి తర్వాత ఇవ్వరు. సో అగ్రిమెంట్లో లేకపోయినా బ్రోచర్లో ఇస్తే

0: స్పెసిఫికేషన్స్, క్లబ్ హౌస్ అవేనివిని అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా స్పెసిఫికేషన్స్, నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవ్ ప్లాన్ ఏముంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంట్లో ఏది సరిగా చెప్పిన ఈ కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఫోన్ లో వేసుకోవచ్చు. అదేవిధంగా ఆ రేరా కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్, నిర్మాణ అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, ఇవి రో హౌసెస్ కానీ, వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మనకు సపరేట్గా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాల్సింది. తర్వాత మనకు అగ్రిమెంట్ రాయాలి, సపరేట్గా మనకు అగ్రిమెంట్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. సో దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత, ఎంత బిల్టప్ ఏరియా ఉంటుంది, ఎంత ఇంటర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎక్స్టర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎంత టైంలో ఇస్తారు, డిలే జరిగితే కాంపెన్సేషన్ ఇస్తారా, లేదా కన్జ్యూమర్ డిలే అయితే ఏమైనా పే చేయాలా, ఈ డిఫాల్ట్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండాలి. అప్రూవ్స్ తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, పేమెంట్ ప్రతి పేమెంట్కి రిసీట్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోవాలి. అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రతి వెంచర్ దగ్గర, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి బోర్డు పెట్టాలి. సో అది ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ పూర్గా ఉన్నా, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత పార్కింగ్ అమ్మటం లేదు సార్. చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తారు, ఇంకా కార్ పార్కింగ్ అంటే డబ్బులు సపరేట్ కట్టమంటారు. నో, అది కట్టడానికి సపరేట్గా డబ్బులు వసూలు చేస్తారు లేదు, అందరికి ఇవ్వాల్సింది మ్యాండేటరీ. సో కార్ పార్కింగ్ సపరేట్ డబ్బులు తీసుకోవడం లేదు. అలాగే మనకు కామన్ లిమిటెస్ ప్రొవైడ్ చెప్పినా, టెర్రేస్ సరిగా లేకపోయినా, లిఫ్ట్ ప్రొవైడ్ చేయకపోయినా, కార్ పార్కింగ్ అనుకోండి, టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉంటే డిమార్కేషన్ చేయాలి, అలాట్మెంట్ చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, పొజిషన్ లెటర్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి, ఏంటి బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అప్రూవల్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ సేమ్ అథారిటీ దగ్గర మీ బిల్డర్ వెళ్ళాలి. ఇది ఒక సివిల్ ఇంజనీర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకుని మీ నామ్స్ ప్రకారం ఈ బిల్డింగ్ కంప్లీట్ చేశారు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన నామ్స్ ప్రకారం కట్టారా లేదా, మైనర్ ఏమైనా డీవియేషన్స్ కొంత ఫైన్ వేస్తారు, లేదా మేజర్ ఉంటే డిమాల్ష్ చేస్తారు. డిమాల్ష్ చేయమని చెప్తారు, డిమాల్ష్ చేస్తారు కూడా. సో అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతనే, అప్పుడు ఆ నామ్స్ ప్రకారం సాటిస్ఫై అయితే అప్పుడే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మామూలుగా బిల్డర్ ఇచ్చే పొజిషన్ లెటర్ కాదు, మనం స్వాధీనం చేసే పొజిషన్ లెటర్ కాదు,
1: అథారిటీ ఇచ్చేది,
0: అథారిటీ ఇచ్చేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, దట్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్లాట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ ఫిట్ ఫర్ ఆక్యుపేషన్ అని అర్థం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దాకా వచ్చేదాకా ఉన్నటువంటి అమినిట్స్, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని టెంటేటివే, ఎప్పుడు కావాలంటే డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అవి కామన్ అమినిట్స్ పర్మిట్ అవుతాయి. సో ఇది ఎన్ని చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, అవుట్స్కర్ట్స్ కట్టేవాళ్ళు, ఇది మీకు ప్రీలాంచ్ ఇస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్కి ఇస్తామని అంటారు. సపోజ్ స్క్వేర్ యార్డ్ బిల్టప్ ఏరియా అపార్ట్మెంట్ అనుకోండి, 7,000 అనుకోండి మార్కెట్లో, మీకు 4,500 ఇస్తాము ఇప్పుడు బుక్ చేసుకుంటే, లేదా టోటల్ అమౌంట్ పే చేస్తే ఇంత కన్సెషన్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనకు ఇప్పుడు నామ్స ప్రకారం కంపల్సరిగా రేరాలు రిజిస్టర్ కావాలి.
1: అంటే అప్పుడు ప్లాన్ ఉండాలి. మధ్యతరగతి కుటుంబీకుడిగా ఎవరైనా తక్కువ రేటుకు వస్తుంది తీసేసుకోండి,
0: ఇది అవేర్నెస్ కావాలి, చైతన్యం కావాలి. ఎందుకంటే తక్కువ రేటు వస్తుంది చెప్పేసి ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్నో ఎంతో మంది ఇట్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందు ఆఫర్ చేసేసి స్టార్టింగ్ లోనే భూమి పూజ అంటారు, ముందు రోజు బుక్ చేసుకుని తగ్గిస్తూ ఉంటారు, అప్రూవల్స్ ఉండవు, ప్రాపర్ గా కట్టరు. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్కి మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఏ బిల్డర్ అవుతుంది కదా, వాడు దాని మీద 10% 20% 25% తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ 7,000 రూపాయలది 4,000 రూపాయలకి ఎట్లా వస్తుంది, రాదు కదా, గిట్టుబాటు కాదు కదా, ఇంపాసిబుల్ కదా. సో వాడికి అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా వడ్డీ రావచ్చు, ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు అది నథింగ్ బట్ మిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నాట్ దిస్ ప్రొహిబిటెడ్ దే కెనాట్ టేక్. తర్వాత ఇచ్చినా కానీ ఆ నమ్మకం ఉండదు మనకు గ్యారంటీగా, ఎందుకంటే వాడు తక్కువ వాడికి వైబిలిటీ లేకపోతే బిల్డర్ ఎట్టుకడతారు, దేశ సేవ చేస్తున్నాడా, ఏమైనా ట్రస్ట్ గవర్నమెంటా, కాదు కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ మిస్లీడింగ్, ఫాల్స్ రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, కన్జ్యూమర్స్ ని ఆ విధంగా మిస్లీడ్ చేసి ప్రీలాంచ్ స్కీమ్ అని చెప్పేసి ఎంతో మంది కన్జ్యూమర్స్ నష్టపోవడం జరిగింది, చాలా కేసులు వేయడం కూడా జరిగింది. సో అలాంటి ప్రీలాంచ్ అంటే దాంట్లో మీరు తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఎవరు కూడా ఏ వినియోగదారుడు కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోవద్దు, డబ్బులు పే చేయొద్దు అని చెప్పి జస్ట్ నేను అడ్వైజ్ చేస్తున్నాను.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు అపార్ట్మెంట్ కొనే ముందు కానీ ల్యాండ్ కొనే ముందు కానీ జాగ్రత్తలు తీసుకొని, నేను ఒక సగటు భారతీయ పౌరుడిగా నా వంతు బాధ్యత నిర్వర్తించే నేను కొనుక్కున్నాను, ఫిర్బి అయినా కానీ నాకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకున్న తర్వాత ఈ కన్జ్యూమర్ ఫోరం అప్రోచ్,
0: ఇప్పుడు నష్టపోయిన వినియోగదారుడు ఇప్పుడు రెండు రకాలు అండి. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత రేరా యాక్ట్ పోవచ్చు, అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు, రెండు కూడా ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఒకటి ఏంటంటే రేరాలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 500 గజాల లోపు చిన్న అనుకోండి, అదేవిధంగా 10 ఫ్లాట్స్ లోపు చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే రేరాకి అథారిటీ ఉండదు, కంపల్సరీ కన్జ్యూమర్ ఫోరం పోస్తుంది, సిల్ కూడా కానీ కన్జ్యూమర్ ఫోరం పోస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఇది మిగతా వాటిలో. సో ఈ రేరాకి రాని కంపల్సరీ రావస్తుంది.

0: ఈ ఫ్లాట్ కొన్నవాడు కానీ ప్లాట్ కొన్నవాడు కానీ లేకపోతే విల్లా కొన్నవాడు కానీ కన్జూమర్ అవుతాడు. సో ఇక్కడ కన్జూమర్ ఫర్మ్లో వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా కట్టకపోయినా టైం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకపోయినా హ్యాండ్ ఓవర్ చెప్పినా స్పెసిఫికేషన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ కామన్ లిమిట్స్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ వినియోగదారుడు కన్జూమర్ కమిషన్ వేసుకోవచ్చు. గతంలో పాత యాక్ట్ కింద మనం కన్జూమర్ ఫోరం అనే జిల్లా ఫోరం అని దీన్ని ఇప్పుడు అన్ని కూడా జిల్లా కమిషన్ స్టేట్ కమిషన్ నేషనల్ కమిషన్ అంటున్నారు పేరు మార్చారంటే
1: ఫోరం కమిషన్ అంటున్నారు
0: జిల్లా ఫోరం జిల్లా కమిషన్ అంటున్నారు. సో జిల్లా కమిషన్ స్టేట్ కమిషన్ నేషనల్ కమిషన్ సో ఈ పేరు మార్చారంతే. సో ఈ కమిషన్స్ లో ఆ డబ్బులు ఎంత చెల్లిస్తారో దాన్ని బేసేసుకుని జురుషన్ ఆ టెరిటరీలో పెక్కిన జురుషన్ తీసుకుని మనము పొజిషన్ కాబట్టి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. ఆ తర్వాత పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు దాకా మనకు లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ అడగచ్చు, లేకపోతే రెంటల్ లాస్ అడగచ్చు, ఇట్లా అప్రాపర్టీ అడగచ్చు. అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేయరు, పొజిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అడగచ్చు. లేకపోతే నాకు వద్దనుకోండి, 3 సంవత్సరాలు పొజిషన్ ఇస్తా అని చెప్పినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇవ్వడు, కంప్లీట్ కాదు, ఇక 6 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటాడు. అప్పుడు ఈ బలవంతం చేస్తాను లేదు, ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో వాడు మూడు కొనుక్కుంటాడు, వాడికి ఫైనాన్షియల్ కండిషన్ మారిపోయింది, కాబట్టి కన్జూమర్ ఇప్పుడు ఇస్తాను తీసుకుని బలవంతం చేస్తాను, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద కన్జూమర్, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే మనకు 6-7 సంవత్సరాల కింద బుక్ చేసిన ఫ్లాట్స్ ఈ ఇప్పుడుదాకా డెలివరీ చేయకుండా చాలా కేసు ఉన్నాయి. మన బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది, ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయింది కాబట్టి ఈ కొన్ని కన్జూమర్ ఫర్మ్స్ తక్కువ ఇస్తున్నాయి ఇంట్రెస్ట్ కన్జూమర్కి, 8%, 6%, 9%, 12%. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కన్జూమర్ని నీకు పే చేసినప్పుడు డబ్బులు అప్పుడు మార్కెట్ వాల్యూ 18% అట్లా ఉండేది, 17%, 15%, 18% ఉండేది. అలాగే మార్కెట్ వాల్యూ ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇప్పుడేమో నువ్వు ఇచ్చే డబ్బులు వాల్యూ తగ్గిపోయింది. 10 లక్షల రూపాయలు అప్పుడు పాత డబ్బు 5%, 12% ఇస్తే ఏమి రాదు, నష్టం జరుగుతుంది. కాబట్టి కాంపెన్సేట్ చేయడం కోసం 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది బిల్డర్ మీద. సో అన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వినియోగదారులు కన్జూమర్ ఫోన్లో ఫ్లాట్
1: గౌరీశంకర్ గారు మీరు అంటే నాకు అంటే ఒక ఉత్సాహుడిగా అనుమానం ఏమొచ్చిందంటే నిజంగానే నేను వేశాను, ఎంత కాలానికి నాకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది, నిజంగా న్యాయం నా వైపే ఉంది అనుకుంటే ఒక వినియోగదారుడిగా అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ డెఫినెట్గా ఇంత పర్సెంట్లో ఇంతమంది అప్లై చేస్తే అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఇంతమందికి న్యాయం జరిగిందన్నట్టుగా మీరేమో చెప్పగలరా?
0: నేను టైం లిమిట్ కూడా చెప్పలేను, కానీ మనకు 3-2 ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలలలోపు న్యాయం జరగాలని ఉంది దీంట్లో, కానీ అంత టైం కూడా ఖచ్చితంగా జరగట్లేదు, లేట్ అవుతుంది, రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకి రంగారెడ్డి కందుమూర్ ఫారం ఉంది, రంగారెడ్డి జిల్లా కందుమూర్ ఫారంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే మనకు హైదరాబాద్లో 3 జిల్లా ఫార్మ్స్ ఉన్నాయి, జిల్లా కమిషన్స్ ఉన్నాయి. ఈ 3 జిల్లా కమిషన్స్ ఎంత కేసులు ఉన్నాయో ఈ 3 కన్నా కలుపుకొని రంగారెడ్డి ఎక్కువన్నాయి, కాబట్టి కొద్ది కేసులు పట్టి కొంత టైం పడుతుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అవుతుంది, మన కోర్టు ఫీజు తక్కువ ఉంటుంది అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్ ఎక్కడో ఈ బిల్డర్స్ మీద కేసులో డిస్మిస్ కావడం చాలా రేర్, ఈ డెఫిషియన్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ 90% ఆఫ్ ద కేసులో కన్జూమర్కి అనుకూలంగానే కేసులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ ఏదో తప్పే ఉంటుంది కానీ కన్జూమర్ తప్పనే ఉండదు, కాబట్టి పేటెంట్గా దాదాపు మెజారిటీ కేసులో న్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యాక్ట్ ఏంటంటే గతంలో ఏంటంటే బిల్డర్ మీదకి డైరెక్షన్ ఇచ్చారనుకోండి, నువ్వు బిల్డింగ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఆ పాత యాక్ట్ ప్రకారం వాడు బిల్డర్ రిజిస్టర్ చేయడం కొన్ని వారంట్ ఇచ్చినా కానీ అరెస్ట్ అంటే పారిపోతాడు, దొరకడు. అది ఆ వారంట్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా దొరకడాడు. ఇప్పుడు ఏం చేశాడు కొత్త యాక్ట్ ప్రకారం ఈ కన్జూమర్ ఫోరమే రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బిల్డర్ బిల్డర్ రిజిస్ట్రేషన్ చెప్తే కన్జూమర్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా కన్జూమర్ చేయొచ్చు, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ. ఇది మంచి అడిషనల్ అడ్వాంటేజ్. సో రీజనబుల్ పీరియడ్ లో వెన్ కంపేర్ టు అదర్ సివిల్ కోర్ట్స్ కానీ వాటిలో పోల్చుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంది.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

0: మీరు ఇంతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు,

0: పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాల ముందుగా సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. కెవి మాదేవన్ సంగీత సారథ్యం.

0: బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పై

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారి గాత్రాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చైనా పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ప్రస్తావనలు తేవడాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. జమ్మూ కాశ్మీర్ లడక్ భారత్లో విడదీయరాని భాగంగానే ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. భారత్ భూభాగంలోని ప్రాంతాలపై వ్యాఖ్యానించే హక్కు మరే ఇతర దేశానికి లేదని నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలిపారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు 6 నెలల్లోగా యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సరిహద్దుల అవతల నుంచి డ్రోన్ల ద్వారా దేశంలోని డ్రగ్స్, గన్స్ రాకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంట వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాలిస్తే భూసారం దెబ్బతింటుందని, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని హెచ్చరించారు. ఉల్లిపాయల సేకరణకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం సవరించింది. క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు పెంచిన ఈ ధర వెంటనే అమల్లోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో న్యాయాధికారులపై దాడికి సంబంధించి మరో 15 మందిని ఎన్ఐఏ కస్టడీకి ప్రత్యేక కోర్టు అప్పగించింది. మాల్దాలోని మోతాబర్లో న్యాయాధికారులపై జరిగిన దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సీసీటీవీ ఫుటేజ్, పలు వీడియో క్లిప్లను విశ్లేషించి నిందితులను అరెస్టు చేశారు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో యోగాసనాన్ని చేర్చేందుకు కృషి చేస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ జరగనుందని తెలిపారు. వియత్నాంలోని డానాంగ్లో జరుగుతున్న ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న జరిగిన పోటీల్లో భారత్కు 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 1 కాంస్య పతకం దక్కాయి. పురుషుల ఫ్రీస్టైల్ ఈవెంట్లో మోహిత్ కుమార్, చందర్ మోహన్ బంగారు పతకాలు సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా మణిశర్మ సంగీత సారథ్యంలో వేటూరి రచనకు హరిహరణ అల్పిస్తున్న గీతం విందాం. చిత్రం చూడాలని ఉంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు గురుశరణ్ రచనకు కెవి మహాదేవన్ సంగీతం అందించగా కెజేఎస్ దాస్ చిత్రాలపించిన గీతం చిత్రం అల్లుడు గారు.

0: అదే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చిత్రాలపిస్తున్న గీతం, చిత్రం సొంతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతల సినీ గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు సెంథిల్ రహిత ఆలపిస్తున్న గీతం విందాం. అనంత శ్రీరామ్ రచన, రాధన్ సంగీత సారథ్యం, చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం.

0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు హరీష్ జయరాజ్ సంగీత సారథ్యంలో భువనచంద్ర రచనకు ఉన్నికృష్ణన్ హరిణి ఆలపిస్తున్న గీతం విందాం. చిత్రం చెలి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో రామజోగేశాస్త్రి రచనకు హరిచరణ్ చిత్రాలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం ఎందుకంటే ప్రేమంటా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు శ్రేయా ఘోషల్, నరేష్ అయ్యర్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వెన్నెల కంటి రచన, చిత్రం నువ్వు నేను ప్రేమ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మాటైనా
0: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324-0852, మరొక నెంబర్
4: 2324-0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా భాగ్జీలతో కూడిన ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తమ తీర్పును వెలువరించనుంది. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర 3వ రోజుకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భారత్ కెనడా దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నాయని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఉమ్మడి శ్రేయస్సును ఆకాంక్షిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడాలో పర్యటిస్తున్న పీయూష్ గోయల్ టొరంటోలో రాత్రి ఓ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకం కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలను అందిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి మాజీ విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవుబాలను అరెస్టు చేయవద్దని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్ళూరి రామేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్దమ్ము జరిపే ముచ్చట్లు విందాం.

ఆకాశవాణి శ్రోతులకు నమస్కారం. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలలో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. మావి చిగురు తిని కోయిలు పలికేనా, కోయిల గొంతు విని మావి చిగురు తొడిగేనా అంటే ఎవరు చెప్తారు? కొన్ని ఊహలకు పరిమితులుండవు. బంగారానికి సింగారం తోడైతే అంటే నవ్వుకుంటాం. ఎంత మంచి ఊహ అనుకుంటాం, నిజమైతే ఎంత బాగుండు అనుకోకుండా ఉండగలమా? ఇక ఆ సింగారాల బంగారం కూసింత నవ్వితే పున్నమి కాయదా? కాసింత ఓరచూపు చూస్తే ఇంకేముంది, కడలి కూడా పొంగుదా? అలా చూసి నవ్వే సింగారాల బంగారం ఇక మాట్లాడితే ఆకాశవాణి శ్రోతల మనసు పరిమళించకుండా ఉంటుందా? అయితే ఇక ఆలస్యమెందుకు, మాట్లాడేద్దాం. తెలుగువారి సీతాలతో బోలెడు కబులు చెప్పుకుందాం. రండి, మనతో మన స్టూడియోస్లో ఉన్నారు మనందరి సీతామహాలక్ష్మి గారు, తాళ్ళూరి రామేశ్వరి గారు.

0: నమస్కారం తాళూరు రామేశ్వరి గారు.
1: నమస్కారం అమ్మ లావణ్య గారు. శ్రోతలందరికీ నమస్కారం. ఈవిడ మొత్తం లాజిక్తో మొదలుపెట్టారండి. మీరు గమనించారా? అసలు కోయిల ముందు కూర్చుందా లేకపోతే మావి చిగురు ముందు వచ్చిందా అక్కడి నుంచి మొదలెట్టి దానిలో నా పొగడ్తను కూడా ఇమర్చి ఈవిడ ఇంత చక్కగా ఒక కవిత్వం చెప్పింది. చాలా చాలా నేను మీ 90 ఏళ్ల మీ ప్రయాణాన్ని ఇంకా ఎంతో 90 ఏళ్ళు కాదు వీలైతే 900 ఏళ్ళు ఇలాగే కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా పెద్ద వయసు దాన్ని. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మీరు క్షమించాలి నన్ను.
0: తప్పకుండా మాట్లాడండి మేడం. అయితే మా ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాలు మరింత శోభ అందుకున్నాయి మీ రాకతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్. అయితే ఫస్ట్ 1978లో సీతామాలక్ష్మితో మీరు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే 1973లోనే పూణే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. మరి అప్పటిలో అసలు ఆడపిల్లల చదువే చాలా కష్టంగా ఉండేది అంటే ఆ ఎరాలో. కానీ మీరు అప్పట్లోనే పూణే ఇన్స్టిట్యూట్లో దట్టు ఈ యాక్టింగ్ కోర్స్కి జాయిన్ అయ్యారు అంటే దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందండి?
1: ఇది నేను అనుకోవడం చాలా మంది దురభిప్రాయం అమ్మ. ఆ కాలంలో అమ్మాయిలు చదవట్లేదని నేను అనుకోను. ఎందుకంటే ఎస్పీడబ్ల్యూ కాలేజీలో 3000 మంది అమ్మాయిలు చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అందరూ చదువుతున్నారనే. ఆ కాలం ఏ చదువు లేని కాలం కాదు. మంచి ఇంటెలెక్చువల్ థాట్ ఆఫ్ మైండ్ జరుగుతున్న కాలం. ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు గాంధీలు నెహ్రూయిట్స్ వీళ్ళందరికీ కూడా ఆడపిల్ల మగవాళ్ళకి తక్కువ కాదు బహుశా ఎక్కువే అనే రకంగా పెంచిన వాళ్ళే. మా నాన్నగారు కూడా తనకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకున్నారట. నేను ఐ వాజ్ సపోజ్ టు బి ఇన్ యాక్సిడెంట్ సరే, కానీ దానివల్ల నాకేం తక్కువ జరగలేదు. మా ఇంట్లో అసలు ఆ మాటే లేదు, ఎప్పుడు జరగలేదు. మగపిల్లలని ఆడపిల్లలని ఆడపిల్లలు ఇచ్చేయచ్చు మగపిల్లలు అలా చేయొచ్చు ఈ మాటలే లేవు. నేనే కాదు నా ఉద్దేశంలో నా చుట్టుపక్కల ఎక్కడో నేను చూడలేదు. నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఈ కాలం వాళ్ళు చాలా దురభిప్రాయంగా ఇది పెట్టుకున్నారు. అది

0: ఆ ఏజ్ని చూసారా, అది నేను అనుకోవడం 47 తర్వాత మన కంట్రీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ 47 ముందే ఎన్నో మంచిలు జరిగాయి. దుర్గాబాయి దేశ్ముఖ్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగాయి? ఇవన్నీ 47 ముందే జరిగాయి కదా. అంటే దాని అర్థం ఏంటి? అప్పటికే ఈ థాట్స్ అన్ని మొదలయ్యాయన్నమాట. ఏది ఆడపిల్లలంటే వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ మొదలయ్యాయి. కాకపోతే ఎందుకో ఈ మధ్య కొంచెం దురభిప్రాయం పెరిగింది. ఆ కాలం మనం చాలా వెనుకబడి ఉన్నామని, మనం ఏవీ లేకుండా ఉన్నామని.
1: అంటే ఈ పూణే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనే ఆలోచన మీదేనా?
0: ఆ ఆలోచన నాదే, కానీ ఆలోచన వెనక అతను మాత్రం కొంచెం కథ ఉంది. ఆ కథ ఏంటంటే, తిరుపతిలో మేము చదువుకున్న చోట మా అక్క మెడికల్ కాలేజ్ చదువుతోంది. దానిలో తన క్లాస్మేట్ శివప్రసాద్ ఉండేవాడు. ఇంకా మా అక్కకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ఒక మంచి ఫ్రెండ్. మా నాన్నగారు కూడా ఫ్రెండ్ అయిపోయాడు. ఎప్పుడు ఏదో ఒకే సార్ మీరు ఇది చేయండి సార్ అంటే, వాళ్ళ నాన్నగారు కూడా మేమంటే చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేము అట్లా. ఆయన ఎక్కడో ఆఫీసర్గా ఉండేవారు, ఏదో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ టైప్గా ఉండేవారు ఆయన. తనకి సినిమా అనిపించి బాగా ఉండేది, మాకు ఇష్టమే, అదేమిది కాదు. కానీ తనకి బాగా ఆ సినిమాల్లో చేరాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ వల్ల బహుశా అక్కడ కోడి నాగని ఓ సినిమా షూటింగ్ నడుస్తుంది. ఆ షూటింగ్ వెళ్ళిపోవాలని తను ఆతున్నవాడు. సరే సరే కృష్ణ, మనం కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దామని మా అక్కని బహుశా ఇద్దరు చేస్తుంటాడు. అక్క ఎదురుకుండా నా కాలేజ్ ఉంది, నేను అప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాను, ఇంటర్మీడియట్లో ఉన్నాను. సరే సరే భుజి, నువ్వు కూడా వద్దా అంటే నేను కూడా వచ్చాను. మేమంతా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ లక్ష్మి గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, చంద్రకళ గారు వీళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళంతా చాలా అపేయంగా పలకరించారు మమ్మల్ని, ఏంటో పెద్ద తెలిసినట్టు. ఆ టైంలో కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. నేను అనుకోవడం ఏంటంటే, శివప్రసాద్ గారు వెళ్ళి తన్నే అప్రోచ్ చేసి ఉంటారు, ఏది మాకేమైనా రోల్స్ దొరుకుతాయని ఏదో నేను అనుకోవడం, నాకు తెలియదు నిజం. ఆయన ఏంటంటే, డెఫినెట్గా ఇక్కడ నాకు స్టూడెంట్స్ కావాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చారు, మద్రాసు నుంచి, చెన్నై నుంచి వచ్చారు, కానీ వాళ్ళు స్టూడెంట్స్లా అనిపించట్లేదు. నాకు స్టూడెంట్స్లో ఉండేవాళ్ళు కావాలి, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తారా అని నన్ను అక్కనే అడిగారంట. అడిగితే మా నాన్నగారి దగ్గర చెంచగిరి చేస్తుండేవాడు కదా శివప్రసాద్ గారు, ఆయన ఇంటికి వచ్చి అక్కలు అక్కలు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, నేను ఉంటాను కదా, వెళ్తానంటారు, అలాగే వెళ్ళున్నారు. ఆయనకి అసలు పట్టింపులు ఉండేవి కాదు. అకార్డింగ్ టు హిమ్ వీ డూ నో రాంగ్. మా ఆయన ఉద్దేశంలో మాకేంటి, మేము ఏది కరెక్ట్ మాకు తెలుసు, మేది ఏది తప్పో మాకు తెలుసు. కాకపోతే మీరు కాలేజ్లో అవి ఎగ్గొట్టి వెళ్తానని అనుకోవద్దు, అది ఏ సాటర్డే సండే టైప్ ఏదైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ రకంగా మేము ఆ షూట్ చేసాం. షూట్ చేస్తున్నప్పుడు చాలా మంచి అనుభవం. రాఘవేంద్రరావు గారు, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారంటే, ఏదో చిన్నపిల్లలు మన ఇంటి నుంచి వస్తారే, అమ్మా ఇక్కడ జాగ్రత్త కూర్చోండి, జింజర్ బిస్కెట్లు తిన్నారా ఎప్పుడున్నా, జింజర్ బిస్కెట్లు మా కోసం, ఎంత చక్కగా ట్రీట్ చేశారంటే, వీ థాట్ ఇట్స్ డివైన్. అదే కాకుండా అక్కడ కులమత భేదాలు కనిపించలేదు మాకు. ఆ రకంగా పెంచారు మా నాన్నగారు కూడా మమ్మల్ని. కులమత భేదాలు ఉండకూడదు, జెండర్ తేడాలు ఉండకూడదు, ఒక మగ ఒక ఆడ ఆ గొడవ లేదు. కాకపోతే మనం ఎంత అప్రోప్రియేట్గా డ్రెస్ అవ్వాలో మనకు తెలియలేదు.
1: నాన్నగారి పేరు చెప్పండి.
0: మా నాన్నగారి పేరు భాస్కరుడు గారు.
1: ఓకే,
0: భాస్కరుడు గారికి ఇప్పటికీ ఆయనకి ఫ్యాన్ క్లబ్ ఉంది. ఆయన పోయిన ఎన్నాళ్ళకి
1: బ్రాటప్ అనేది చాలా ఇంపార్టెంట్,
0: చాలా ఇంపార్టెంట్. ఆయన ఒక పెద్ద హీరో మా జీవితంలో, పెద్ద హీరో. మా అమ్మ కూడా హీరోయిన్, ఎందుకంటే ఏ రకంగా చదువు రాకపోయినా సరే షీ లివ్డ్ అప్ టు హిజ్ ఇమేజ్. ఇవన్నీ థాట్ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను ఆలోచిస్తే నేను క్లియర్గా చెప్పగలుగుతున్నా. అప్పుడు బహుశా ఇదంతా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ద బ్యాక్గ్రౌండ్ నేను అనుకోవడం, సబ్కాన్షియస్లో ఉండుండొచ్చు. అదే టైంలో స్టార్ అండ్ స్టైల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాళ్ళు షూటింగ్ చూసి వెళ్ళిపోయారు, మాకు ఎగ్జామ్స్ అని ఏదో మొదలయ్యా, ఏదో గొడవగా ఉంది. అది వస్తే దానిలోనే అప్లై చేశా. అక్క కొడితే అంటే అక్కే నాకు హెల్ప్ చేసింది. నేను అప్లై చేయను అంటే చేయి చేయి చేయి చేశాను. చేస్తే నాకు రెండు మూడు నెలల తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ అడియార్లో, అంటే మెడ్రాస్. సరే అప్పుడు ఏం చేయాలో తెలియలేదు, ఎందుకంటే నాన్నగారికి ఏం చెప్పలేదు. మేము నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనే విషయం మేము మాకు అర్థం కాలేదు, అమ్మకు కూడా తెలియదు. అక్క దగ్గర బాగా డబ్బులు ఉండేవి. ఎట్లా అంటే తనకి ప్రతి దానికి కూడా తనకి ఏ డబ్బులు అవసరం ఉంటుందని చెప్పేసి నాన్నగారు ఎప్పుడు తన చేతిలో ఉండేది.

0: అక్క ఏం చేసేవారు అప్పుడు?
1: అక్క మెడికల్ చదువుతుంది కదా, తనకి బహుశా వెళ్ళడానికి రావడానికి ఇచ్చే డబ్బులు అవంతా అసలు కూడబెట్టేది. నేనేమో ఇంట్లో ఏమైనా పని చేస్తే, ఇంట్లో పెయింట్ చేసినా సరే నేను పెయింట్ చేసి నేనే చేస్తాను, నేను నాన్న గొడవ పెట్టి పెయింట్ చేసి ఆ డబ్బులు నేను తీసేసుకుని ఎటు వచ్చి నన్ను కడగడానికి మా అమ్మకి ఓ 2 గంటలు పట్టేది. ఈ రకంగా మా ఇద్దరి దగ్గర డబ్బులు ఉండేవి, డబ్బులకేమి ఉండవు. తను ఫారెన్సిక్ మెడిసిన్ ఎగ్జామ్ చేయింది, దానిలో తను ఫస్ట్ వచ్చింది.

0: ఈ రకంగా మా ఇద్దరి దగ్గర డబ్బులు ఉండేవి, డబ్బులకి ఏమి ఉండవు. తను ఫారెన్సిక్ మెడిసిన్ ఎగ్జామ్ చేయింది, దానిలో తను ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వస్తే అందరికీ బాగా సంతోషం వేసింది. అక్క అంది నెమ్మదిగా, మాకేం తోచట్లేదు, ఒక రెండు మూడు రోజులు మేము మద్రాస్ తిరిగి రావా అంది. మాకు చుట్టాలు ఉండేవాళ్ళు, దూరపు చుట్టాలు. సరే ఆ వెళ్ళండి, దానిదే ఉంది. వెళ్ళాం, వెళ్ళడం వెళ్ళడం మేము రాఘవేంద్రరావు గారి చుట్టుపక్కలకే వెళ్ళాం. ఎందుకంటే ఆయనకే తెలుసు ఆ అడయారు ఎక్కడుందో ఏది ఎక్కడుందో, మాకేం తెలియదు కదా. సరే అని మాకు బాగా హెల్ప్ చేశారు. అక్కడే కాకుండా దానిలో శారద గారు ఇంటర్వ్యూకి వచ్చారు. శారద గారితో ముందే మాట్లాడి, మాకు తెలిసిన అమ్మాయి అండి, కొంచెం చూడండి అని, అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఆ రకంగా హెల్ప్ చేశారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ మొట్టమొదటి రోజునంతా మామూలు ఆడిషన్, మామూలుగా మాట్లాడతారు, ఏం గొడవ లేకుండా అయిపోయింది. వాళ్ళు నన్ను నెక్స్ట్ లెవెల్కి చేశారు. అది ఆడిషన్ అంటే అది స్క్రీన్ టెస్ట్ లాగా అనమాట. దానిలో ఏంటి, వాళ్ళు తప్పనిసరిగా మనం హిందీలో చేయాలి, మనకి హిందీ ఏమాత్రం రాదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఏదో నాకు తెలిసింది ఏదో నేను కష్టపడి ట్రై చేశాను. కాస్త హిందీ ముక్క చూవచ్చు, చాలా ఎమోషనల్ పీస్. నేను ఎమోషనల్ పీస్ని చాలా తొందరగా విడుస్తా. కళ్ళం నీళ్ళు అది వస్తే మాకన్నా దరిద్రంగా ఉన్న మామని చూడడానికి, ఏడుపు కుటుంబంలో ఉంది, చీ చెయ్యొద్దు అంటే, ఓహో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు అన్నారు, పోనీ మా దగ్గర ఉండి పీసెస్ తీసుకోండి, అవి చూసేది ఏది సూట్ అవుతా. చదవడమే చేత కావట్లేదు నాకు, అది హిందీలో ఉంది అది. సరే ఎట్లాగో అలా కూడబోలుకొని చదివి ఏదో చేస్తే మొత్తం స్క్రీన్ టెస్ట్ మొదలైందమ్మా. వాళ్ళతో కాస్త మేకప్ కూడా చేశారు. ఆ స్క్రీన్ టెస్ట్లో ఏంటి, చాలా ఒక అమ్మాయి, ఒక మీనా కుమారి అనే పెద్ద గ్రేట్ యాక్ట్రెస్కి పెద్ద ఫ్యాన్. ఆవిడ ఎప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ అనమాట ఈ అమ్మాయి. ఎప్పుడు కూర్చుని ఆ మీనా కుమారికి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆవిడ ఎవరినో వెతుక్కుంటూ ఈ టెలిఫోన్ ఆపరేటర్కి స్టూడియోలో ఫోన్ చేసింది. ఈ అమ్మాయి పిచ్చకపోద్ది, ఎలా మాట్లాడి తెలియదు. సరే అది నేను నాకు వచ్చిన హిందీలో, అక్కడ రాసిన హిందీలో నేనేం మాట్లాడాను నాకే తెలీదు. కాస్త సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఇంకెందుకు పైన హిందీ, ఈ రకం అన్ని భాషల్లో మాట్లాడేసి అది ఒక పెద్ద కామిక్ పీస్ అయిపోయింది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ కామెడీ సీన్. ఇప్పుడు జానీ లివర్ వీళ్ళంతా చేస్తారే అట్లా ఉంటుంది, అది పెద్ద హిట్ అయిపోయింది. అది అనుకోకుండా, అది చేసి అది ఏమన్నా అవుతుందని మేము అనుకోలేదు. పెరకి వెళ్ళిపోయాం, అక్కడ ఎగ్జామ్స్ మొదలయ్యాయి, మన చదువుకుంటున్నాం. అది హఠాత్తుగా ఒక రోజు టెలిగ్రామ్ వచ్చింది, యు మే జాయిన్ ఆన్ పర్టికులర్ డేట్, జూన్ జూలైలో ఏదో డేట్ ఉంది. టెలిగ్రామ్ వస్తే ఇంక ఇప్పుడు ఏం చేయాలి తెలియదు. హఠాత్ అనుకోకుండా జరిగింది ఇది. ఎలా ఎవరితో మాట్లాడారు ఎవరితో, నాన్నగారితో ఎట్ట చెప్పేది ఇప్పుడు. అది మేము టేబుల్ మీద పెట్టి దాని మీద ఆయన మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది అది దాని మీద పెట్టి మేము సినిమా చూడడం వెళ్ళిపోయాం. ఏంటంటే మేము వెనక్కి వచ్చేసరికి ఆయన అదే చూసుంటారు, తప్పకుండా నీళ్లు తీయడానికి ఆ గ్లాస్ తీస్తారు, అది చూస్తారు. ఇవన్నీ మేము ప్రిజంప్షన్స్ అనేసుకున్నాం. అలా పెట్టేసి మేము సినిమా చూడడానికి వెళ్ళిపోయి రాత్రి వచ్చి చూస్తే గ్లాస్ అలాగే ఉంది దాని మీద. అది ఏంటి మంచినీళ్ళు కూడా తాగలేదా ఏంటి. సరే మా అమ్మ నాన్న ఏంటి మంచినీళ్ళు, ఏమో నాకు తెలీదు ఏంటి అసలు అది, ఏం పెట్టి కాగితం పెట్టారేంటి అక్కడ అంది. అంటే అమ్మ నేను అక్కడికి వెళ్ళాం కదా అప్పుడు ఆవిడ చెప్పాం మొత్తం అంతా, ఆయనకి
1: తెలియకుండా
0: ఇలా జరిగింది అంటున్నా. అయ్యో ఏంటిది అసలు తప్పుడు పని, అది నాన్నగారు చెప్పకుండా ఎందుకు చేశారు అని తిట్టింది. అంటే నాకు చెప్పకుండా అని కాదు, నాన్నగారు చెప్పకుండా. సరే కరీ సీట్ రావడం చాలా కష్టం అంటే వస్తలేదు దానికే ఉందిలే, ఆవిడకి ఏం గొడవ లేదు, అదేం అక్కర్లేదు, ఏమొద్దు అస్సలు చదవడం మానేసావు నువ్వు, పుస్తకం ముట్టుకోవట్లేదు రెండు తిట్లు పడ్డాయి అయిపోయింది. ఇంకా రెండో రోజు పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు మేము ఎరుగెళ్ళి, నాన్న నువ్వు అక్కడ టెలిగ్రామ్ చూసావా అంటే, నేను చూడాలని పెట్టారు మీరు అన్నారు. అంటే నువ్వు చూస్తావునే, నువ్వు ఎదురుకుంటే పెట్టి దాని మీద గ్లాస్ పెట్టి అంటే, లేదు నేను చూడాలని అనుకుంటే నా చేతికి ఇవ్వాలి కానీ ఆ తలకమాసిన పనులు ఎందుకు చేశారు, దానికి ముందు తిట్లు పడ్డాయి. ధైర్యం లేనప్పుడు ఇలాంటి పని ఎందుకు చేశారు, మీకు ధైర్యం లేకుండా ఇంత పని చేసేతే ఆ తర్వాత ధైర్యం, నాకు చెప్పే ధైర్యం కూడా లేకపోతే మీరు ఎట్లా పైకి వస్తారు, అది ఆయన మాట.
1: గ్రేట్,
0: ఏమి కుదరదు, ఎక్కడికి వెళ్ళం కుదరదు, నువ్వు కనీసం గ్రాడ్యుయేట్ అయితే నేను ఇంట్లోంచి నేను బయటకు పంపిస్తాను. నాన్న 20,000 మంది నేను సెలెక్ట్ అయ్యాను, నాన్న గొడవ ఇదేని అదని, ఇంకా తర్వాత ఆయన నేను కుదరదంటే కుదరదు, కాలేజీ టైం అవుతుంది తొందరగా తయారై వెళ్ళు

0: అదే ఆయన చెప్పింది కూడా మేము కాదనే వాళ్ళం కాదు. సచ్చిన తయారీ ఏడుపు కొట్టు మొహం లాగా, అసలు ఎలా వెళ్ళాను, ఆ బస్సు ఎలా పట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను. మా స్కూల్ అందరికి తెలుసు, ఆ కాలేజ్లో వాళ్ళంతా ఏంటి వచ్చేసిన సీట్ వచ్చేసిన నానా ఇది అయిపోతున్నారు, ఎక్సైట్ అయిపోతున్నారు. నాన్నగారికేమో ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు అంటారు. ఏం లేదులే, మనం అంతా ట్రై చేద్దాం, ఏమన్నా చేసేద్దాం, నువ్వు వెళ్ళిపోవాలి, అంత కష్టం మీద వచ్చిందంట ఆ సీటు. వాళ్ళంతా ఎక్సైట్ అయిపోతున్నారు. ఈ లోపల మా నాన్నగారు మళ్ళీ ఆయన దగ్గరికి, రోజు వెళ్ళేదాన్నమ్మా, ఇంకా ఒక 20 రోజులు ఉందన్నమాట టైం. ఆయన దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. పీకులా ఏం కుదరదురా, నువ్వు గ్రాడ్యుయేట్ అవి తర్వాత ఏమైనా చేసుకో. సరే ఇంక 4 రోజులు నువ్వు పంపించకపోతే నేను మొత్తం కాలేజ్ అందరి దగ్గర దండుకుని 1 రూపాయి తీసుకుంటాను, తీసుకుని 3,000 పోగొట్టాయి, ఆ 3,000 తీసుకుని వెళ్ళిపోతాను. సరే చూసుకో ఎలా వీలవుతుందో చూసుకో. సరే సరే రేపొద్దు మళ్ళీ కాలేజ్ లేట్ అవుతే వెళ్ళు అంటే అది మాత్రం వదలరు ఆయన. సరిగ్గా ఇంకొక 1 రోజులు ఉండగా నాకు పెచ్చెత్తిపోయినమ్మా, ఏం చేయాలి తినట్లేదు, ఎలాగా ఈయనతో మాట్లాడేది. ఆయన ఎక్కువగా తిట్టరు, కొట్టే మాటలు అసలు లేనే లేదు జీవితంలో. ఇంత నవ్వుతూ వదిలేస్తున్నారే, 1 రోజు ముందు ఆయన పిలిచి ఏంటి మరి పోగయ్యా డబ్బులు 3,000 అన్నాడు. అంటున్నాను నువ్వు వద్దన్నావు కదా అన్న, అంటే నువ్వు వద్దన్నాను మరి నేను వెళ్తానని నువ్వు అన్నావు కదా, అంటే నువ్వు వద్దన్నావు కదా, ఈ రకంగా ఒకసేపు చేసి ఆ తర్వాత ఫైనల్ అన్నాడు. నీకేదో నువ్వు తెలివి ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీకు లేదు. ఎందుకంటే తెలివి ఉంటే ఈ పాటికి ఆ 3,000 వస్తుంది ఎలా వస్తుంది అని ఆలోచించో చూడు. అదే రకంగా నువ్వు వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి, అది ఎక్కడుంది, ఆ పూనా అనే చోట అది ఎక్కడుంది, అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి, ఏమైనా తెలుసా నీకు, ఈ ఈ లాజిక్ అంతా మొత్తం దాని వెనకాల కావాల్సిందంతా తెలుసా నీకు, అదంతా నువ్వు చెప్తే నువ్వు ఓకే అంటే నేను అవన్నీ నేర్చుకుంటాను అని అంటారు. అవన్నీ ముందు నేర్చుకుంటే నేను నిన్ను పంపిస్తాను. మొత్తానికి హీడ్ ఆల్రెడీ బుక్డ్ టికెట్స్. హెడ్ బుక్ ద టికెట్స్, హీ మేడ్ 5,000. దానికి నాకు డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు. నాకు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి కూడా తెలియదు. ప్రొటెక్టెడ్ గా పెరిగిన
1: వాళ్ళు
0: ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక అక్కడ బ్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవాలి, దానిలో ఇది డిపాజిట్ చేయాలి, అంతవరకు నీ చేతితో ఉన్నాను కానీ 200 రూపాయలు ఇస్తాం మేము, అక్క కూడా నీతో వస్తే, అందుకని మాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాఘవేంద్రరావు గారు ఎవరో తెలిసిన వాళ్ళు పంపించారు, అతను కూడా అబ్బాయి వస్తాడు, అబ్బాయి ఎలా ఉంటాడో మీరు పట్టించుకోవద్దు, మీ ఇద్దరు మాత్రం ఇన్స్టిట్యూట్లోనే ఉండండి. అయిపోయిన 2-3 రోజులకి నువ్వు తనకు వెనక్కి వచ్చేస్తే అబ్బాయి తీసుకొస్తాడు అమ్మాయిని. ఇదంతా మొత్తం ఏర్పాటు చేశారు. కానీ అది సరిగ్గా ఇంకో 4-5 రోజులు ఉండగా అప్పుడు చెప్పారు. సో దాట్ వాజ్ మై ఫాదర్.
1: ఓకే గ్రేట్. మరి అలాంటి ఫాదర్ పెంపకంలో పెరిగినప్పుడు మీరు ఇలాగే ఉంటారు కదా. గ్రేట్. అంటే చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రాటప్ కూడా తల్లిదండ్రులు మీ కళ కూడా ఆయనే కన్నారు కదా. వేరే మీరు పూణేకి వెళ్ళాలని అనుకున్నారు కానీ కింద బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశారు, మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇన్ కేస్ ఆయన అక్కడే ఆపేసి ఉంటే 1978 సీతామహాలక్ష్మి సినిమా ఉండేది కాదు కదా.
0: లేదమ్మా, అంత ముందు కూడా యాక్చువల్గా ఇంకో రకంగా జరిగింది. ఇట్స్ వెరీ హి వాస్ ఎ స్ట్రిక్ట్లీ ఫర్ రూల్స్. ఇప్పుడు నాకు నేను ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అనుకుంటా, మా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన ఎవరు, దాసరి నారాయణరావు గారు, మా ఇంటికి తిరుపతిలో.
1: ఎలా వీళ్ళందరూ మీ ఫాదర్కి పరిచయం?
0: మా ఫాదర్కి పరిచయం కాదు, మన మా ఫాదర్కి ఏం తెలియదు. వాళ్ళు ఎక్కడో నా ఫోటో చూశారు స్టూడియోలో, తిరుపతి వచ్చారంట, అక్కడ ఏదో ఫోటో చూశారు. చూసి ఈ అమ్మాయి ఎవరంటే, మాకు తెలిసిన ఈ అమ్మాయి ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకుంటుందని వాళ్ళు చెప్పారంట. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి ఆ ఊళ్ళో. సరే వాళ్ళు అయితే వాళ్ళని అడ్రస్ కనుక్కుని ఆయన మా ఇంటికి వస్తే సరిగ్గా నేను సెలవులకి ఇంటికి వచ్చున్నా, నేను నాన్నకే కలిశాను. కలిస్తేను అమ్మ సినిమాలు చేస్తామని అనుకుంటుంటావు అందుకని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళావు, కాబట్టి మేము షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం అమ్మా, ఇంకొక 4 రోజులు ఉంటుంది, ఏ విషయం మీరు ఆలోచించి నాకు చెప్తే మనం కాస్త మన స్క్రీన్ టెస్ట్ అని మేకప్ టెస్ట్ అని ఇవన్నీ చేసుకుందాం అని చెప్తే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ నాకు అర్థం కావట్లేదు. అదే టైంలో నాన్నగారికి తెలిసి అదే సాయంత్రమే తెలిసిపోయింది, నాన్నగారు వీల్లేదు నువ్వు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతానని వెళ్ళావు, అది కోర్స్ నువ్వు పూర్తి చేయాలి, నువ్వు అక్కడ రాసిచ్చావు, ఈ లోపల నేను ప్రొఫెషనల్ వర్క్ చెయ్యను అని. సో యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ రూల్. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ ఇట్. ఆ తర్వాత నువ్వు పూర్తి చదువు. అట్లాగే నేను ఇంక చదవనన్నా.
1: ఎన్ని ఇయర్స్ కోర్స్?
0: 2 ఇయర్స్. మధ్యలో చదవనన్నా ఎందుకంటే నాకు హిందీ తెలియట్లేదు, నాకు హిందీ మాట్లాడాలంటే భయంకర

0: అని అనిపించింది. అనిపిస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు మాకు పీసులు ఇచ్చేవాడు, స్పీచ్ ఉంటుంది, స్పీచ్ది ఒక పేపర్ మీద పారాగ్రాఫ్ లాగా పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, అది మనకి హిందీలో ఇచ్చేవాడు. ఇస్తే ఇప్పుడు నేను అది ఎట్లా చదివేది, ఎట్లాగో అట్లా చదివినా అది మళ్ళా నేను నేర్చుకోవడం, అది మళ్ళా నేను చెప్పడం ఫ్లూయెంట్గా, నేను ఎట్లా చేయగలిగదంతా. ఇలాగే చాలా ఎక్సర్సైజ్లో నేను వెనకబడ్డం మొదలెట్టాను. అసలు ఫ్రమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ దట్ ఐ వాస్ చిన్నప్పటి నుంచి, ఆ కాన్ఫిడెన్స్కి లోటే లేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది. అసలు ఎవరు చేయాలంటే క్లాస్లో ఎవరైనా చేయాలంటే భయం వేసేది, అయ్యి బాబు ఏం చేస్తాను ఏంటో, క్లాసులు ఎగ్గొట్టడం వీలైతే అక్కడ క్లాసులు ఎగ్గొట్టిన వాళ్ళు అడిగేవాళ్ళు ఉండరు. కానీ కొంతమంది టీచర్లు ఎందుకు నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు మనంత క్లాస్ తీసుకెళ్లేవాళ్ళు, లేదు రూమ్కి వచ్చి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. సరే నేను ఇంటికి వచ్చాక నేను అన్నాను, బాబు నాకు చాలా కష్టంగా ఉంది, నేను చేయనన్నా. ఎందుకని, ఎందుకు చేయనన్నావు? అప్పుడేమో నాకు ఎంత కష్టమే, నాకు సీట్ వచ్చిందని ఎంత గొడవ పెట్టావు, మరి ఇప్పుడు ఎందుకు చేయనన్నానంటే నా హిందీ నేర్చుకు అంటే అదే ఆయనకి చాలా చాలా చిన్న విషయం అనిపించింది. ఏంటిది నీకు హిందీ ఎందుకు రావట్లేదు, ఏంటి చాలా ఈజీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఆయన హిందీ బాగా తెలుసు, అంటే ఆయన గాంధీయులు కదా వీళ్ళంతా చదివారు హిందీ ఆ టైంలో. సరే నాకు రావట్లేదు అంటే పెద్ద చేస్తే హిందీ చందమామ కొనుక్కొచ్చారు, కొనుక్కొచ్చి ఒక్కొక్క పదం నువ్వు కరెక్ట్గా చదవడం నేర్చుకో, అది ఎక్కడ నీకు కుదరదు అంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఇదంతా తెలుగు పదాలే, సంస్కృతమే కదా, అదే నీకే అర్థమైపోద్ది చాలా ఈజీ అని. అది అయినా నేను వెనక్కి వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్, ఐ వాజ్ బ్యాక్ టు మై నార్మల్. దానికి కూడా ఆయనే నాకు హెల్ప్ చేసింది ఒక రకంగా. ఐ థింక్ మై సిస్టర్ వాజ్ ప్రాబ్లీ యాజ్ ఫార్మిడబుల్, దాన్ని కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ నా నేను ఎట్లా ఎలా ప్రవర్తించాలి, ఎట్లాంటి వాళ్ళతో ఎలా సమాధానం చెప్పి తప్పించుకోవచ్చు, ఇట్లాంటివన్నీ బహుశా మా అక్క దగ్గర నేర్చుకుని ఉంటాను నేను. సో దీస్ టూ పీపుల్ వర్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై గ్రోయింగ్ అప్.
1: ఓకే, అయితే మరి సీతా మహాలక్ష్మి మూవీకి వచ్చేసరికి కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో చంద్రమోహన్ గారితో వర్క్ చేయడం అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్, పెద్ద యాక్టర్, ఎలా అనిపించింది?
0: అంతకుముందు నాకు నేను దులన్ వేయి జూపియామన్ భాయ్ అనే హిందీ సినిమాలో పనిచేస్తున్నాను. చేస్తున్నప్పుడు నాకు యాజ్ నేను అనుకున్నట్టే రాఘవేంద్రరావు గారు నాకు మొట్టమొదటి సినిమా ఆఫర్ చేశారు. పూర్ణచంద్రరావు గారు ఆయన కూడా బొంబాయిలో మా ఇంటికి వచ్చారు. కానీ నా దురదృష్టం ఏంటంటే దులన్ వేయిలో ఆ సినిమాలో అది నేను చాలా మెయిన్ క్యారెక్టర్. అప్పుడు రాజశేఖర్ ప్రొడక్షన్స్ వాళ్ళు అన్నారు, చూడమ్మా నువ్వు ఇంత మెయిన్ క్యారెక్టర్ చేస్తూ మధ్యలో నువ్వు షూటింగ్కి ఇంకో దానికి వెళ్తూ మేము కొంచెం సఫర్ అవుతాం, ఈ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకోవాలి. సో ఐ హ్యాడ్ టు సే నో టు దట్ ఫిల్మ్,
1: ఓకే,
0: విచ్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్, ఎందుకంటే వీళ్ళంతా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, నన్ను ఈ రకంగా తీసుకొచ్చిన, నన్ను హిందీ సినిమాల్లో పనిచేయమని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు, అట్లాంటి వాళ్ళని నేను చేయలేకపోతున్నాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, జ్యోతి అనే సినిమా, అది జయసుద్ గారితో చాలా పెద్ద హిట్. ఇప్పటికీ మురళీమోహన్ గారు ఎప్పుడు కనిపించినా మొట్టమొదటి నాతో కలిసి పనిచేయాల్సిందని నువ్వు, ఫైనల్గా ఇన్నాళ్ళకి చేయలేకపోయావు అని అంటుంటారు. ఆ తర్వాత నేను దులన్ వయ్యి ఇంకా అయిపోయింది సినిమా, అయిపోయిన తర్వాత వెంటనే నాకు మురారి అని ఒక ఆయన ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి మీ ఫోటోలు పంపించండి, రాఘవేంద్రరావు గారు మీ గురించి ఏదో మాట్లాడారు, మీ ఫోటోలు పంపించండి అని వచ్చింది. సరే నేను ఎవరితో ఫోటోలు తీసుకుని పంపించాను, చీరది కట్టుకుని పంపించాను. పంపిస్తే వెంటనే మీరు మా సినిమాలో పనిచేయాలి అని, దీనిలోకి అదే తెలుగు సినిమా మెయిన్ క్యారెక్టర్, అది రాస్తున్నది పాలవు పద్మరాజు గారు, బహుశా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తారని చెప్పారు. సరే నేను మద్రాసు రావడం జరిగింది. మద్రాసు వచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారు, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నాతో ఇంకొక ఆయన వచ్చారు, ఆయన ఎవరు, అశ్వనీ దత్ గారు, ఆయనే చెప్పారు నీకు గుర్తులేదా, మేము ఇద్దరు కదా నేను తీసుకెళ్ళింది అని చెప్పి. సరే వీళ్ళిద్దరూ కలిసి నన్ను విశ్వనాథ్ గారింటికి తీసుకెళ్లారు, ఆయన పరిచయం చేశారు, వాళ్ళ ఆవిడ మాకు చక్కగా ఏదో పెట్టారు కూడా తినడానికి, చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడారు. అలాగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నా అని ఆయన చాలా, హీ టాక్డ్ వెరీ నైస్లీ అబౌట్ ఇట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ దాంతో యాడ్ అయ్యేసరికి దానికి రెస్పెక్ట్
1: కరెక్ట్
0: ఆటోమేటిక్గా వస్తుంది.

0: కదా. సరే అయింది అంతే, ఓకేమా సెలెక్టెడ్ అన్నారు. మురారి గారు నన్ను కలిశారు, ఏదో ఒక చెక్ ఏదో ఇచ్చారు నాకు. సరే నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత షూటింగ్ టైంలో వాళ్ళు ఫ్లైట్ టికెట్ పంపించారు, నేను వచ్చాను. నాన్నగారు ఇక్కడి నుంచి వచ్చారు. మొట్టమొదటి రోజు నేను కంగారు పడిపోయాను, ఎందుకంటే వాళ్ళు ఏదో నాకు డాన్స్ మూమెంట్స్ చూపించారు, నేను చేయలేను అనిపించింది నాకు, అది కొంచెం వల్గర్గా అనిపించింది. అంటే నేను చేయను అన్నా, నేను చేయను అంతే ఇంకేడిపోయి. మా నాన్నగారు అంటే నిన్ను సినిమాలో చేయమని మేము చెప్పామా, ఏమిటిది అసహ్యంగాను ఆ ఏడుపు, నేను చేయను అర్థం లేకుండా నేను వాళ్ళకి చెప్తాను నువ్వు చేయనంటున్నావని. ఏం గొడవ లేదు, నువ్వు చేయనంటే చేయను అంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా. అంటే డబ్బు తీసుకుని ఎంత తీసుకున్నావు, 2,500, 2,500 దగ్గర ఉండాలి. నా దగ్గర చెక్ బుక్ ఉంది, మద్రాసులో ఆయనకి ఏదో అకౌంట్ ఉంది, నేను ఇచ్చేస్తాను వాళ్ళకి, నువ్వేం కంగారు పడుతుంది, నేను చేయనంటే అంతే గొడవ వదిలిపోయింది, నువ్వు ఏడవు తిట్టారు. అసలు నా కారణం ఏంటంటే ఆ రోజు నాకు విపరీతంగా ఎందుకో తెలియదు తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి చూడడం ఈ రెండింటితో కలిపి ఏదో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. నేను చేయలేను, నా జీవితంలో చేయను ఇది. ఈ పైగా నాకేమనిపించింది, ఇలాంటి డాన్స్ చేయడానికి నేను వచ్చింది అనిపించింది. సరే వెళ్తే పాలగుమి పద్మరాజు గారు, ఆయన మా వైఫ్ వాడే కదా, వెంటనే చుట్టరికాలు రకరకాలుగా కలిసిపోతాయి. మా నాన్నగారితో మంచి పరిచయం అయిపోయి, నాన్నగారికి రైటర్స్తో బాగా ఇష్టం ఉండేది ఆయనతో మాట్లాడడం. ఆయన నాన్నగారితో అన్నారు, మీరు ఎప్పుడన్నా విశ్వనాథ్ గారి సినిమాలు చూసారా అంటే, లేదండి నేను చూడండి. ఆయన ఆయన సినిమాలు చూడటం మానేశారు, ఆయనకు తెలీదు. అంటే ఆయన చాలా, ఆయన మీద పేరుందండి మడిగట్టుకుని సినిమాలు తీస్తానని. అసలు ఆయన సినిమాలు ఏం గొడవ ఉండదు మీకు, ఎవరు మీ అమ్మాయి ఆడవడం ఏంటి, మీరు కంగారు పడడం ఏంటి, ఏమి జరగదు. మురారేమో అమ్మాయికి అసలు దాంతి జాతకట్లేదు, పొయ్యి ఏడుస్తుంది, నేను తీసేస్తానంటే విశ్వనాథ్ గారు తిట్టి, ఆ అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి ఎట్లా ఉండాలో మనకి, మన క్యారెక్టర్కి ఎంత కరెక్ట్గా ఉండాలో అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి చెయ్యాలి, ఆయనకి తెలియదు మా వెనకాతలు ఈ గొడవ అంటే, ఆ అమ్మాయికి కూడా చెప్పండి. పాలగుమి పద్మరాజు గారేమో మా నాన్నగారికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తానికి ఆ తర్వాత షూటింగ్ బయలుదేరామన్నమాట. లేకపోతే అంతకుముందు చాలా దీనికి కూడా చాలా వచ్చే గ్లిచెస్. కానీ
1: మరి పూణేలో చదువుకున్న ఈ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది అంటారు సీతామహాలక్ష్మి మూవీలో?
0: యాక్చువల్గా బహుశా నేను అనుకునే యాక్టింగ్ అంటే ఇదే అనుకునేదాన్నే, దాన్ని దృఢపరిచింది. నేను చిన్నప్పుడు కొంతమంది యాక్టింగ్ చూసి నేను కంగారు పడేదాన్ని, ఏంటి వీళ్ళు చేస్తున్న పని, ఏదైనా మాట వింటున్నప్పుడు ఇలాగ తలుపు వెనక్కి వెళ్ళిపోయి ఎలా వినేయాలా, ఏమిటది
1: అంటే నేచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా
0: అనిపించింది. ఇతర మాట వింటున్నప్పుడు కొంచెం తప్పుకుని విన్నా, దానికి ఒక సెన్స్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు క్యారెక్టర్ ఇంప్రవైజేషన్స్ ఉండేవి, అది ఆ టైంలో మాకు అర్థం కాలేదు, ఆ వయసులో మాకు అర్థం కాలేదు. బట్ నా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను దేవరాను సినిమాలో పనిచేశాను, ఆ దానిలో ఆవిడ ఒక్క నోరు వెచ్చి ఒక్క మాట మాట్లాడదు, ఏదైనా చెప్తే దేవరాకే చెప్తుంది లేకపోతే వరాకి చెప్తుంది, అది కూడా ఒక సెంటెన్స్, అంతకంటే ఎక్కువ లేదు. కానీ డైరెక్టర్ దాన్ని ఎట్లా విజువల్ చేశాడంటే, ఆవిడ ఏం మాట్లాడదు, ఆవిడ మొహం మీద చాలా మేము రీటేకులు చేయాల్సి వచ్చింది. నా మొహం మీద ఎక్స్ప్రెషన్ వచ్చేసేది, ఎక్స్ప్రెషన్ వద్దమ్మా నాకు, ఏం ఎక్స్ప్రెషన్ లేదు, నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసు ఇలా జరగబోద్దని, కాబట్టి నువ్వేం దీనికి రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కడో చిన్న బాధ, మీరు ఎట్లాగే చేస్తారండి మళ్ళాను అని. కానీ అది బాధ కూడా కనిపించకూడదు. సో ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ టు హోల్డ్ ద ఎక్స్ప్రెషన్స్ బ్యాక్ అన్నమాట. కానీ అది చేసాక ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ క్యారెక్టర్ బిల్డింగ్. మనం క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఇట్లా ఉంటుంది అనే ఒక ఇది ఉంది. అది నాకు ఈ వయసుకి వచ్చాక ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల నాకు ఆ అనుభవం వచ్చింది. ఇప్పటికి ఆ టైంలో వచ్చి ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది.
1: అండ్ నిజంలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు మహేష్ బాబు మదర్ లాగా.
0: అది ఆటోబ్యాక్ రోల్ అమ్మా, నేను పూర్తిగా దాన్ని ఫీల్ అయ్యి చేస్తే సరిపోతుంది. దానికోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇంకేం చేయనక్కర్లే, ఐ హావ్ టు జస్ట్ ఫీల్ దట్ క్యారెక్టర్. నేను ఆ తల్లిగా నేను భావించాలి ఒక అబ్బాయికి, వాడికి ఏమైనా అయిపోకుండా నేను జాగ్రత్త చూసుకోవాలి, ఇది ఆ క్యారెక్టర్కి కావాల్సింది. దానికోసం నేను ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా, అది అంతే. కానీ దానిలో మొత్తం హిందీలో అంటే పూరే దిల్సే కియాతో బస్ బాత్ కథ మూవీ, దిల్సే కర్నే వాలి బాత్. ఇప్పుడు నేను చేస్తుంది ఎట్లా, నేను ఒక కుమారి శ్రీమతిని ఒక సీరియల్ చేశాను, అది మనం ఇందాక మనం గోదావరి గురించి మాట్లాడుకున్నాం,
1: నిత్యమేనన్న,
0: నిత్యమేనన్న, అది నేను మా కర్జీత్ చెప్పాను.

0: కదా మీకు, అక్కడ గేటెడ్ కమ్యూనిటీ బిజినెస్ ఉందండి, అది అక్కడ చెట్ల మధ్య తిరుగుతున్నా, తిరుగుతుంటే ఈ చెట్టు ఏదో పాడైపోతుంది, మీరు ఏం చేయట్లేదని అవుతో దెబ్బలాడుతున్నా. అదే టైంలో వాళ్ళ ఒక అమ్మాయి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అమ్మ మేము ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాం, ఆ సిరీస్లో 4 విమెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ 4 విమెన్ క్యారెక్టర్స్లో ఎల్డెస్ట్ విమెన్ క్యారెక్టర్కి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. అంటే అబ్బాయి వద్దండి నేను చేయను, ఎప్పుడు నాకు అంటే నాకు వెళ్ళబుద్ధి, ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లే చేయబుద్ధి కావట్ల. అంటే లేదమ్మా చూడండి, రోహిణి హతంగిడి గారు అనుకున్నాం కానీ వాడు చాలా బిజీగా ఉన్నారు అని చేత మీరే చేస్తే బాగుంటుందని అవసరాలు అని ఆయన శ్రీనివాసరావు గారు అన్నారు. అంటే ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, నన్నను ఆయండి వచ్చండి కానీ నేను చేయడం కుదరదు అన్నా. సరే ఎప్పుడు ఎన్నాళ్ళు కావాలంటేనో, ఎంతమ్మా మీరు 4 రోజులు వస్తే సరిపోతుంది, ఇప్పటికి గోదావరిలో షూట్ చేస్తున్నాను అంతే. మొత్తం నా ప్లాన్స్ అంతా వెంట్ ఫర్ ఏ టాస్ అనమాట. ఓ గోదావరా అంతే, ఇంకా ఉత్సాహం వచ్చేసింది అనమాట, వెంటనే వచ్చేస్తానని ప్రామిస్ చేశాను.
1: గోదావరి అంటే ఏంటి కనెక్షన్?
0: కనెక్షన్ ఎంత పిచ్చ కనెక్షన్ అంటేనండి, ఏమి లేదు. ప్రతి సంవత్సరం మా నాన్నగారు లేకుండా కూడా మా అమ్మతో నేను అక్క ట్రైన్లో కూర్చుని బిట్రగుంట ప్యాసింజర్లో పొద్దున్నే 3 4 వచ్చేవాళ్ళం. మనం ట్రైన్ తప్పినా సరే మనం గట్టిగా నడిస్తే ట్రైన్ పట్టుకోవచ్చు, అంత నెమ్మదిగా నడిచేది అది. దానిలో ఎక్కేవాళ్ళం, ఎక్కి చక్కగా అమ్మ ఇడ్లీలు ఇవి తీసుకొచ్చేది, అవన్నీ తింటూ ఉండేవాళ్ళం బాగా నెయ్యి పోసుకుని. ఆ తర్వాత నెమ్మదిగా గోదావరి వచ్చేదండి. గోదావరి వచ్చి
1: నాన్నగారిది అమ్మది నేటివ్ ప్లేస్ గోదావరి,
0: అమ్మది కూడా కొవ్వూరు, అటు కొవ్వూరు పైన చిన్నాయిగూడు. నాన్నగారిదేమో, కానీ మా అమ్మ ఊళ్ళు మేము అంత ఎక్కువ వెళ్ళలేదు, మేము చాలా తక్కువగానే వెళ్ళాం, ఒకసారి రెండుసారి వెళ్ళానంతే. నాన్నగారి వాళ్ళ ఊరు మాత్రం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం, నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు.
1: నాన్నగారు ఊరు
0: లంకలు కూడారు. సరిగ్గా గోదావరి వచ్చేది, గోదావరిలో చాలాసేపు ఆగేది. నేను గోదావరిలో దిగేసేదాన్ని, దిగేసి స్టీమ్ ఇంజిన్లు ఉండేవి అక్కడ, స్టీమ్ వదిలేవాళ్ళు వాళ్ళు, స్టీమ్కి అటువైపు వెళ్ళి ఉంచునేదాన్ని. మా అమ్మకి నేను కనిపించేదాన్ని కాదు. మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం ఎందుకు కంగారు పడేది నాకు తెలియదు. ఒకసారి జరిగాక ఇంకా ఇన్సిడెంట్ తెలుసుకోవాలి కదా మా అక్కని, రేపు వెళ్ళి చూడమ్మా అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, చిన్నది అసలు ఎక్కడ తప్పిపోద్దో ఏంటో, వెళ్ళి చూడరా మా అక్క పుస్తకాలు ఎక్కడికి వెళ్ళదు కూల్ క్యారెక్టర్ మా అక్క.
1: మీరేమో అల్లరి పిల్ల చిన్నప్పుడు,
0: నేనేమో అటువైపు అటువైపు పూర్తిగా అయిపోయాక నెమ్మదిగా నడుచుకుంటూ, ఆ తర్వాత ఏదో టిపికల్ చిరుతిళ్ళు ఏమైనా ఉంటే తినుకుంటూ నెమ్మదిగా వచ్చేదాన్ని. ట్రైనింగ్ కథలు పోతుంది అనుకున్నప్పుడు ఎక్కేదాన్ని, చిన్నగానే ఉండేదాన్ని కదా. మా అమ్మ అయితే ఈ లోపల కళ్ళము నీళ్లు నానా గొడవ అయిపోయేదాడు పాపం. సరే ఈ ఇన్సిడెంటే గోదావరికి నాకు సంబంధం, కానీ ఏమిటో అనుబంధం తెలీదు. ప్రతిసారి నేను మొట్టమొదటిసారిగా యాపిల్ కంప్యూటర్ కొన్నప్పుడు దానిలో ఎర్త్ గూగుల్లో నేను చూసింది మొట్టమొదటిది గోదావరి.
1: స్వీట్
0: గోదావరి మొత్తం ఆ లంకలు ఎట్లా ఫామ్ అయ్యాయి అంతా చూశాను. ఐ వాజ్ సో అండ్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ మై హస్బెండ్, చూడు ఇది ఎంత పెద్ద నది, చూడు ఎట్లా అయిపోద్ది, ఇది ఇట్లా అయిపోద్ది అట్లా. బాబు తల్లి నేను చూడు, మిగిలిన నదులు కూడా అలాగే ఉంటాయి, నువ్వేమి అంత గోదావరే గొప్ప. ఆ తర్వాత నేను అక్కడ కూడా గోదావరి చూశాను.
1: చైల్డ్హుడ్ మెమరీస్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, వెంటనే అక్కడికి
0: వెళ్ళిపోతాం. కానీ అంత చిన్న ఇన్సిడెంటే, కానీ దానివల్ల మా అమ్మ ఎక్స్ప్రెషన్, మా అక్క ఎక్స్ప్రెషన్ అవన్నీ బాగా గుర్తున్నాయి నాకు.
1: అయితే మరి మీ హస్బెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి పూణే ఇన్స్టిట్యూట్ లో మీ ఇద్దరు పరిచయం ఎలా ఏర్పడింది?
0: పరిచయం ఇద్దరు క్లాస్మేట్స్ అండి. మొట్టమొదట మేము దానికి ఇంటర్వ్యూకని అందరూ మొత్తం ఒక రకంగా ఓరియంటేషన్ జరుగుద్ది కదా, అందరూ వెళ్ళి ప్రొఫెసర్ని కలుస్తారు, అప్పుడు ఆ తర్వాత అందరు క్లాస్కి వెళ్తారు, అందరిని ఇంటర్వ్యూ. దానికి ముందే అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరే విజ్డమ్ ట్రీ. దాని కింద ఉండేవాళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఉండే విజ్డమ్ అంతా పోద్ది, కానీ దాన్ని ఎందుకు విజ్డమ్ ట్రీ అంటారు. కానీ సరే అక్కడ అందరు కలుసుకుంటారు అనమాట. సో దేర్ రివర్స్ అండ్ తన వంక చూశాను, తనకు కొంచెం పొడుగు ఎక్కువ. అప్పుడు
1: కొంచెం పొడుగు అంటే 6 ఫీట్ ఉంటారా?
0: 6 ఫీట్ అబౌట్ దట్ టైమ్, హీ వాజ్ అబౌట్ 6'1".

0: సరే, హీ వాజ్ ఆల్సో 19, నేను ప్రాబ్లీ 17 ఉంటానేమో. తను చూడగానే నాకు అనిపించింది, అరే నాకు బాగా తెలిసి అయితే ఎవరు అనిపించింది. అంటే ఆ రోజు నుంచే తను ప్రపంచంలో ఎక్కడ ఏ చెడు జరిగినా తనే రెస్పాన్సిబుల్, తన్నే బ్లేమ్ చేసేదాన్ని. ఇప్పటికే చేస్తాను, అది వేరే విషయం. అట్లాగే తను కూడా పెద్దానికి ఏంటిది ఇలా జరిగిన ఏది సొంత వాళ్ళు తిట్టినట్టు తిట్టడం అదంతా ఉండేది. నేను అట్లాగే బిహేవ్ చేసేదాన్ని. ఆ రకమైన మంచి ఫ్రెండ్షిప్. వి వర్ నాట్ ఇన్వాల్వ్డ్, వి గాట్ ఇన్వాల్వ్డ్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అంతవరకు మాకు ఆ రకమైన ఇది లేదు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి. నేను ఇంకెవరితోనే బయటకు వెళ్ళినా సరే వీళ్ళంతా నన్ను అప్పుడు తాళూరేం పిలిచేవాడు. తాళూరి చల్ గారు చల్తే
1: మోస్ట్లీ సార్ నేను పిలుస్తాను.
0: తాళూరి చల్ గారు చల్తే అంటే ఇంకెవరితో వెళ్ళినా సరే తనతో వెనక్కి వచ్చేది. అంత ట్రస్ట్ కూడా ఉండేది అనమాట తన మీద. సో ఇట్స్ ప్రాబ్లీ ఏ వెరీ. ఆ తర్వాత నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు యాక్టర్లు నేను నాతో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం ట్రై చేశారు. ట్రై చేస్తే నేను వాళ్ళకి చెప్పాను, చూడు బాబు ఈయనున్నాడే దీపక్ సేట్ అని అతను, ఇతనితో నేను ఎంత సీరియస్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒకవేళ నేను మీతో ఇన్వాల్వ్ అయినా ఐ విల్ ప్రాబ్లీ హ్యావ్ ఎన్ అఫేర్ విత్ హిమ్. So let's not get confused. Let's leave it there. Anavasaramga ee godavallo padaddu. Meeru meela undandi, nannu nalaga undane undi.
1: Right. Real ga meeku soulmate ni meet ayyaru.
0: Oh yes. I think
1: mari eppudu vivaham eppudu chesukunnaru?
0: Vivaham ma nanna garu poyaka, ma nanna garu poyin tarvata amma ande oka maata ande. Amma ante Deepak ante chaala ishtam ra mee nanniki. అనుకునేవాళ్ళు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేదని. ఐ సెడ్ వై డిడ్ హి సే దట్ టు మీ? అయ్యో నేను చేసుకుంటే ఆయన ఎదురుకుంటే వెంటనే చేసుకునేవాళ్ళు, పెద్ద గొడవ ఉంది దీనికి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు మా అమ్మ ప్రాణం చేస్తున్నారు అన్నాడు నుంచి
1: చేసుకోండి.
0: సరే అప్పటికప్పుడు పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నాం. హిస్ ఫ్యామిలీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆ తర్వాత దానికి ఎవరో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు పటియాల.
1: ఓకే,
0: ఆ టైంలో పటియాల. ఒరిజినల్ గా వీళ్ళంతా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు, కానీ తను పుట్టడం అదంతా ఇండియాలోనే కదా. వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా పెద్ద రిలీజియస్ ఆ టైప్ కాదు,
1: ఒప్పుకున్నారు.
0: ఆర్య సమాజీ టైప్. ఆర్య సమాజీ టైప్. సరే వాళ్ళు అన్నారు అదే మంచి రోజు అని ఏమైనా చూద్దామా అని ఏదో కనుక్కుందామా అని ఏదో అనుకుంటుంటే మా అమ్మ కూడా మాకు తెలిసిన జ్ఞానంలో ఉంది, అదేదో నవరాత్రులు వస్తున్నాయి కదా దానిలో ప్రతిరోజు మంచిది అంటారు, దానిలో ఏదో చేసేసుకున్నాను. సరే అక్టోబర్ 2nd అనుకున్నాం, సెలవు ఉంటుంది కదా
1: గాంధీ జయంతి.
0: అంటే పాపం మా హస్బెండ్ పంజాబీ ఫ్యామిలీ చాలా అప్సెట్ అయిపోయింది. సరే అందుకని అక్టోబర్ 1st చేసాం. అది కూడా ఏంటంటే మనకి డేట్ గుర్తుంటుందని, అందుకని ఇంకేం కాదు, దానికి ఏమీ కారణం లేదు, డేట్ గుర్తుంటుంది. ఆ రకంగా పెళ్ళైంది మాది. పెళ్ళైన ఒక కనీసం ఒక 20 రోజులు మేము ఒకళ్ళంటే ఒకళ్ళు మొహం చూసుకోవడం కూడా సిద్ధపడలేదు. ఎందుకో హఠాత్తుగా చాలా ఇది ఇతరెవరు, ఇదేమిటి భర్త, ఇదేంటి ఇలా ఉంటాడా భర్త అంటేను అనిపించింది. తనకు కూడా అలాగే అనిపించింది అంట. నేను ఐ కెనాట్ ప్రెజ్యూమ్, ఎందుకంటే హఠాత్తుగా బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఆ పదవి మారిపోయింది. పైగా అందరూ ప్రతి వాళ్ళు మనని వేరేగా చూస్తున్నారు, అదేమిటో వీళ్ళు భార్య భర్త ఏమిటో దానిలో నాకు కారణం తెలియదు, కానీ సమో ఐ హేటెడ్ ఇట్. కానీ ఒక 15 రోజులు పోయాక 20 రోజులు పోయాక అనవసరమైన చుట్టాలు అందరూ పోయి వాళ్ళ కామెంట్స్ అంతా తగ్గి అంతా అయిపోయాక సో వీ స్టార్టెడ్ బీయింగ్ అగైన్ ద సేమ్ థింగ్స్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్లో. అప్పుడు నేను ఒకరోజు చెప్పాను తనతో, యునో వాట్ హ్యాపెన్ అని చెప్పాను. And he said, I felt the same. You are looking at me, this is my own mother.
1: Where is my taluri?
0: That's not a bujji. No, everyone is a bujji. My friends are a bujji. I'm not a bujji. I'm a bujji.
1: Mari, Sita Mahalakshmi ki andulo acting chala vaividhya bharitanga. Meer annattuga మనకి ఒక ఆశ ఉంటుంది, ఒక మనలో తెలియకుండా ఒక సబ్కాన్షియస్గా ఒక యాక్టర్ ఉంటాడు, దానికి మీరు ఒక చక్కని నాన్నగారి డైరెక్షన్లో దాన్ని ఒక ప్రొఫెషనల్ కోర్స్గా కూడా చేశారు. మేబీ అందుకనే దానికి ఫిలింఫేర్ అవార్డు కూడా మీరు అందుకున్నారు. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి?
0: బహుశా నేను దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంత ఇవ్వలేదు అనుకుంటాను, ఎందుకంటే

0: ఐ వాజ్ నాకు హిందీలో చాలా అకోలేడ్స్ వచ్చాయి. హిందీలో దుల్హన్ వయ్యి కూడా బెస్ట్ క్రిటిక్స్ అవార్డ్ అని, బెస్ట్ ఇదని, బెస్ట్ అదని చాలా అవార్డ్స్ వచ్చేవి. అది పైగా కొంచెం నేషనల్ లెవెల్లో వస్తుంది కదా అని చెప్పని తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చింది, ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల ప్రతిదీ తెలిసింది. ఆ టైంలో తెలిసింది కాదు. పైగా మా ప్రొడ్యూసరు నన్ను డబ్బింగ్ చేయించలేవు, చేయించకుండా ఆ అమ్మాయికి తెలుగు రాదన్నాడు. ఆ అమ్మాయి తెలుగు మాట్లాడే తీరు చాలా అర్బన్ గా ఉంటుంది, నాకు నేను నాకు విలేజ్ ఇది ఉండాలని. నా పాయింట్ ఏంటంటే నేను ఒక యాక్ట్రెస్ని, నేను ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చాను. ఎలాగ చెయ్యాలో డైరెక్టర్ చెప్తున్నాడు, నేను కూడా నా అవుట్పుట్స్ ఇస్తున్నా. వీటన్నిటితో కలిపి మనం ఒక పాత్రను సృష్టిస్తున్నాం. ఇప్పుడు మీరు హఠాత్తుగా నాకు ఇది లేదని నాలో ఒక సగభాగం మీరు తీసేసినట్టు, నా గొంతు నాకు పెట్టకండి.
1: వేరేజ్ ఒక విలేజ్ గర్ల్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు వై నాట్,
0: వై నాట్? నేను శుభ్రంగా మాట్లాడగలను. ఆ టైంలో వచ్చి నేను బాగా చదివేదాన్ని కూడా, తెలుగు కూడా బాగా చదివేదాన్ని. ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే నాకు ఆ చూపులో కూడా అంత స్టాప్నెస్ లేదు, దానివల్ల తగ్గింది. కానీ ఒకప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని అంత చదివిన వాళ్ళమే పురాణం సీతని చదివి ఇంత ఆడాలంటే ఇలా ఉండాలని ఒక ధైర్యం తెచ్చుకున్న వాళ్ళమే. అట్లాగే ఎత్తనపూడి సులోచనారాయణ గారి కథలు చదివి ఓహో రొమాంటిక్ హీరో అంటే ఇలా ఉంటాడా అని, అదే శేఖరం రాజశేఖరం ఏదో అతను వస్తే అతని చేతుల్లో అలా పడిపోదామని ఆ రకంగా ఊహించుకున్న వాళ్ళు, ఇవన్నీ జరిగాయి. కానీ నాకు హఠాత్తుగా తెలుగు రాదని వీళ్ళు అందేశారు. కానీ అన్నవి కాకుండా నేను నా ఖర్చులతో నేను మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళి నేనే డబ్బింగ్ చేయాలని కూర్చుంటే అతను నన్ను కలవను కూడా కాలలేదండి. హీ డిడ్ నాట్ ఈవెన్ మీట్ మీ. విశ్వనాథ్ గారు నాకు కబురు పంపించి, ఎందుకమ్మా తిక్క మనిషితో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, వదిలేమ్మా నీకు ఎన్నో ఛాన్స్ వస్తాయి, నువ్వు హిందీలో ఎంత బాగా చేస్తున్నావు మాకు ఎంతో ప్రౌడ్గా ఉంది, ప్లీజ్ నువ్వు అనవసరంగా దీనికోసం నాకు ఏడుపు ఏడుపు అంత అంత భయంకరంగా బిహేవ్ చేశాడు. అదే కాకుండా అప్పుడు వచ్చిన అవార్డుల గురించి నాకు తెలిసేది కాదు. వాళ్ళు 100 రోజుల పండగ చేసుకున్నారంట, ఆ పండగ గురించి నాకు తెలియదు, దేనికి నాకు ఇన్ఫార్మ్ చేయలేదమ్మా వాళ్ళు. నన్ను ఎట్లా వెలివేసినట్టు చేశారు. ఒక రకంగా ఆ కారణంగా నేను తెలుగు సినిమాల్లో మళ్ళీ ఇంకా పని చేయలేకపోయాను.
1: మేబీ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు అనుకుంటాను.
0: అది అనేశారు వాళ్ళే, అన్నారు ఏంటి అలా ఒబీడియన్స్ లేదు అమ్మాయిలో అన్నారు.
1: వాళ్ళ దృష్టిలో ఒబీడియన్స్ లేదు, లేదు అంటే
0: నేను ఒబీడియన్స్ ఎందుకు కావాలి? నేను మిమ్మల్ని నాకు ఇది కావాలని అడగట్లేదు. అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను. ఐ హావ్ మై గుడ్ మూమెంట్స్.
1: ఇప్పటికి సీతామహాలక్ష్మి అంటే మీ రూపం కనిపిస్తుంటది అందరి కళ్ళల్లో, అది
0: చాలు కదా. ఐఎమ్ సో హ్యాపీ,
1: మనం దానికి వెళ్ళకట్టలేదు,
0: సో బ్లెస్డ్.
1: ఎస్ ఎస్ ట్రూ. నిజంలో మీ దగ్గర నుంచి ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాను, నా ఫేవరెట్ డైలాగ్ అది.
0: చెప్పండి.
1: మీరు ఒక బంగారం సేటు దగ్గరికి వెళ్తారు, మీ బంగారం అంతా పెడతారు, దీనికి ఎంత డబ్బు వస్తుందని అడగాలి. అక్కడ మీరు చెప్తారు, నేను అబద్ధాలు విని విని అలసిపోయాను, నాకు నిజం కావాలి అంటారు. మాకోసం ఒక్కసారి ఆ డైలాగ్.
0: అబద్ధాలు విని విని అలసిపోయాను బాబు, ఒక్కసారి ఒక్కసారి అయినా కనీసం నిజం చెప్పు, దీనికి ఎంత ఇస్తావు?
1: 76,000
0: ఇక్కడ పెట్టు.
1: సూపర్. ఎలా అనిపిస్తుంది ఒక సీన్ యాక్ట్ చేసి ది బెస్ట్ ఇచ్చానన్నప్పుడు?
0: చాలా సాటిస్ఫై అవుతుంది. పై మనం బెస్ట్ ఇవ్వనప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది, మనం అడుగుతాం. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ బాగానే ఉందమ్మా అంటారు, వదిలేస్తాం, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళ డబ్బులు ఖర్చులు అవుతున్నాయి. కానీ తేజాలు ఏంటంటే, ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ ఎనదర్, he would say yes, do it. Endukante he wanted the best out of that particular character. Endukante aa cinema lo aa chaala important character adi, ok rakanga chaala inspired ga teesadu adi.
1: Correct.
0: I think again I was fortunate as adi entho mandi daniki ni jain annaru, rekha gar jain annaranta, inkevaru jesus gar jain annaranta, villandaru jain anna tarvata nannu adigaru vallu. So I'm blessed.
1: జర్నీ అంతటిలో, ఇప్పటికీ మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ జర్నీ అంతటిలో వాట్ ఈజ్ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు?
0: ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రెజెంట్ మూమెంట్.
1: గ్రేట్.
0: ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నిన్న చాలా బహుశా చెడు జరుగుండొచ్చు, కానీ రేపు పొద్దున్న చెడు జరగదు, జరగదు, జరగనివ్వను నేను. ఇది రాసుందో, చాలా మంది అంటుంటారే ఇలాగే రాసు.

0: ఉంది. నేను అంటాను లేదు, ఆ రేఖలు మనం మార్చగలం. మనం ఏం చేయాలో, మనం తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు జీవితంలో. ఒకళ్ళు సొమ్ము మనం తిండాలు, ఇలాంటివన్నీ అనవసరం. బహుశా తక్కువ డబ్బు సంపాదించవచ్చు, కానీ దానివల్ల మనకు నష్టం రావట్లేదు. కానీ మన మనసు మాత్రం మనం భ్రష్టం చేసుకోకూడదు. అది
1: ఓకే. మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా, ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంకా చెయ్యాలి అనుకున్నది?
0: హా, ఒక క్యారెక్టర్ నాకు చెయ్యాలనిపించేది, ఇప్పుడు బహుశా అది కుదరదేమో. ఒక ఆమెను చూశాను నేను, ఎక్కడ ఎక్కడ చూశానని చెప్పను, నార్త్లో. ఆమె తన మహారాజుల కుటుంబం, ఆ కుటుంబంలో ఆమె తన దీనికంటే తక్కువ ఉండేవాడిని ఎవరినో పెళ్లి చేసుకుంది. అంటే మహారాజుల కుటుంబానికి చెందనివాడు పెళ్లి చేసుకుంది. అతను మంచివాడు కాదు, అది కుదరలేదు, వెనక్కి రావాల్సి వచ్చింది. అంటే విడాకులు అయిపోయి వెనక్కి వచ్చేసింది. ఇద్దరు ఆడపిల్లలు, బాగా పెంచుద్ది, బాగా చదివిస్తుంది, బాగా నగలు, నగలకి లోటు ఉండదుగా ఆయన మహారాజుల కుటుంబాల్లో నగలున్నాయి. ఇప్పుడు ఆవిడకి నాకు వ్యవసాయం చేయడానికి స్థలం కావాలని ఆవిడ పోరాడుతుంది. ఆవిడకి ఆ వ్యవసాయం చేయడానికి నువ్వు ఎంతకాలం చేసుకుంటే చేసుకో, నీ పేరు మీద ఉండదు, అది నీకు చెందదు. ఇంకా నీకు పెళ్ళి అడిపోయింది దాన్ని నువ్వు కాబట్టి నీకు చెందదు. దాని మీద ఆవిడ పోరాడుతుంది. ప్రతి పొద్దున్న ఖాదీ జాకెట్ వేసుకునేదమ్మా, మామూలు చీర, కిందేమో ఫ్లీట్ షూస్, తల మీద కొంగు, మళ్ళా జీపు, జీప్ నడుపుకుంటే పొద్దున్నే సూర్యుడు రాకముందు వెళ్ళిపోయేది. ఎందుకంటే ఆవిడ చూడకూడదు కదా, ఆవిడని ఘోష ఉండేది కదా, వెళ్ళిపోయేది. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వ్యవసాయం చూసుకుని మళ్ళీ రాత్రికి అక్కడే ఉండేది. వెనక్కి వచ్చాక ఆవిడ కూర్చుని చార్మినార్ సిగరెట్లు తాగేది. చార్మినార్ టైపు ఏదో, అక్కడ చార్మినార్ ఉండే, ఇక్కడ అయితే చార్మినార్ ఉంటే చార్మినార్ టైప్ సిగరెట్ లాగేది ఆవిడ. ఆవిడ సిగరెట్ అది చేయబడింది అనమాట. చేయబడితే ఒకడు పరిగెట్టుకుంటూ వస్తాడు, హుకుం అంటూ వచ్చి సిగరెట్ ఇస్తాడు ఆవిడకి. ఇస్తే ఆవిడ చిన్న నోట్లో పెట్టుకుంటుంది. అది వెలిగించడానికి ముగ్గురు తయారుగా ఉంటారు. ఇంత ఇంత ఇంతే సిగరెట్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. నాకు అది చూస్తే ఎంత వియర్డ్ క్యారెక్టర్ అనిపించింది, కానీ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ చూడండి. ఆవిడ ఖద్దరు చీర, ఖద్దరు బ్లౌజ్, తెల్ల బ్లౌజ్ వేసుకునేది యూజువల్గా. నగలే ఉండేవి కాదు, కానీ ఒక్క నగ ఉన్నా సరే విపరీతమైన ఖరీదైన నగ ఉండేది, వజ్రాలు ఏదో ఉండేది. ఆవిడకి అన్నీ ఉన్నాయి. ఆవిడ అడిగింది ఏంటి, నాకు 10 ఎకరాలు నా మీద, నా పేరు మీద కావాలి. అది ఆవిడకి ఇవ్వట్లేదు. సో దిస్ సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వన్ డే ఇఫ్ ఐ క్యాన్, ఇప్పుడు చూద్దాం.
1: యూ క్యాన్.
0: ఈ మధ్య కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ చేశానమ్మా. ఉప్పు కప్పురంబని చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా బాగుంది, నాకు నచ్చిన క్యారెక్టర్. ఏదో క్యాన్సర్తో చస్తా ఉంది, కానీ నవ్వడం ఆపదు.
1: గ్రేట్,
0: ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూ నవ్వుతూ దగ్గుతూ ఉంటుంది, రక్తం కూడా కక్కుద్ది, అయినా నవ్వుద్ది.
1: అంటే ఇప్పుడున్న ఎరాలో అందరూ భయపడిపోయేది, ఎస్పెషల్లీ మన కరోనా చూసిన తర్వాత, ఆరోగ్యం గురించి ఎప్పుడుంటాం, ఎప్పుడు పోతామో అనే ఒక భయం అనిపించింది. క్యాన్సర్ అనేది ఎక్కువ వింటున్నాం, చాలా కొత్త కొత్త రోగాలు కూడా. మీరు చేసిన క్యారెక్టర్ ఇప్పుడు మేబీ కనెక్ట్ అవుతుందేమో.
0: అది యాక్చువల్లీ బ్లాక్ కామెడీ, అది ఆ సినిమా బ్లాక్ కామెడీ. ఉప్పు కప్పురం అని అమెజాన్ వాళ్ళు చేశారు. ఆ బ్లాక్ కామెడీలో ఇట్లాంటి వియర్డ్ క్యారెక్టర్ తప్పనిసరి అనమాట. అది ఆవిడ ఏడుపుగుట్టుగా చేయడం, అదంతా ఆవిడ చచ్చిపోద్ది. ఆవిడ గోళంతా ఏంటి, నేను పోయాక ఓ చెట్టు కింద మీద నన్ను పాద పెట్టాను, చెట్టు కింద మీద. ఆ చెట్టు కింద స్థలం లేదు, ఇప్పుడు అదే అనమాట ప్రాబ్లం ఆ సినిమాలో. దానికోసం కొడుకు ఎంత కష్టపడతాడు. ఆ తర్వాత నేను కూడా అది కుదరదు, కుదరపోతే ఏమవుద్దు అంటే ఆవిడ చోట లేకోలేక పాతి పెట్టేసి ఆ పక్కనే చెట్టేస్తాడు. ఆ చెట్టేస్తే పెద్దది అవుద్ది. ఆ సినిమా ఎండింగ్ లో ఆ చెట్టు చూపిస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అదొకటి. ఈ మధ్య గొల్లా రామవ్వ చేశాను. గొల్లా రామవ్వ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు చేశారంటే వాళ్ళ ఎఫిషియన్సీ తెలిసింది నాకు. మన ముళ్ళపూడి వర గారు వాళ్ళ యూనిట్, రాఘవేంద్ర వర్మ గారు వాళ్ళ యూనిట్ అనమాట. 3 రోజుల్లోనండి ఎంత చక్కగా ఒక ఫీచర్ ఫిల్మ్కి ఎంత సరిపడాలో అంత ఒక అరగంటలో చెప్పగలిగారు వాళ్ళు. ఆ కథ అంత చక్కగా అల్లారు. అట్లాగే నేను ఆ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ హిస్టారిక్ క్యారెక్టర్, అది చేసినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఆ తర్వాత అసలు నేను కమర్షియల్ చేయాలని అనిపించలేదు. ఇంకా నిన్న మొన్న డొక్కా సీతమ్మ, డొక్కా సీతమ్మ అది చేసినప్పుడు కూడా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో దీస్ ఆర్ కమర్షియల్ చేస్తూ ఉంటాను, కానీ మధ్య మధ్యలో ఈ రకమైన చాలా అద్భుతమైన

0: జీవితాలు మన మధ్యలో గడిచి వెళ్ళాయి, మన ముందు మన వెనకాతలా జరిగాయి. వాళ్ళ పాత్రను నేను పోషించగలుగుతున్నానంటే ఐ థింక్ మై లైఫ్ ఈజ్ వర్ది ఆఫ్ ఇట్. ఐ మీన్ ఐ ఫీల్ వర్ది ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటే దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు?
0: నేను నా తోటి మనిషికి నేను ఏమైనా చేయగలిగితే చెయ్యాలమ్మా. నేను పెద్ద, నేను సంస్థలకి ఏమి సహాయం చేయను, ఎప్పుడు చేయను. కానీ నా దగ్గర ఉండే డ్రైవర్ ఎప్పుడు బాధపడకూడదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు బాధపడకూడదు. నేను వాళ్ళు తిడతాను, తిట్టమంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయబోతే వాళ్ళు తిడతాను. కానీ వాళ్ళకి ఏం అవసరం వచ్చినా నేను ఉండాలి, అది నాకు ఇంపార్టెంట్.
1: ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
0: ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక అధీరా అని ఒక దానిలో ఇన్వాల్వ్ అయ్యాను. అదేగాక నిన్న చెప్పాను కదా ఈ డొక్కా సీతమ్మ గారి, అది ఎండ్ పోర్షన్ నేను చేశాను.
1: ఓకే,
0: ఈ అధీరా అనే సినిమాలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది, సో వీ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ బి.
1: ఓకే,
0: టిపికల్ కమర్షియల్ ప్రాజెక్ట్.
1: మరి 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాల్లో భాగంగా మాతో మా స్టూడియోస్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆకాశవాణితో మీ అనుబంధం చెప్పండి.
0: నేను మీ తిరుపతిలో ఉన్నప్పుడు అదే శివప్రసాద్ గారు,
1: ఓకే,
0: శివప్రసాద్ గారు వచ్చి కృష్ణ కృష్ణ మనం ఒక నాటకం వేద్దాం అన్నాడు. అంటే ఏ అంటే నాటకం అంటే అట్లే రేడియో నాటకం, రేడియో నాటకం అంటే మనం అంతా అది చదువుతాం అన్నమాట. అట్లా అంటే మరి సరే చేద్దాం, అదే పెద్ద గొడవే ఉందనికి అంటే నెల్లూట్ల వెంకటేశ్వరరావు గారని ఆయన రాసేవాడు. ఆయన ఆకాశవాణి తిరుపతి నుంచి ఏదో ఇట్లా డ్రామాస్ అవి కండక్ట్ చేస్తుండేవాడు. సరే వాళ్ళకి ఇంకా 2-3 కావాల్సి వచ్చింది, నన్ను అడిగారు. నన్ను అడగడం ఏంటి, నా వెనకత నేను చెప్పాను, నేను తిరుగుతుండే వాళ్ళ వాళ్ళతోటి. సరే భుజి నువ్వు కూడా రా అన్నారు. సరే వెళ్ళాను. వాళ్ళు మాకు అది టిఫిన్ అది పెట్టారు, అది గుర్తుంది నాకు. ఆ తర్వాత నాటకం వేశాం, అది చదవమన్నారు, మేము చదివి పడేసాం, అంతే అయిపోయింది. అదే నా అనుబంధం. అది కాకుండా ఇంక నేను దూరదర్శన్తో డెఫినెట్గా నేను మొట్టమొదటి బొంబాయి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటి జాబ్ నాకు దూరదర్శన్లోనే వచ్చింది. ఆ తర్వాత ఆకాశవాణి అక్కడ చాలా చేశాను, కానీ తెలుగులో ఆకాశవాణిలో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అందుకనే మీకు ఆ రోజు చెప్పాను తప్పకుండా చేస్తానమ్మా, నేను వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.
1: మీ హిందీలో చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి విశేషాలు, ఎందుకంటే త్రూ అవుట్ ఇండియా మనం 90 ఇయర్స్ జరుపుకుంటున్నాం.
0: అవును కదా, హిందీలో ఆకాశవాణి వాళ్ళు చాలా చేశానమ్మా, ఆకాశవాణి వివిధ భారతి, కానీ ఎప్పుడు చేశాను గుర్తులేదు.
1: ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు?
0: ఇదే ఒక పాటల విషయంలో చేశాను, సైనికులకు పాటలు చెప్పేది అవి 2-3 చేశాను. ఇంకా జనరల్ ఒక హిస్టరీ లాగా అనూ కపూర్ కూడా నా మీద ఒక ప్రోగ్రామ్ చేశాడు, అంటే నా సినిమాల పాటల మీద.
1: ఓకే,
0: అదొక ఆయన చేశాడు. అందరూ ఫోన్ చేసి చెప్పారు నాకు, కనీసం ఒక 4-5 చేసి ఉంటాను. బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు వచ్చి ఉంటాయో ఏంటో తెలియదు.
1: మరి 90 ఏళ్ల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి కొనసాగుతుంది. మీరు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం, మాతో అనేక విషయాలు పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలకి నేను ఈ వయసులో కూడా ఏం చెప్పాలని అనిపించదు, ఎందుకంటే మీ అనుభవాలతో మీరే చాలా నేర్చుకుంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, చిన్న చిన్న విషయాల మీద అనవసరంగా రెచ్చిపోయి నిజమేమిటో తెలుసుకోకుండా మనం ఒకళ్ళు బాధ పెడతాం, అలా చేయకూడదు. నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజం సినిమాలో చేసా అని చెప్పట్లేదు, నేను నిజంగా ఇట్లా భావిస్తాను ప్లీజ్. అండ్ ఐ జెన్యున్లీ ఫీల్ అబౌట్ ఇట్. ఏ నాణానికన్నా రెండు వైపులా చిత్రాలు ఉన్నాయి, ఆ 2 చిత్రాలు మనం చూడాలి. ఆ చిత్రాలు వెనకాల కూడా ఇంకేదో కథ ఉంది, అది కూడా కథ మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం నిర్ణయం చేసుకోవాలి. అది నా బేసిక్ మోటో.
1: గ్రేట్ గ్రేట్. బ్లేమింగ్ యాక్చువల్గా జడ్జ్మెంట్ జోన్ లోంచి బయటకు వచ్చి ఆలోచించమంటారు.
0: కరెక్ట్,
1: రైట్. థ్యాంక్ యూ సో మచ్ తాళూరి రామేశ్వరి గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి శ్రోతలతో మీ మనసులోని మాటలను పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఎంత ఆధారంగా చూశారు. లైక్ నేను ఆల్వేస్ సే దిస్, ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ ఆల్సో నన్ను ఇంకా ఇట్లా ఆదరిస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు.

9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో మీరింతవరకు ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్లూరి రామేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరిపిన ముచ్చట్లు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29 తీర్పును రిజర్వ్ చేసింది. కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,703 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుందని అన్నారు. అయినా కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు అధికారులను మంత్రి ఆదేశించారు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో కాలుష్య స్థాయిలను గణనీయంగా తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇరాన్ నౌకలు క్షిపణి స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. దురాక్రమణ చర్యకు ప్రతీకారం తీర్చుకోకుండా అమెరికాను వదిలిపెట్టేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. బీహార్, కర్ణాటక, పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3-4 రోజుల్లో దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మధ్య మహారాష్ట్రతో పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాపిస్తున్న వేళ రష్యా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ఎబోలా వైరస్ సోకకుండా రష్యా శాస్త్రవేత్తలు కొత్త టీకాను అభివృద్ధి చేశారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురోష్కా ధృవీకరించారు. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఈనాటి కార్యక్రమంలో అంజనా తిరుమల గారి గాత్రం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయోలిన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం. కార్యక్రమంలో ముందుగా యారే రంగన యారే హిందోళ రాగం ఆదితాళం పురందరదాసు కీర్తన.

కార్యక్రమంలో చివరిగా పాహి రామదూత షడ్వితర షడ్విత మార్గిని రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.

భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు అంజనా తిరుమల గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్, శ్రీ పి జయభాస్కర్ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక పాట విందాం. సఖీ చిత్రం కోసం కళ్యాణి మీనన్, హరిణి కల్పన పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ

0: వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

వినాయకుడు చిత్రంలోని పాట విన్నారు. ఆకాశవాణి హిందుస్థానీ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ విజి జోషి గారి వేణువారి

ఇంతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోషి గారి వేణువాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యువాణి కార్యక్రమం. స్టూడియోలో ఇప్పుడు 12:10 కావస్తుంది. నేను మీ హైమశ్రీ. ఈరోజు మంచి మంచి ముచ్చలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ తెలుసుకుందామా? చలో పదండి మరి.

ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ సన్స్క్రీన్ డే జరుగుతుంది. అది ఏ రోజు అనుకుంటున్నారా? అది ఈరోజే. ఈ సమ్మర్లో ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నారుగా. బయట 5 నిమిషాలు తిరిగి వచ్చేవారికి ముఖం మొత్తం కాలిపోయినట్లే అనిపిస్తుంది. కాకపోతే నిన్న కాస్త వర్షం పడి వాతావరణం అంతా చల్లబడిందనుకోండి. నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పుడు ఇంత వేడి ఉండేది కాదు. ఉదయం బయట ఆడుకున్నా సాయంత్రం వరకు తిరిగినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూర్యుడి వేడి చాలా పెరిగిపోయింది. బయట వెళ్ళి వచ్చేసరికి ముఖం నల్లబడిపోవడం, చర్మం మండిపోవడం, చెమటలు పట్టడం కామన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా బయట వెళ్ళే ముందు సన్స్క్రీన్ని తప్పనిసరిగా వాడాలని చెప్తున్నారు. చాలామంది అది అమ్మాయిలు వేసుకునేదే అని అనుకుంటారు, కానీ నిజానికి అబ్బాయిలు కూడా అది వాడచ్చు. ఎందుకంటే ఎండ ఎవరిని విడిచిపెట్టదు కదా. నాకైతే ముందు సన్స్క్రీన్ గురించి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు, ఆ అలవాటు కూడా లేదు. ఒకసారి ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాను. రోజంతా బయట తిరిగే వచ్చేవరికి ముఖం మొత్తం టాన్ అయిపోయింది. చేతులు ఒక రంగు, ముఖం ఇంకో రంగు అయిపోయింది. అప్పుడే తెలిసింది ఎండ ప్రభావం ఎంతో ఉంటుందని. తర్వాత నుంచి బయటకు వెళ్ళే ముందు సన్స్క్రీన్ని వేసుకోవడం స్టార్ట్ చేసేసా. మనం బయట బైక్పై వెళ్తున్నప్పుడు, వాకింగ్ వెళ్తున్నప్పుడు, కాలేజ్కి లేదా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా సూర్యుడి కిరణాలు వేగంగా చర్మంపై పడుతుంటాయి. అలా రోజు పడుతూ ఉంటే చర్మం డ్యామేజ్ అవుతుంది. ఇంకా చాలామంది నేను డార్క్ స్కిన్, నాకు అవసరం లేదు అని అంటుంటారు. అది తప్పే. స్కిన్ ఏ కలర్లో ఉన్నా ఎండ ప్రభావం ఉంటుంది. అందుకే అందరూ జాగ్రత్తగా సన్స్క్రీన్ వాడుతూ ఉండాలి. మన స్కిన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సన్స్క్రీన్ అంటే కేవలం ఫెయిర్గా కనిపించడానికి కాదు, అది స్కిన్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల సన్స్క్రీన్లు వచ్చేస్తాయి. SPF 30, SPF 50 అంటాయి కదా. బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు కొంచెం మంచి SPF ఉన్నది వాడితే బెటర్ అని డాక్టర్లు చెప్తుంటారు. కానీ ఏదైనా సరే రెగ్యులర్గా వాడటం ముఖ్యం.

ఇంకో విషయం ఏంటంటే, చాలామంది వేసవిలో మాత్రమే సన్స్క్రీన్ వాడతారు, కానీ నిజానికి అన్ని సీజన్లో కూడా వాడాలి. మబ్బులు ఉన్న రోజుల్లో కూడా సూర్యుడి యూవి రేస్ ఉంటాయట. మరి కేవలం సన్స్క్రీన్ వేసుకుంటే సరిపోదు, నీళ్లు కూడా బాగా తాగాలి. బయట ఎండలో ఎక్కువసేపు తిరగకుండా కూడా చూసుకోవాలి, లేదా గొడుగు ఆర్ క్యాప్ వాడితే ఇంకా మంచిది.

నిజంగా చెప్పాలంటే మనం ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకుంటాం, కానీ స్కిన్ హెల్త్ని కూడా అలాగే చూసుకోవాలి. కానీ చర్మం కూడా మన ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన భాగమే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది డాక్టర్లు సన్స్క్రీన్ గురించి చెప్తున్నారు, రోజు వాడండి అని రికమెండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత సమస్యలు వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ముందు జాగ్రత్త పడడం మంచిది కదా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

నాకైతే ఇప్పుడు బయటకి వెళ్ళే ముందు ఫోన్ పర్స్ తీసుకున్నట్లే సన్స్క్రీన్ కూడా తీసుకోవడం బాగా అలవాటైపోయింది. చర్మం ఆరోగ్యంగా ఉంటే మనకే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంటర్నేషనల్ సన్స్క్రీన్ డే అసలు చెప్పే విషయం ఒక్కటే, ఎండను లైట్ తీసుకోవద్దు, మన స్కిన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. చిన్న అలవాటు కూడా పెద్ద భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్పులను కూడా తీసుకురావచ్చు.

ఈరోజు వరల్డ్ మార్కెటింగ్ డే, ప్రత్యేకమైన రోజు ఉందట. మొదట నేను కూడా మార్కెటింగ్ అంటే కేవలం ఏదైనా వస్తువు అమ్మడం మాత్రమే అనుకునేవాన్ని. కానీ ఇప్పుడు చూస్తుంటే మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళడం కష్టమైపోయింది. నిజంగా చెప్పాలంటే మనం రోజు చూస్తున్న చాలా విషయాల వెనుక మార్కెటింగ్ ఉంటుంది. టీవీలో వచ్చే యాడ్ కానీ, యూట్యూబ్లో వచ్చే ప్రమోషన్ కానీ. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ కూడా సోషల్ మీడియా వల్ల బాగా ఎదుగుతున్నాయి. ముందెప్పుడు పెద్ద కంపెనీలకే యాడ్స్ పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు మాత్రం మొబైల్ ఉంటే చాలు, ఎవరైనా తమ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ వీడియోస్ పెడుతున్నారు. చిన్న టిఫిన్ సెంటర్ అయినా, బేకరీ అయినా ఒక వీడియో వైరల్ అయితే చాలు, జనాలు క్యూ కడుతున్నారు. అది మార్కెటింగ్ వల్లనే. మరి ముందైతే కేవలం పోస్ట్, పేపర్ యాడ్స్ ఉండేవి. ఇప్పుడు అయితే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా మార్కెటింగ్ కనిపిస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, అన్ని మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అయిపోయాయి. ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎందుకు అంత ఫేమస్ అయ్యాయో తెలుసా? వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్లే. ఒక మంచి ట్యాగ్ లైన్ జనాల మైండ్లో ఉండిపోతుంది కాబట్టి, అది మార్కెటింగ్ వల్లే. నిజంగా చూస్తే మార్కెటింగ్ అనేది కేవలం బిజినెస్కి మాత్రమే కాదు, జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మన టాలెంట్ను ఇతరులకు ఎలా చూపించాలో కూడా ఒక రకంగా మార్కెటింగే. మరి నిజంగా చెప్పాలంటే మార్కెటింగ్ వల్ల చాలా స్టార్టప్స్ పెద్ద పెద్ద కంపెనీలుగా మారిపోయాయి.

ఒక మంచి ఐడియాను జనాల మధ్యలోకి తీసుకెళ్లడం ద్వారా మార్కెటింగ్ కీ రోల్ అనేది పోషిస్తుంది. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా అవసరం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా వస్తాయి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మార్కెటింగ్ లేకపోతే మంచి ప్రోడక్ట్ కూడా జనాలకు తెలియట్లేదు. కానీ మంచి మార్కెటింగ్ ఉంటే చిన్న బ్రాండ్ అయినా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మంచి సాంగ్ వినేద్దామా? చలో పదండి మరి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించారు.

నుంచి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి
మరి

0: బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: श्रोताओ, अभी आप सुन रहे थे कार्यक्रम कैप्टन विक्रम बत्रा, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రమే ఖర్చు భరిస్తున్న వడ్ల కొనుగోలుకు సమన్వయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి చేతులు దొరుకుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి

0: తేదీ వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఇబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ప్రకటించారు. అయినా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల ఉన్నతాధికారులతో నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఐఏఎస్ అధికారులకు నిన్న సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అలాగే జీతాలు అందాలని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని ఆదేశించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రతి నెల 50 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ల పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. అర్హులకు పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం 2వ అంతస్తు నిర్మాణం పనులకు బండి సంజయ్ నిన్న రాత్రి శంకుస్థాపన చేశారు. కార్మిక, ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని, అయినా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని ఆరోపించారు.
1: కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటిచ్చి కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా, బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకు సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
0: ఇకనైనా భేషజాలకు పోకుండా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రాష్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. రాష్ట ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుకూలంగా రాష్ట ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలిచిందని, తమ ప్రభుత్వం సేకరించినంత ధాన్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిన్న సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. గ్రామసభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ రాబోయే రోజుల్లో ప్రజాభాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ఇబోలా కేసులు నమోదు కాలేదని, ఇబోలా లక్షణాలున్న వ్యక్తులను ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ తెలిపారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఇబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి నిన్న సమీక్షించారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా 21 రోజుల హోమ్ ఐసోలేషన్లో ఉంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. ఇబోలా విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి దామోదర్ రాజనసింహ చెప్పారు. రాష్ట్రంలోకి ఇబోలా ప్రవేశించకుండా ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులకు స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని కూడా మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు

చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలాగా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్ఏఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఏఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈఆర్ఓలకు సూచించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరానికి 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి ఫేజ్ 2, 3 ప్రాజెక్టు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, ఫేజ్ 5 ప్రాజెక్టులు చేపడతామని తెలియజేశారు. నగరంలో

0: కాలంలో నీరు అందుతోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, ఫేజ్ 5 ప్రాజెక్టులు చేపడతామని తెలియజేశారు. నగరంలో 14,50,000 ట్యాప్ కనెక్షన్లు ఉంటే తాను నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలోనూ ట్యాంకర్ సప్లై బాగా జరుగుతోందని, 95% ట్యాంకర్లు బుకింగ్ అయిన 24 గంటల్లోనే డెలివరీ అవుతున్నాయని మంత్రి చెప్పారు. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంట వ్యర్థాలను కాల్చివేయడాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలు కాలుస్తే భూసారం దెబ్బతింటుందని, ఆ తర్వాత పంట దిగుబడి, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని హెచ్చరించారు. నిన్న నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పంట అవశేషాలు కాల్చకుండా కలియదున్నే పద్ధతులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,203 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రోజులు గడుస్తున్నా సంచులు, లారీలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఐఏఎస్ అధికారి అబ్దుల్ హమీద్ ను మైనారిటీ సంక్షేమ శాఖ కొత్త డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సిద్దిపేట అదనపు కలెక్టర్గా పనిచేసిన అబ్దుల్ హమీద్ నిన్న కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో హరిత పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ సమ్మిట్ ర్యాంప్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖల పరిధిలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ నిన్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ పోర్టల్ అసెస్మెంట్ టూల్ కిట్లను ఆవిష్కరించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి మండలం వెల్ది జాఫర్గూడెం గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో తనిఖీ నిర్వహించారు. బాల్య వివాహాలు అరికట్టడంతో పాటు బాలికల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండలో బాల్య వివాహ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ నరసింహ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. పంట సాగు ఇంటి బాగు
3: చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు
4: చేను కబుర్లు మీ చింత
5: లేదిక మీ ఇంట చింత
6: ఓ తెలంగాణ రైతన్న నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: నల్ల మిరియాలు, అల్లం, పసుపు, ఆల్ స్పైసీస్ పంటల గురించి తెలుసుకుందాం. ఇందులోని పాత్రలు రాణిగా ఉష, లలితగా మమత, స్వప్నగా మేధ, దివ్యగా మాధురి, అనితగా ముక్త, మీనగా ప్రవళిక. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య తోట పంటలుగా పిలుస్తున్న కొబ్బరి మరియు ఆయిల్ ఫామ్లో వచ్చే ఆదాయానికితో పాటు అంతర పంటలు వేయడం ద్వారా అధిక లాభాలు వస్తాయి. ఒకేసారి ఎక్కువ పంటలు పండించడం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా వస్తుంది. అందరూ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు.
1: ఏమే రాణి, ఏం సోచాయిస్తున్నావు గప్పటి నుండి?
2: నిన్న మనం చూసిన మసాలా పంటల ఎగ్జిబిషన్ ఎంత మంచిగా ఉన్నదో కదా. ఇంత పసుపు, ధనియా, జీలకర్ర, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, అల్లం, పసుపు ఇలా పండిస్తున్నారంటే గౌరవంగా ఉంది మన తెలంగాణ మీద.
1: అవునరా రాణి, మాకు ఇంట్లోనే మిరప తోట ఉంది. మా నాయన చెబుతుంటారు, మిరప తెలంగాణ రైతుల బంగారం అంట.
2: బంగారమా? కానీ మిరప తింటే నాలుక మండిపోతుంది కదా.
0: నీ నాలుక కాదే, రైతుకి బంగారం. అవును, మసాలా అనగానే నీకేం గుర్తొస్తుంది?
1: నాకైతే దాల్చిన చెక్క గుర్తొస్తుంది.
0: ఈ దాల్చిన చెక్క ఎలా పండిస్తారో ఎప్పుడైనా విన్నారా?
1: ఆ విన్నానే, మొన్న వర్క్షాప్లో వెళ్ళినప్పుడు విన్నా.
2: అవునా, దాల్చిన చెక్క ఉపయోగాలు చెప్పు.
1: ఇది మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. బరువు తగ్గడం, మధుమేహం నియంత్రణ, రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యం, గుండె ఆరోగ్యానికి పనికొస్తుంది.
0: అవునా, ఇన్ని లాభాలు కలిగిన దాల్చిన్ని ఎలా పండిస్తారు?
1: సాధారణమైన మొక్కలతో పోలిస్తే దీనికి చాలా తక్కువ ఉష్ణోగ్రత కావాలి.
2: అవునా, ఎంత?
1: 20 నుండి 30 డిగ్రీలు.
0: అవునే, యాజమాన్య పద్ధతులు జర చెప్పు.
1: మొదట 2 నుండి 3 సంవత్సరాల వేసవి కాలంలో నీరు అందించాలి. మొక్కలకు సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు కూడా వాడతారు.
2: రసాయన ఎరువులు ఎంత వేస్తారు?
1: 20:18:25 మోతాదులో NPK వాడతారు.
0: దిగుబడి ఇంకా కోత ప్రక్రియ గురించి జరచెప్పు.
1: నాటిన 3 నుండి 4 సంవత్సరాల నుండి దాల్చిన దిగుబడి మొదలవుతుంది. చెట్టు కొమ్మల నుండి కొద్ది ఎత్తులో కొమ్మల బెరడు ఎండబెట్టిన దాల్చిన చెక్కగా ఉపయోగిస్తారు.
0: అవునే, నీకు బాగా తెలుసు దాల్చిన గురించి.
1: ఇదంతా బాగానే ఉంది, కానీ మీ ఇంట్లో ఉన్న నల్ల మిరియాల గురించి కూడా చెప్పరాదే.
0: దానికేం చెప్తా విను. నల్ల మిరియాలు జీర్ణక్రియ మెరుగుదల, రోగనిరోధక శక్తి, జలుబు, దగ్గు, అజీర్తి వంటల్లో వినియోగం. దీన్ని మసాలా దినుసుల్లో రాజుగా పిలుస్తారు. ఎట్లా పెంచుకోవాలి మరి? వాతావరణం ఎలా ఉండాలి?
2: వాతావరణం 25 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇంకా మే జూన్ నెలల్లో వర్షాకాలం ప్రారంభంలో 3x3 మీటర్ల దూరంలో నాటాలి.
1: ఎరువులు ఎంత వేసుకోవాలి?
2: సేంద్రియ ఎరువులైతే 10 నుంచి 15 కిలోల మరియు 100 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 150 గ్రాములు వేసుకోవాలి.
0: వ్యాధులు వరుసలుగా చెప్పు.
2: బోర్డు మిశ్రమం పోలికేట్ బ్యాగ్ వస్తే నీమ్ ఆయిల్ 2% ఉపయోగించాలి.
1: దిగుబడి ఎట్లా వస్తుంది?
2: ప్రతి మొక్క నుంచి 1.5 లేదా 2 కిలోల మిరియాలు వస్తాయి.
0: కోత లక్షణాలు ఎలా ఉంటాయి?
2: పండ్లు పసుపు లేదా ఎర్రటి ఆకుపచ్చ రంగులోకి మారడం, పండ్ల గట్టితనం. సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి కోత జరుగుతుంది.
3: అన్నిటి గురించి బాగానే చెప్తున్నారు, కానీ ముఖ్యమైనది మరుస్తున్నారే మీరు.
1: ఏందది?
0: అవునే, పసుపునెట్లో యాదమర్శనం.
1: ఓ దివ్య, మీ చేన్లో పసుపే వేసిరంట కదా.
0: అవునే,
1: మరి నువ్వే మరిస్తే ఎట్లా?
0: సరే గాని పసుపు గురించి చెప్తా విను.
1: ఆ చెప్పు.
0: ఇది రంగు, ఔషధం, సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. సాంప్రదాయం ఎగుమతిగా వస్తువు.
2: అవునే, కుంకుమ కూడా పసుపు నుంచే వస్తుందంట కదా.
0: ఆ అవునే, నేను మా అమ్మమ్మ చేస్తుంటే చూస్తున్నాను.
1: దాని తయారీ విధానం చెప్పు, నాకు కూడా చేస్తా.
0: సరే విను. మంచి పసుపులో కొంచెం నిమ్మరసం పిండి దాంట్లో సున్నం వేసి ఎర్రగా అయ్యే వరకు బాగా కలిపితే రంగు వస్తుంది. ఆఖరిలో కూసింత నెయ్యి వేస్తే అంటుకుంటుంది.
1: అవునా, గింతేనా? ఇది తెలవక ఇన్ని రోజుల నుండి కొన్ని కుంకుమ వాడుతున్నా. ఇప్పటి నుండి నేను కూడా చేసుకుంటా.
2: పసుపు ఎంత ఉష్ణోగ్రతతో పెంచాలి?
0: 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి.
2: అవునా, ఇంకా చెప్పు.
0: 3 నుంచి 4 కలుపులు అవసరం. కలుపును బట్టి నేల ఎత్తు చేయాలి.
2: మంచి పసుపు రావడానికి ఎలాంటి పద్ధతులు వాడాలి?
0: 2 రకాల పద్ధతులు చేయవచ్చు. ఒకటి సాంప్రదాయ పద్ధతి, ఇంకొకటి మెరుగైన పద్ధతి.
1: వివరంగా చెప్పు.
0: మొదటిగా సాంప్రదాయ పద్ధతిలోనూ ఆధునిక పద్ధతిలోనూ ఉడికించడం తప్పనిసరిగా ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో ముందుగా ఒక రాగి పాత్రలో చిన్న పసుపు కొమ్ములు, పెద్ద పసుపు కొమ్ములు విడివిడిగా ఆయర్చి ఉడకబెట్టి నురుగు వాసన పొగలు వచ్చినప్పుడు ఉడకబెట్టడం ఆపాలి. వేలు ఒత్తిడి లొంగే

రైతు సోదరులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో 3వ సంవత్సరం చదువుతున్నాం. ఈరోజు మేము కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయగల జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగం

0: ఎలా ఉండాలి.
1: ఈ పద్ధతి తెలుసు కానీ మెరుగైన పద్ధతి ఏంది?
0: మెరుగైన పద్ధతిలో 61 షీట్లతో తయారు చేసిన రంధ్రాల గల తొట్టిలో 50 కిలోల శుభ్రం చేసిన రైజోముళ్లను దానిలో ముంచి 0.1% సోడియం బైకార్బోనేట్ ఆల్కలిన్ ద్రవాన్ని తట్టలో వేస్తారు. వేలు మెత్తబడే వరకు ఉడకబెట్టాలి, తయారు ఎండబెట్టాలి, మెరుగుబెట్టు కలర్ అద్దుతారు.
2: నాకు కూడా కొన్ని కొమ్మలియే, నేను కూడా నా భూమిలో వేసుకుంటా.
0: మా అమ్మమ్మ మా పొలంలో కొమ్ములను పెట్టి ప్రతిసారి విత్తనం ఉపయోగిస్తుంది.
2: అదేలానే
3: అదేంటంటే నేను చెప్తా. ముందుగా ఆరోగ్యవంతమైన కొమ్ములను ఇసుక పొర మీద 5 నుంచి 10 మందంగా చెట్టు నీడలో కుప్పగా వేయాలి. పసుపు ఆకులతో కప్పి కుప్పల మీద మట్టిని ఆవు పేడని వేయాలి. బావిస్టర్ 0.1% ద్రావణంలో 30 నిమిషాలు శుద్ధి చేసి కుప్పగా వేయడానికి ముందు నీడలో ఆరబెట్టి నిల్వకాలం ముగిసినాక కుళ్ళిన కొమ్ములను తీసివేయాలి.
2: ఇవన్నీ పాటిస్తూ మనం కూడా మంచి పసుపుని ఉత్పత్తి చేసుకుందాం.
3: మంచిది.
1: మనం మొన్న ఎగ్జిబిషన్ లో చూసినాం కదా, ఒకే చెట్టు నుండి 2 మసాలా దినుసులు వస్తాయి, అదేందో మర్చిపోయినా
2: కదా. జాజికాయ జాపత్రి.
0: అవును, మన దోస్త్ ఉంది కదా అనిత, వాళ్ళ కొబ్బరి తోటలో అంతర పంటగా వేస్తారు.
1: సరే పోయి అరుసుకుందాంపా.
0: అందరూ కలిసి అనిత ఇంటికి వెళ్తారు.
3: అనిత, ఓ అనిత, ఎక్కడున్నావే?
4: ఆ వస్తున్నా. ఏంటి అందరు కలిసి వచ్చారు?
3: మీ చేనులో జాజికాయ చెట్టు అంతర పంటగా వేశారంట కదా, దాని గురించి చెప్తావేమో అని వచ్చినాం.
4: జాజికాయ మరియు జాపత్రి అనేవి ఒకే చెట్టు నుంచి వస్తాయి. జాజికాయ అనేది విత్తనం, అయితే విత్తనంపై ఉండే ఎర్రటి పొర జాపత్రి.
2: దాని ఉపయోగాలు చెప్పు కొంచెం.
4: ఎగటుగా తీయగా ఉండే రుచి వల్ల వంటల్లో ప్రాముఖ్యంగా వాడతారు. నొప్పుల నివారణ, రోగ నిరోధక శక్తి, జీర్ణ సమస్యలు తగ్గుతుంది. ఇంకా బేకింగ్ ఐటెంలో కూడా వాడతారు.
3: సాగు చేసే పద్ధతి గురించి చెప్పు.
4: ముందుగా ఉష్ణోగ్రత పరంగా తేమ కూడిన వాతావరణం ఉండాలి. ఇసుక నేలలు, బంకమట్టి నేలలు, వాటి పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండటం మంచిది.
0: ఎలా నాటుకోవాలనిత?
4: 12 నుంచి 18 నెలల వయసు గల మొక్కను 160x60x60 సెంటీమీటర్ల గుంతలు తీసి సేంద్రియ ఎరువుతో పాటు నాటాలి. 8x8 మీటర్ల దూరం పాటించాలి.
3: అవునిత, జాజికాయ ఎందుకు అంతర పంటగా వేయాలి?
4: జాజికాయ మొక్కలకు, ముఖ్యంగా చిన్న మొక్కలకు తగినంత నీడ అవసరం. అందుకే కొబ్బరి, పోక చెట్ల తోటల్లో అంతర పంటగా తాత్కాలిక నీడ కోసం వేస్తారు.
0: మరి ఎరువు సంగతి ఏంటి?
4: ప్రతి సంవత్సరం సేంద్రియ ఎరువులు, పశు ఎరువులు, కంపోస్ట్ తప్పనిసరిగా వేయాలి. దీనితో పాటు ఎన్పీకేలను కూడా వాడాలి. కలుపు రాకుండా మల్చింగ్ వేసుకోవాలి. వేసవిలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి.
3: కోత లక్షణాలేంటి?
4: పండ్లు పండి వాటిపై పెంకు సహజంగా పగలటం, ప్రారంభించినప్పుడు కొయ్యాలి.
3: దిగుబడి సంగతి కూడా చెప్పు.
4: విత్తనాల ద్వారా పెంచిన చెట్లు 7 నుంచి 9 సంవత్సరాల తర్వాత ఫలించడం ప్రారంభిస్తాయి. అంటుకట్టిన మొక్కలు 5 నుంచి 7 సంవత్సరాలకే దిగుబడి ఇవ్వటం ప్రారంభిస్తుంది.
2: వామ్మో, పెద్ద కథనే ఉన్నదిగా.
4: అవును, లాభాలు కూడా మంచిగానే వస్తాయి. ఆఖరుగా 2 వేరువేరు శుభ్రం చేసి బాగా ఎండబెట్టి నిల్వ చేస్తారు.
1: అవును, ఏదో ఘాటైన వాసన వస్తుంది. ఏంటనిత?
4: అదా, మా అమ్మ వెల్లుల్లికారం చేస్తుంది, అదే వాసన.
1: అవునా, వెల్లుల్లి కూడా ఒక రకమైన మసాలాలో భాగమే కదా.
2: అవును, దీంతో ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లి వంటల్లో వాడతారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, కొలెస్ట్రాల్, దగ్గును నివారిస్తుంది. గుండె ఆరోగ్యం మరియు ఫంగల్ యాక్షన్ నుంచి రక్షిస్తుంది.
0: ఎలా పండిస్తారో ఎవరికైనా తెలుసా?
3: నాకు తెలుసు, నేను చెప్తా.
0: చెప్పు, నేను కూడా వింటా.
3: ఉల్లిపాయకి ఎలాంటి వాతావరణం కావాలో ఎల్లిపాయకి కూడా అంతే. మధ్యస్థ ఉష్ణోగ్రత అవసరం. 10 నుంచి 20 టన్నుల పశువుల ఎరువు అవసరం.
2: ఎరువులు ఎంత శాతం వేసుకోవాలి?
3: 20 టన్నుల పశువుల ఎరువు ఎన్పీకే 60 కేజీ, నైట్రోజన్ 2 భాగాలుగా వేయాలి. మొదటిగా నాటేటప్పుడు, ఇంకోటి 30 రోజుల తర్వాత. బొరాక్స్ 10 కేజీలు హెక్టార్కి పెరగడానికి ఉపయోగిస్తారు.
2: ఏం రకాలు వేస్తే బాగా దిగుబడి వస్తుంది?
3: యమున సఫాద్ 3, ఇది వేస్తే బాగా దిగుబడి వస్తుంది. యమున 10 చెప్పడం మర్చిపోతున్నానే. ఉల్లిపాయ పంటల్లో రసం పీల్చే పురుగులు బాగా నష్టం కలిగిస్తాయి.
4: దీనికి యాజమాన్య పద్ధతి ఏం లేదా మరి? ఉంటే జర చెప్పరాదు.
3: ప్రొపనాల్ 2 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే దీన్ని బెరదు తగ్గించవచ్చు.
4: అలాగా, సరేనే, వెళ్ళొస్తాం.
0: ధన్యవాదాలు.
5: ధన్యవాదాలు.
6: ఈ నూతన వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర మందులను విరివిగా వాడటం వలన అధిక ఉత్పాదకత సాధించినప్పటికీ నేల సారము తగ్గిపోవటము, అదేవిధంగా సారవంతమైన నేలలు సమస్యాత్మక భూములుగా మారడము,

0: దాంతోపాటుగా భూమి, నీరు, వాతావరణం కలుషితం కావడం జరుగుతున్నది. దీనివల్ల ఈ మధ్య కాలంలో మనకు నేల ఉత్పాదకత మరియు పంట ఉత్పాదకతలో తగ్గుదల కనపడుతుంది. కాబట్టి మనకు ఉన్న అన్ని వనరులలో చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నేల సారం పెంపొందించడానికి, తద్వారా పంటల ఉత్పాదకత సాధించడానికి తోడ్పడే అంశము, వీటిలో ముఖ్యంగా చూసినట్లయితే కానుగ, వేప, గ్లైరిసీడియా ఇలాంటి చెట్ల యొక్క ఆకులు లేత కొమ్మలను మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటగా పచ్చి రొట్ట పంటలు లేక హరిత ఎరువులు. ఉదాహరణకు మనము జనుము విషయంకి వస్తే, ఈ జనుము పంట దాదాపుగా 15 కిలోలు ఎకరానికి కావాల్సి వస్తుంది. ఇది పంటను మొలకొచ్చిన తర్వాత 50% పూత వరకు పెంచి దానిని భూమిలో కలిదున్నట్లయితే, తద్వారా దాదాపుగా 5 నుంచి 6 టన్ల పచ్చి రొట్ట ఎరువు తయారవుతుంది. 2.3% నత్రజని, 0.5% భాస్వరము, 1.8% పొటాష్ ఉంటాయి. 1 హెక్టార్ భూమిలో జనుమును పెంచి కలిదున్నట్లయితే 50 నుంచి 60 కిలోల నత్రజని భూమికి కలపబడుతుంది లేక స్థిరీకరించబడుతుంది. అదే విధంగా జీలుగ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 20 కిలోల విత్తనం ఎకరానికి సరిపోతుంది. వీటిని పొదంలో వెదజల్లి 50% పూత దశలో కలిదున్నట్లయితే 6 నుంచి 8 టన్నుల పచ్చి రొట్టె ఎరువు తయారవుతుంది. అయితే ఈ జీలుగలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, అధిక క్షారత్వం అంటే చౌడు భూములను మామూలు స్థితికి తీసుకురావడానికి కూడా ఈ జీలుగా లాంటి పచ్చి రొట్టె ఎరువులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడైతే చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో జీలుగాను ఎక్కువగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. దాదాపుగా 3.5% నత్రజని, 0.6% భాస్వరము, 1.2% పొటాష్ పోషకాలు ఇందులో ఉంటాయి. 1 హెక్టారు భూమిలో చూసుకున్నట్లయితే 75 నుంచి 80 కిలోల నత్రజని కలపబడుతుంది. అయితే ఇందులో 40 నుంచి 60% వరకు మనం వేసే పంటకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీలుగా కలిదున్న తర్వాత వేసే పంటలో దాదాపుగా 15 నుంచి 20 కిలోల నత్రజని మోతాదుని తగ్గించుకొని మనం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెసర, మినుము విషయానికి వస్తే, వీటిలో దాదాపుగా 0.7% మనకు నత్రజని, 0.18% భాస్వరము, 0.5% పొటాష్ పోషకాలు ఉంటాయి. ఈ యొక్క పెసర, మినుము పంటలను 50% పూత దశ వరకు పెంచి భూమిలో కలిదున్నట్లయితే దాదాపు 30 నుంచి 50 కిలోల నత్రజని 1 హెక్టార్కు కలపబడుతుంది. తర్వాత అలసంద పంటను తీసుకున్నట్లయితే దాదాపుగా 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇది భూమిలో కలిదున్నడం వల్ల దాదాపుగా 140 నుంచి 150 కిలోల నత్రజని 1 హెక్టార్కు స్థిరీకరించబడుతుంది. తర్వాత పిల్లి పెసర విషయానికి వచ్చినా కూడా దాదాపుగా 10 కిలోల విత్తనం అవసరమవుతుంది హెక్టార్కు. ఇందులో దాదాపు 100 కిలోల నత్రజని 1 హెక్టార్కు కలపబడుతుంది.
1: ఈ వారం మన చేను కబుర్లలో ఎండదెబ్బ లేదా వడదెబ్బ లక్షణాలను గుర్తించడం మరియు ప్రథమ చికిత్స అనే అంశం గురించి తెలుసుకుందాం. వడదెబ్బ అంటే ఏమిటి? వడదెబ్బ లేదా ఎండదెబ్బ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం, చాలా వేడి అయిన వాతావరణం లేదా చురుకైన పనుల వలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. వడదెబ్బ సమయంలో ఏం జరుగుతుంది? అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా గురి కావడం వల్ల వేడి అలసటకు దారితీస్తుంది. ఇది వేడి తిమ్మిరి మరియు వడదెబ్బకు దారితీస్తుంది. హైపర్ థర్మియా అనగా సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ కలిగించే వేడికి ఎక్కువ కాలం గురి కావడం వల్ల శరీర వేడిని నియంత్రించే సామర్థ్యం తీవ్రంగా తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువకు చేరుకునే వేడిమి యొక్క అత్యంత తీవ్రమైన రూపం వడదెబ్బ. హైపర్ థర్మియాతో పాటు మారిన మానసిక ప్రవర్తన, చెమట, వికారం మరియు వాంతులు, ఎర్రబడిన చర్మం, వేగవంతమైన శ్వాస, అధిక హృదయ స్పందన రేటు లేదా తలనొప్పి వంటివి వడదెబ్బకు సూచికలు. ఒకవేళ మీరు వడదెబ్బగా అనుమానించినట్లయితే తక్షణ వైద్య సహాయం కొరకు కాల్ చేయండి. వడదెబ్బ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. చికిత్స చేయని వడదెబ్బ కీలకమైన అవయవ వైఫల్యం, జీవరసాయన విధులు సక్రమంగా లేకపోవడం మరియు తీవ్రమైన నిర్జలీకరణకి దారితీయవచ్చు. తీవ్రమైన వడదెబ్బ సోకిన సందర్భాల్లో రోగి మూర్ఛ మరియు అపస్మారక స్థితి మరియు మరణానికి గురి కావచ్చు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఎవరికుంది? పిల్లలు, శిశువులు మరియు పసిబిడ్డలు మరియు వృద్ధులు 65 సంవత్సరాలకు పైబడిన వారు, అధిక శారీరక శ్రమ చేసే వారిలో లేదా ఎక్కువ గంటలు ఎండకు బహిర్గతం అయ్యే వ్యక్తులు, కొన్ని రకముల గుండె

లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు బీపీ ఔషధాలు, యాంటీడిప్రెసెంట్స్, దగ్గు మరియు జలుబు ఔషధాలు వంటి ఔషధాలు ఉపయోగించే వారిలో వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ లక్షణాలు: శరీరానికి తగినంత శ్వాస అందకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాల నొప్పులు, మైకం కమ్మడం, తలనొప్పి, చర్మం చల్లగా అయిపోవడం, తీవ్ర అలసట, కండరాల తిమ్మిరి, వాంతులు కావటం, వికారంగా ఉండటం. వడదెబ్బ తగిలిందని తెలుసుకునే కొన్ని సంకేతాలు: అధిక శరీర ఉష్ణోగ్రత, తలనొప్పి, కళ్ళు తిరగడం, బాగా అలసటగా ఉండటం, స్పృహ కోల్పోవడం, మానసిక ప్రవర్తన మారిపోవడం, చర్మం ఎర్రబడిపోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, కడుపు వికారంగా మారి ఏమి తినలేకపోవడం, వాంతులు పదే పదే కావడం. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలి? పై లక్షణాల్లో దేనినైనా మీరు అనుమానించినట్లయితే తక్షణ కార్యాచరణ ప్రణాళికను అనుసరించండి. వడదెబ్బ సంకేతాలు కనిపించినా వడదెబ్బ తగిలిన బాధితులు వెంటనే వారు అన్ని కార్యకలాపాలను ఆపేసి చల్లటి ప్రదేశాన్ని ఆశ్రయించాలి. శరీరాన్ని చల్లబరచడానికి వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మనిషి పూర్తి స్పృహలో ఉంటేనే తాగడానికి నీళ్లు ఇవ్వాలి. ఒక టవల్ను తడిపి శరీర భాగాలపై ఉంచాలి లేదా చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. చంకలు, గజ్జలు, మెడ వీపుపై ఐస్ ప్యాక్లను పెట్టుకోవచ్చు. చుట్టూ గుంపులు గుంపులుగా ఉండకూడదు. ఒక వ్యక్తి బాధితులకు సహాయం కావచ్చు. ఒకవేళ వడదెబ్బ ప్రభావం తగ్గలేదని మీరు భావిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. వడదెబ్బ త్వరగా నివారణ కావాలంటే ఉత్తమ మార్గం ఇంట్లోనే ఉండటం. ఎయిర్ కండిషన్ ఉన్న గది మీకు స్వర్గంలా అనిపించినా ఏసీలో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇంట్లో సహజంగా చల్లగా ఉండే ప్రాంతాన్ని ఆశ్రయించాలి. అంతేకాకుండా వడదెబ్బకు సంబంధించి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ వేసవిలో దాహం వేసినా వేయకపోయినా ఖచ్చితంగా నీళ్లను తాగాలి. ఎందుకంటే ఈ సీజన్లో శరీరంలో ఉండే నీరంతా మూత్రం, చెమట రూపంలో బయటకి పోతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరానికి కావలసిన నీళ్లను తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మంచినీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండండి. పనులపై బయటకి వెళ్లేవారు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోకూడదు. అలాగే ORS ప్యాకెట్లను తరచుగా తాగుతూ ఉండాలి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్గా, ఎనర్జీగా ఉంచుతాయి. ఈ సీజన్లో మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. వదులుగా ఉండే తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించండి. చల్లని ద్రవాలు తాగండి మరియు నిర్జలీకరణానికి గురి కాకుండా నిరోధించండి. ఆల్కహాల్ మిమ్మల్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది. దానిని నివారించవచ్చు. దోసకాయ, పుచ్చకాయలు, దానిమ్మ మరియు అరటిపండు వంటి పండ్లను ఆస్వాదించండి. వేడి వాతావరణంలో తీవ్రమైన కార్యకలాపాలలో పాల్గొనవద్దు. ఏరోబిక్ వ్యాయామాలకు బదులుగా తేలికపాటి వ్యాయామాలు మరియు ఈత కొట్టడంలో పాల్గొనండి. ఆరు బయట ఉంటే నీడలో క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోండి మరియు తరచుగా ద్రవాలు తాగండి. ఫ్యాన్లు సహాయపడగలవు, కానీ పొడిగించిన వేడి వాతావరణంలో ఉష్ణోగ్రత మరియు తేమను తగ్గించడానికి హెయిర్ కండిషనింగ్ ఉత్తమ మార్గం. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేటప్పుడు పూర్తి కవరింగ్, ఇంకా వదులుగా ఉండే దుస్తులు, టోపీ, సన్గ్లాసెస్ మరియు సన్స్క్రీన్ SPF 15తో సన్బర్న్ నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. బిడ్డను 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కారులో విడిచిపెట్టవద్దు. ఒకవేళ మీకు వడదెబ్బ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి మరియు దగ్గరలో తక్షణ వైద్య సేవలు పొందండి. వాతావరణ అధికారుల సూచనను గమనించాలి. ఒకవేళ అధికారులు హీట్ వేవ్ గురించి హెచ్చరిస్తే బహిరంగ కార్యకలాపాలను వాయిదా వేయడానికి ప్రయత్నించాలి. మూత్రం రంగును పర్యవేక్షించాలి. ముదురు రంగులో మూత్రం వస్తే వైద్యుడిని సంప్రదించాలి.
నీరు అధికంగా లభించే

0: పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. వాతావరణంలో ఈ అలర్ట్లు దేన్ని సూచిస్తాయి? వాతావరణంలో సంభవించే పరిస్థితుల తీవ్రతపై హెచ్చరించేందుకు IMD 4 రంగులను ఉపయోగిస్తుంది. వీటిలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉన్నాయి. పరిస్థితులు సాధారణంగా ఉండేటప్పుడు గ్రీన్ అలర్ట్ను జారీ చేస్తుంటారు. అంటే ముందు రోజులతో పోలిస్తే వాతావరణంలో పెద్దగా మార్పులు లేనప్పుడు లేదా ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యేటప్పుడు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణ తీవ్రతపై అధికారులను అప్రమత్తం చేసేందుకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంటారు. సాధారణంగా వరుసగా 2 రోజులకు మించి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటప్పుడు లేదా పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నప్పుడు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణంలో సంభవించే మార్పులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని సూచించేందుకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తారు. ముఖ్యంగా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. పరిస్థితులు మరియు తీవ్రమైనప్పుడు అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేస్తారు. ఈ అలర్ట్ను జారీ చేసినప్పుడు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అలర్ట్ను జారీ చేస్తే రోడ్డు, రైలు ప్రయాణాలపై ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. వేసవిలో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. వడదెబ్బ వల్ల జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మ సమస్యలు వస్తున్నాయి. శరీర ఉష్ణోగ్రతను అదుపు తప్పితే ప్రాణాలకే ప్రమాదం. అలాంటి ప్రమాదకరమైన వడదెబ్బ నుంచి మిమ్మల్ని రక్షించుకునే 5 ఈ వంటింటి చిట్కాలు మీకోసం. మజ్జిగ. మజ్జిగ దేశీ ఎలక్ట్రోలైట్, ప్రోబయోటిక్స్తో నిండి ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది. 1 గ్లాస్ మజ్జికలో వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనా కలపండి. ఈ డ్రింక్ చెమటతో బయటకు వెళ్లే ఖనిజాలను రీస్టోర్ చేయడంలో ఉపయోగపడుతుంది. సత్తు పానీయం. శనగపప్పును వేయించి సత్తుపిండి తయారు చేస్తారు. సత్తులో ఐరన్, సోడియం, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని నీళ్లలో కలిపి చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో తాగాలి. ఈ డ్రింక్ను ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలాగే వేసవి అలసటను తగ్గిస్తుంది, వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. మామిడి పానకం. మామిడి పానకం శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. ఉడికించిన కాయమామిడి, బెల్లం లేదా చక్కెర, పుదీనా, జీలకర్ర పొడితో ఈ పానకాన్ని తయారు చేయండి. ఈ పానకంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. తులసి. తులసి గులాబీ నీటి లేపనం చర్మానికి చల్లదనాన్నిస్తుంది, ఎండ నుండి ఉపశమనం కలిగిస్తుంది. తులసి రసం గులాబీ నీటిని కలిపి ముఖం, మెడ, చేతులు, కాళ్ళకు పట్టించండి. ఇది వడదెబ్బ వల్ల చర్మంలో కలిగే మంట, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఉల్లిపాయ. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు వేసవిలో ఉల్లిపాయ సహజ శీతలీకరణిగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు భోజనంతో పాటు ఉల్లిపాయ తినండి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది, చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. విన్నారు కదా శ్రోతలు, ఎండదెబ్బ లేదా వడదెబ్బ లక్షణాలను గుర్తించడం మరియు ప్రథమ చికిత్స అనే అంశం గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
2: అజొల్లా వాడడం వల్ల పాల ఉత్పత్తి ఎంత పెరుగుతుంది? ఆప్షన్ ఏ 15 నుండి 20%, ఆప్షన్ బి 50 నుండి 65%. సరైన సమాధానం ఆప్షన్ ఏ 15 నుండి 20%.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
2: అజొల్లా ఉత్పత్తికి ఏ కెమికల్ వాడుతారు? ఆప్షన్ ఏ సూపర్ ఫాస్ఫేట్, ఆప్షన్ బి కాల్షియం నైట్రేట్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సూపర్ ఫాస్ఫేట్.
3: గతవారం ప్రసారం కాబన్న చేన్ కబ్బులు కార్యక్రమం విని అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు SMS చేసిన వారు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత.

0: సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని మాయ, హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమన్లు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు లక్ష్మి. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానం ఎస్ఎంఎస్ చేసినవారు బతికేపల్లి నుండి నాగభూషణం కొనుకుల మహాలక్ష్మి, హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు, హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండవ ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసినవారు జగిత్యాల జిల్లా కొడిమ్లాల్ మండలం రామకిష్టాపూర్ గ్రామం నుండి గుడిపల్లి లక్ష్మణ్, మహబూబ్నగర్ జిల్లా నుండి అబ్దుల్ ఖాదర్, ఖాజా ఆరిఫ్, మహమ్మద్ జాఫర్, బాలరాజ్ పతంగి.
1: ఈ వారం ప్రశ్నలు.
2: మొదటి ప్రశ్న,
3: మసాలాలో రాజు అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ నల్ల మిరియాలు, ఆప్షన్ బి అల్లం.
1: ప్రశ్న మరోసారి.
2: మొదటి ప్రశ్న,
3: మసాలాలో రాజు అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ నల్ల మిరియాలు, ఆప్షన్ బి అల్లం.
2: రెండవ ప్రశ్న,
3: దాల్చిని సాగుకి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 10 నుంచి 12 డిగ్రీలు, ఆప్షన్ బి 20 నుంచి 30 డిగ్రీలు.
1: ప్రశ్న మరోసారి.
2: రెండవ ప్రశ్న,
3: దాల్చిని సాగుకి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 10 నుంచి 12 డిగ్రీలు, ఆప్షన్ బి 20 నుంచి 30 డిగ్రీలు.
0: గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
4: BJTAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ.
5: చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం
6: నుంచి. سپریم کورٹ نے ووٹر فہرستوں کی خصوصی تفصیلی نظر ثانی کے انتخابی کمیشن کے اختیار کو برقرار رکھا ہے. اس نے کہا ہے کہ یہ لوگوں کی نمائندگی سے متعلق قانون 1950 سے مطابقت رکھتا ہے. بھارت اور کینیڈا نے 2030 تک باہمی تجارت کو 50 ارب امریکی ڈالر تک وسعت دینے کے اپنے مشترکہ عہد کا اعادہ کیا ہے. وزیر اعظم نریندر مودی نے بڑھتے درجہ حرارت کے درمیان لوگوں سے احتیاطی اقدامات کرنے پر زور دیا ہے. IMD نے ہریانہ، مدھیہ پردیش، پنجاب، راجستھان، اتر پردیش اور ودربھ میں گرمی میں اور تیزی آنے کی پیش گوئی کی ہے. CBI نے نیٹ UG 2026 امتحانات کے پیپر لیک معاملے میں 2 اور ملزموں کو گرفتار کیا ہے. امریکی سینیٹر لنڈسے گرام نے امریکہ ایران بات چیت میں امکانی سالس کی حیثیت سے پاکستان کے رول پر سوال اٹھایا ہے. انہوں نے پاکستان کی جانب سے اسرائیل کی مخالفت کیے جانے کا حوالہ دیا ہے. اور IPL کرکٹ میں آج شام چنڈی گڑھ میں ایلیمینیٹر میچ میں سن رائزرز حیدرآباد کا مقابلہ راجستھان رویل سے ہوگا. اب خبریں تفصیل سے. سپریم کورٹ نے چناؤ فہرستوں پر خصوصی جامع نظر ثانی کی انتخابی کمیشن کی کارروائی کو قانونی اعتبار سے جائز قرار دیا ہے اور یہ بھی کہا ہے کہ آزادانہ اور منصفانہ انتخابات کرانے کے لیے آئین میں اس طرح کی نظر ثانی کی گنجائش رکھی گئی ہے. پیش ہے ایک رپورٹ.
7: عدالت عالیہ نے کہا ہے کہ چناؤ کمیشن کو

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తున్నా వడ్ల కొనుగోలుకి మధ్యవర్తిత్వం వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని విమర్శించారు. ప్రజాపాలన ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2 నుంచి 12 వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. అయినా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ని అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండిబుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశముందని

శాస్త్రవేత్తలు తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకి మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:03 దాటి 34 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలని చెప్పడం, రైలు పట్టాలను కోయాలని పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని విమర్శించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొక్కజొన్న సేకరణలో రికార్డు నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2-3 రోజుల్లోనే 1,173 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తయినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే సంకల్పంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరితగతిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఒక పెట్టుబడి వేదికకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, ఏఐ ద్వారా రూపొందించబడిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. 2027 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం రెగ్యులర్ క్యాడర్ కింద భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జూన్1వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతుందని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 14 జిల్లాల్లోని వివిధ కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు. ఇస్లామాబాద్ సరిహద్దు ఉగ్రవాదాన్ని కొనసాగిస్తుందని ఆరోపిస్తూ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకి మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి ఒగ్గు కథ వినిపిస్తారు. శ్రీ సింగరపు రాజ్కుమార్ బృందం.

మల్లయ్య చేతిలో ఎప్పుడైతే ఇంద్రసేన మహారాజును పెట్టిండ్రో మంత్రి మల్లయ్య ఇయ్యల ఈ రోజు సాధుకున్నా, నువ్వే చంపుకుంటే చంపుకుంటే పాపం ఉన్నది, సాధుకుంటే పుణ్యం ఉన్నదిరా. ఇరవై ఏళ్ళు నా కొడుకుని ఏసీ లగ్గం ఏసీ రాజులకు వచ్చి రప్ప చెప్పేదాకా నా కొడుకు బాధ్యత నువ్వు తీసుకోమని.

కూడా పట్టుకొని తిరుగుకుంటా తిరుగుకుంటా నేపాల పట్నం వచ్చిండు. నేపాల పట్నం వచ్చి నేపాల మహారాజ సుందరి దేవి గర్భాన ఉట్టింది. ఇంద్రవాదిని అడిగిండ్రు, సరే బిడ్డ నీ యొక్క ఇంద్రసేన మహారాజుకు నా యొక్క ఇంద్రవతి దేవిని ఇస్తానన్నారు. అన్నబోలే రాజవర్య ఎంత ఎండి ఒప్పుకుంటారు, బంగారం ఒప్పుకుంటారు అన్నారు. అవు ఎండి తక్కువ లేదు, బంగారం తక్కువ లేదు. 10 మంది కొడుకులు నాకు లేరు, 10 మంది బిడ్డలు నాకు లేరు. 6 తక్కల్లా ఎండి, 7 తక్కల్లా బంగారం, అర్ధరాజ్యం ఇస్తానని ఒప్పుకున్నాడు మాయమ్మ. 6 తక్కల్లా ఎండి, 6 తక్కల్లా బంగారం, అర్ధరాజ్యం ఇస్తానని ఏనాడు అనగా నేను పాలమారాదు ఒప్పుకున్నాడు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ ఇంద్రావతి ఒగ్గు కథ వినిపించారు శ్రీ సింగరపూర్ రాజ్కుమార్ బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత.

0: లభ్యత, అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా సంతోషం చిత్రం నుంచి రాజేష్ ఉషా ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం విందాం. సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు నువ్వు లేక నేను లేని చిత్రంలో ఉష ఆలపించిన చంద్రబోస్ గీతం విందాం. సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, గొర్రెల్లో మేకల్లో సంక్రమించే వ్యాధుల గురించి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ టి అనిల్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లుళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 రాత్రి తత్కల్ నాటిక వింటారు. రచన చిలివేరు రఘురాం గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రతి, సహకారం జంగా అనిల్ కుమార్. తత్కల్ నాటిక ఈరోజు రాత్రి 8:03. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చకా విషయ. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శేషం శ్రీహర్షాచార్యులు గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దత్తస్థుతి. 6:35 పొలం పనులు. 7:00 ములుగు జిల్లా సమాచారం లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణిలో స్వయంకృతం కథానిక వింటారు చిరువేల భార్గవ శర్మ గారి కథానిక. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శశాంక్ సుబ్రహ్మణ్యం గారి వేణుగానం. ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మల్లికా ఆత్రేయ గారి గాత్రం వింటారు. 11:30 సుగం సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకుబండి పుస్తక సమీక్ష, సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగొండ్ల శ్రీదేవి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మగపల్లి రాజమల్లి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు. ఆ తర్వాత రైతు నేస్తం వ్యవసాయ విస్తరణలో అందిస్తున్న సేవల గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, 8:03 కరెంట్ అఫైర్స్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాము.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులను ప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొక్కజొన్న సేకరణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వం లక్ష మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2 రోజుల్లో 1173 కోట్ల రూపాయలు జమ చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. హైదరాబాద్ కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో గురుకుల సంక్షేమ వసతి విద్యా సంస్థలపై సమీక్షించారు. జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు పెరిగేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవికాలంలోనే అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులు వేగవంతం చేయాలని కూడా భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, చెన్నూరు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించిన సందర్భంగా మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
1: 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ 200 కోట్లు పెట్టి వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్, కోర్స్ ఫెసిలిటీస్ తో సహా ఈ స్కూల్స్ అన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా 2 జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో కూడా 2000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు.
0: ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలపెట్టాలని చెప్పడం, రైలు పట్టాలు కోయాలని పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో అసహనం పెరిగిపోతుందని, సమాజంలో హింస, అరాచక వాతావరణం సృష్టించి రాజకీయ ప్రాధాన్యం పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విదేశాల్లో భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయడం, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కళ్లల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పల్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పల్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 100,000 ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి

0: ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈరోజు నాంపల్లి, మలక్పేట్, బహదూర్పుర నియోజకవర్గాల్లో పలు స్థలాలను పరిశీలించారు. కుల్సుంపుర, అఫ్జల్ సాగర్ ప్రాంతాల్లో కాలాడేరా, గడ్డి అన్నారంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కూడా పరిశీలించారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, తొలి విడతలో 100,000 ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మొక్కజొన్న సేకరణలో రికార్డు కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100,000 మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2-3 రోజుల్లోనే 1,173 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14 లక్షల మెట్రిక్ టన్ల మొక్కజొన్న సేకరణ పూర్తయినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని గోడౌన్లతో పాటు ఇంతకు ముందే నడిలేని విధంగా పొరుగు రాష్ట్రాల గోదాములను కూడా మొక్కజొన్న తరలింపు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, సేకరణలో పారదర్శకత పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే సంకల్పంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. 2027 నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,000 బస్సుల్లో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 10,000 కోట్ల రూపాయలకు పైగా ఇంతవరకు విడుదల చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ త్యాగస్ఫూర్తికి, అత్యున్నత భక్తిభావానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. పంచుకోవడం, దాతృత్వం, భక్తి, నిరుపేదలకు సహాయం చేయడం వంటి విలువలు ఇస్లామిక్ విశ్వాసంలో ఈ పండుగకు విశేష స్థానాన్ని కల్పిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాదీ గ్రామోద్యోగ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 187,105 కోట్ల రూపాయల విక్రయాలతో చారిత్రకమైన మైలురాయిని అధిగమించిందని కేవీఐఎస్సీ చైర్మన్ మనోజ్ కుమార్ వెల్లడించారు. 2013-14తో పోలిస్తే గత 12 సంవత్సరాల్లో ఉత్పత్తిలో 380% వృద్ధి, విక్రయాల్లో 501% అసాధారణ వృద్ధి నమోదైందని ఆయన తెలియజేశారు. ఉపాధి కల్పనలో కూడా 56% వృద్ధి సాధించి 2 కోట్ల మందికి ఉపాధి ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో మొదటి నుంచి విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో బొమ్మకల్లుని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ,
1: రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి. రైతు భరోసా ఇవన్నీ ఫస్ట్ ధాన్యం కొనండి, వాళ్ళ మొత్తం రాత్రి అంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట కావాలి పరిస్థితి. వర్షం వస్తుందా, ఎండకెండుడే కొంట రాకుండా నిరాకర వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ కనీసం ప్లాన్ లేదు.
0: చిరు వ్యాపారులు, నూతనంగా వ్యాపారం ప్రారంభించుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రయోజనకరంగా ఉందని ములుగు జిల్లాకు చెందిన గుండెబోయిన శ్రీకళ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: నేను గ్రూప్ నుంచి ముద్ర లోన్ తీసుకున్నాను, 50,000. లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నాను. షాప్ ఓకే, బాగానే నడుస్తుంది. దాని వల్ల నేను లబ్ధి పొందాను. ఇప్పుడు కూడా 5 లక్షల లోన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. లోన్ తీసుకుని షాప్ పెద్ద చేసుకోవాలనుకుంటున్నాను.
0: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు. ఆంక్షలు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించిన సందర్బంగా హరీష్ చెప్పారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి, అమృత్ నగర్ తండాలో పలు అభివృద్ధి పనులను ఐటీ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం వివిధ శాఖల హెచ్ఓడీలు, రాష్ట్ర స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు మంత్రి తెలియజేశారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నారు. జనగామ జిల్లా అశ్వరావుపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్ కార్యదర్శి నల్గొండ జిల్లా చిన్నకాపతి గ్రామంలో చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: న్యాయోచితం అంగీకృతం. దేశస్య వివిధేషు భాగేషు వర్ధమానం తాపమానం అవలోక్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరికాన్ యథాశక్యం సావధానాన్ భవితుం సాగ్రహం ప్రబోధితవాన్. కేంద్రీయాన్వేషణాభికరణేన రాష్ట్రీయపాత్రతా సహ ప్రవేశపరీక్షాయాః ప్రశ్నపత్ర గోపనభంగ ప్రకరణే అపరౌ ద్వౌ అభియుక్తౌ నిగడితౌ. అపి చ ఐపీఎల్ క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అద్య సాయం మొహాలీనగరస్య న్యూ చండీగఢ్ క్రీడాంగణే సన్రైజర్స్ హైదరాబాద్ దళం రాజస్థాన్ రాయల్స్ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ఆర్థిక ప్రకరణ మంత్రిమండల సమిత్యా అద్య షోడశ విత్తాయోగస్య పురస్కార చక్రావధౌ సార్థక్ పీడీఎస్ ఇతి అమ్రేలా యోజనాయాః నిరంతరతాయై త్రింశదధిక పంచశతోత్తర పంచవింశతి సహస్ర కోటి రూప్యకాణాం కేంద్రీయ వినియోగః కరిష్యతే. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఇయం యోజనా రాజ్య సంస్థాభ్యః రాజ్యాంతర్గత ఖాద్యాన్న పరివహనాయ సాహాయ్యం ప్రదాస్యతి. సహైవ ఉచిత మూల్యాపణానాం సుదృఢీకరణం కరిష్యతి. తథా చ సార్వజనిక వితరణ ప్రణాళ్యాః ఆధునికీకరణేపి సహయోగం కరిష్యతి.
1: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स हैं उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: మంత్రిణా ప్రోక్తం యత్ అస్యాం యోజనాయాం కృత్రిమ మేధాయాం ఆధారితాః నిర్మల ఆశా సక్షమాఖ్యాః త్రయః ఘటకాః భవిష్యంతి. తేన స్పష్టీకృతం యత్ నిర్మలితి కృత్రిమ మేధాచాలితః వాస్తవిక సమయ పీడీఎస్ లాభార్థీ పంజీకరణ మంచః అస్తి. సహైవ ఆశా ఇతి బహుభాషీయ కృత్రిమ మేధా ఆధారిత జనపరిదేవనా నివారణ ప్రణాళీ తథా చ నాగరిక సంవాద మంచః వర్తతే. ఏవం చ సక్షమః ఇతి కృత్రిమ మేధాయుక్తం ఆపూర్తి శృంఖలా ప్రబంధన తంత్రమస్తి. అనేన సహైవ ఆర్థిక ప్రకరణ మంత్రిమండల సమిత్యా రాజ్యాంతర్గత ఖాద్యాన్న పరివహన వ్యయస్య తథా ఉచిత మూల్యాపణ విక్రేతృణాం లాభాంశ సీమాయాః పూర్తయే కేంద్రీయ సహాయతా నియమేషు సంశోధనస్య తథా చ పూర్వవత విత్తపోషణ ప్రారూపస్య నిరంతరతాయాః అపి దృఢ నిర్ణయః కృతః. సర్వోచ్చ న్యాయాలయేన అద్య భారత నిర్వాచనాయోగేన ప్రదత్త మతదాతృసూచ్యాః విశేషగహన పునరీక్షణస్య వైధతా ప్రమాణీకృతా. తేనోక్తం యత్ ఏతాదృశం విశేష పునరీక్షణం నిష్పక్ష స్వతంత్ర నిర్వాచనానాం సంవైధానిక అనివార్యతాం సంవర్ధయతి. న్యాయాలయేన ప్రతిపాదితం యత్ జనప్రతినిధిత్వ అధినియమః 50-29తమః 24-300 అనుచ్ఛేదస్య నియమానుసారం నిర్వాచనాయోగస్య పార్శ్వే విశేషగహన పునరీక్షణస్య పూర్ణా శక్తిః వర్తతే. ముఖ్య న్యాయాధీశస్య సూర్యకాంతస్య తథా చ న్యాయాధీశస్య జయమాల్య బాగచీత్యనయోః పీఠేన ఏతత్ నిర్ణయవచనం తాసాం యాచికానాం సందర్భే ప్రఖ్యాపితం. యాసు గతవర్షే జూన్ మాసే నిర్వాచనాయోగేన బిహార రాజ్యే విశేషగహన పునరీక్షణార్థం ప్రసారితా అధిసూచనా సమాహూతా ఆసీత్. ముఖ్య న్యాయాధీశేన సూర్యకాంతేన ప్రఖ్యాపితే నిర్ణయపత్రే స్పష్టీకృతం యత్ యదా స్వయమేవ విధిః కారణాన్ని అభిలేఖ్య కేనాపి ప్రకారేణ కస్మిన్నపి సమయ విశేష పునరీక్షణాయ ఆయోగం అధికరోతి తదా ఇయం విశిష్టా ప్రక్రియా కేవలం తస్మాత్ కారణాత్ అవైధతాం న ప్రాప్నోతి. యదేషా సామాన్య పునరీక్షణస్య పారంపరిక ప్రక్రియాణాం సర్వథా అనురూపా నాసీత్. దేశస్య వివిధేషు భాగేషు వర్ధమానం తాపమానం అవలోక్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరికాన్ యథాశక్యం సావధానాన్ భవితుం సాగ్రహం ప్రబోధితవాన్. ఏకస్మిన్ సామాజిక సంజాలీయ సందేశే శ్రీమోదీ సర్వాన్ ఆద్రీకరణం రక్షితుం గృహాత్ బహిః గమనావసరే చ జలం స్థాపితుం పరామర్శం ప్రదత్తవాన్. దైనిక జీవనే ఉష్ణతాప జనిత కష్టానాం విషయ చింతాం ప్రకటయన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ ఏతాదృశాయాం రీతౌ సంవేదనశీలతా ఏవ మహత్తరః ఆధారః భవతి. తేన పిపాసితేభ్యః చషక పరిమితం జలం ప్రదాతుం పరామర్శో ప్రదత్తః. సహ సర్వాన్ స్వపరిజనైః ఆత్మీయైః చ సహ నిరంతరం సంపర్కం స్థాపయితుం తేషాం కుశలవార్తాం ప్రష్టుం భూరి జలం పాతుం మధ్యాహ్నే ప్రచండే ఆతపే బహిర్గమనం వర్జయితుం తథా చ

0: యథాశక్యం విశ్రామం కర్తుం స్మారితవాన్. తేన పశుపక్షిణాం కృతేపి కరుణాం ప్రదర్శ్య గృహాద్ బహిః అలిందేషు ఛదిషు ఆపణేషు తథా కార్యాలయేషు జలపూరితం లఘుపాత్రం స్థాపయితుం నిర్దేశో విహితః. శ్రీమోదినా తేషాం ప్రయాసానాం భూరి ప్రశంసా కృతా. యే పిపాసిత జనకళ్యాణాయ స్వగృహాణాం ఆపణానాం చ బహిః మృత్తికా ఘటేషు శీతలం జలం స్థాపయంతి. ప్రధానమంత్రి సర్వానేతేషు కష్టకర దినేషు పరస్పరం కరుణా ప్రదర్శనార్థం సాగ్రహం ప్రార్థితవాన్. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. केन्द्रीयान्वेषणाभिकरणेन राष्ट्रियपात्रता सह प्रवेशपरीक्षा ప్రశ్నపత్ర గోపన భంగ ప్రకరణే అపరౌ ద్వౌ అభియుక్తౌ నిగడితౌ. అనేన తావత్ కేంద్రీయాన్వేషణాభికరణేన అస్మిన్ ప్రకరణే దిల్లీ, జయపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగరేభ్యః ఏతావతా త్రయోదశ ఆరోపిణః నిగృహీతాః. అస్మిన్నేవ క్రమే లాతూర్ వాస్తవ్యః కశ్చన చికిత్సకః డాక్టర్ మనోజ్ శిరూరే ఇత్యేషః నీట ప్రశ్నపత్రభేద ప్రకరణే నిగడితః. अन्वेषणाभिकरणानुसारं कोचिंग संस्थापकस्य पुत्रेण सह त्रयाणां छात्राणां कृते अभियुक्त पीवी कुलकर्णी इत्यमुना रसायनशास्त्रस्य प्रश्नान् प्रापयितुं मुख्य भूमिका निर्व्यूढा. अपरः निगृहीतः अभियुक्तः तेजस हर्षद कुमार शाहः वर्तते, यः पुणे नगरस्य डॉक्टर अभंग प्रभु मेडिकल अकादमी इति कोचिंग संस्थायां भौतिकशास्त्रस्य प्राध्यापकः अस्ति. केन्द्रीयान्वेषणाभिकरणेन एतावता देशस्य 49 स्थानेषु सहसान्वेषणं विहितं, यत्र अनेके आपत्तिजनकाभिलेखाः, अङ्कीयसङ्गणकाः, दूरभाषयन्त्राणि च स्वायत्तीकृतानि. राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः सबलं प्रोक्तवती यत् देशस्य विकासाय पूर्वोत्तरक्षेत्रस्य विकासः सर्वथा अनिवार्यः वर्तते. अद्य गंगटोकनगरे सिक्किम विश्वविद्यालयस्य दीक्षान्तसमारोहं सम्बोधयन्ती राष्ट्रपती मुर्मुः छात्रान् स्वकीयविचारैः नवोन्मेषेण परस्परविश्वासेन च राष्ट्रनिर्माणे योगदानं विधातुं परामर्शं प्रदत्तवती. मुर्मू महोदया अवदत यत शिक्षा एवं सशक्तिकरण से परम मार्ग अस्ति.
1: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्रों का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में असीम प्रतिभा है. सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का
0: कनाडा यात्रायाः द्वितीय दिवसे भारतस्य वाणिज्योद्योगमन्त्री पीयूष गोयलः कनाडा देशस्य टोरंटो नगरे वरिष्ठ व्यापारिक नेतृभिः संस्थागत निवेशकैः च सह उच्चस्तरीयोपवेशनं विहितवान्. यात्रा प्रसंगे श्री गोयलः कनाडा देशस्य अन्ताराष्ट्रिय व्यापार मन्त्रिणा मनिन्दर सिद्धु इत्यमुना सह साक्षात्कृत्य भारत कनाडा देशयोः वर्धमान पूरकताम् अधिकृत्य चर्चां कृतवान्, तथा च सुदृढ सर्वकारोद्योग सहयोगेन चालितस्य अधिक सशक्तस्य पूर्वानुमान योग्यस्य च व्यापार पारिस्थितिकी तंत्रस्य आवश्यकतायामपि बलं प्रदत्तवान्. आईपीएल क्रिकेट प्रतिस्पर्धायां अद्य सायं मोहाली नगरस्य न्यू चंडीगढ़ क्रीडांगणे सनराइजर्स हैदराबाद दलं राजस्थान रॉयल्स दलेन सह प्रतिस्पर्धिष्यति. एषा स्पर्धा सायं सार्धसप्तवादने समारप्स्यते. इतः पूर्वं गतरात्रौ धर्मशाला नगरे आयोजिते द्वन्द्वे रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन गुजरात टाइटन्स दलं 92 धावनांकैः पराजितम् इति वार्ताः.
2: ఆకాశవాణి
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: Now you listen a radio lesson on the topic soils and vegetation for the students of UG थर्ड ईयर फिफ्थ सेमेस्टर

అస్సాం, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఇన్ సుందర్బన్స్ సూటబుల్ ఫర్ రైస్ అండ్ వెజిటబుల్స్ డ్యూ టు హై ఫర్టిలిటీ. అండ్ లాస్ట్ వన్, వీ హ్యావ్ మౌంటైన్ ఆర్ ద ఫారెస్ట్ సాయిల్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ అసిడిక్ ఇన్ నేచర్ విత్ లో ఇన్ న్యూట్రియన్స్ కంటెంట్స్ డ్యూ టు లీచింగ్, బట్ దే ఆర్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ హిమాలయస్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా, సపోర్టింగ్ ఫారెస్ట్ వెజిటేషన్ అండ్ బయోడైవర్సిటీ. ఓవర్ టైమ్ దీస్ సాయిల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు వేరీడ్ కైండ్స్ ఆఫ్ డిగ్రడేషన్ ప్రాసెస్, వాట్ వీ రిఫర్ యాజ్ ఎ సాయిల్ డిగ్రడేషన్. దిస్ యాక్చువల్లీ డిక్లైన్స్ ద సాయిల్ క్వాలిటీ, ఫర్టిలిటీ డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో వీ హ్యావ్ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ యాక్చువల్లీ కాజెస్ సాయిల్ డిగ్రడేషన్ సచ్ యాజ్ ఎరోషన్. ఎరోషన్ కాజ్డ్ బై విండ్, వాటర్ అండ్ టిపికలీ ద డిఫారెస్టేషన్, ద లాగింగ్ ఆఫ్ ద ట్రీస్ దట్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ ద వెలాసిటీ ఆఫ్ ద విండ్, టిపికలీ లీడింగ్ టు ద ఎరోషన్ ఆఫ్ ద సాయిల్. అండ్ వీ హ్యావ్ ద కెమికల్ పొల్యూషన్, ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డిగ్రేడ్ సాయిల్ స్ట్రక్చర్స్, హార్మ్స్ మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ డిస్టర్బ్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్. వీ హ్యావ్ సాలినైజేషన్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ ఇరిగేషన్ ఇన్ ఎరిడ్ ఆర్ ద సెమీ ఎరిడ్ ఏరియాస్ మేక్స్ ద సాల్ట్ బిల్డప్ ఇన్ ద సాయిల్, లోవరింగ్ ద ఫర్టిలిటీ అండ్ లీడింగ్ టు డిజర్టిఫికేషన్. సో వెన్ దిర్ ఇస్ ఎ సాయిల్ డిగ్రేడేషన్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఇట్ యాక్చువల్లీ రిడ్యూసెస్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, దెన్ ఇట్ ఆల్సో కాజెస్ ద వాటర్ పొల్యూషన్, దట్ ఈస్ ద రన్ ఆఫ్ ఫ్రమ్ ద డిగ్రేడెడ్ సాయిల్స్ పొల్యూట్స్ ద వాటర్ బాడీస్ అండ్ ఆల్సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. డిగ్రేడెడ్ సాయిల్స్ కాంట్ సపోర్ట్ డైవర్స్ లైఫ్ leading to ecosystem imbalance. So there are some kind of conservative measures we can take up to prevent such kind of soil degradation. So one of the government initiative is the National Mission for Sustainable Agriculture that promotes organic farming and nutrient management. Also, Soil Health Card scheme guides the farmers on improving the soil fertility. We can also have the watershed management techniques, which includes the afforestation programs, construction of the check dams that actually reduces the erosion. And we also has different erosion control techniques like terrace farming, contour plowing, bunding and vegetative barriers that slows the runoff and prevents the soil loss. Now we come to second one, that is the forest. Forests are one of the important sources that play a major role in sustaining biodiversity, regulating the climate and supporting the rural economy. So Indian forests are ecologically rich, diverse, home to unique flora and fauna. So based upon the legal status, forests are classified as reserve forest, protected forest, village forest, private forest, and in some cases forest owned by corporations, panchayati societies and other agencies. In 1968, Champion and Seth classified Indian forest types into 6 major types that actually has 16 subgroups. This classification is based on climate, topography, soil and vegetation. So out of the 6, first we have moist tropical forest. Mostly they are dense. We have one category is the tropical wet evergreen forest. They are dense, multi-layered forest, mostly found in the Western Ghats, northeastern India. Under this, second is the tropical moist semi-evergreen forest. It is a mix of evergreen and deciduous, found in Western Ghats and northeast. Third under this category is the tropical moist deciduous forest, found in the central and the eastern India, dominated by salt lakes. Then we have littoral and the swamp forest, including beach and the mangrove freshwater swamp forest found along the coast. Second category is the dry tropical forest. Under this we have 3 forest types: tropical dry deciduous forest, tropical evergreen forest and tropical thorn forest. Third category we have mountain subtropical forest. Under this category we have 3: subtropical broad-leaved hill forest, subtropical pine forest, subtropical dry evergreen forest. Then fourth is the mountain temperate forest. Under this we have Himalayan moist temperate forest, Himalayan dry temperate forest and

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు

0: నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మీ పేరు చెప్పండి, ఏ ఊరు, ఏ ప్రాంతం?
1: నా పేరు మల్లారెడ్డి. మాది కందవడ గ్రామం, చివల మండలం, రంగారెడ్డి జిల్లా.
0: మల్లారెడ్డి గారు, మీరు పూల సాగు చేస్తున్నారని విన్నాం. తర్వాత ఈ పూల పరిశోధన స్థానంలో జరిగినటువంటి సందర్శనకు కూడా వచ్చారు మీరు. ఈ సందర్భంగా మీ నుండి అనేక వివరాలు మిగతా రైతు సోదరులకు తెలియజేయడం కోసం మీతో ముచ్చటించడం ప్రారంభించాం. అయితే మీరు ఏ పూల సాగు చేస్తున్నారు ముందుగా వివరించండి.
1: చామంతిలా 3 రకాలు వేసాం. చందమామ, పేపర్ వైట్, ఎల్లో, లిల్లీ.
0: చామంతిలో రకరకాల చామంతులు మీరు సాగు చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ చామంతి విత్తనం ఏ విధంగా తెచ్చుకుంటారు, ఎక్కడ దొరుకుతుంది, ఆ విత్తనం ఏ విధంగా విత్తుతారు, ముందుగా ఆ వివరాలు చెప్పండి.
1: ఆ సీడు మా దగ్గర ఏమో ఇది నర్సల్రా, అక్కడ నుంచి వేరే శంషాబాద్ దగ్గరికి వెళ్తాం సార్. అక్కడ నర్సల్రా ఏడైనా దొక్కుతా, అక్కడ నర్సల్రా వాళ్ళు పెడతారు, నారు పెడతారు. వాళ్ళు పెంచిన నారును మేము వాళ్ళు 3 రూపాయలు 2.5 ఒక మొలకిస్తారు సార్.
0: అలా తీసుకొచ్చి మీరు నాటు వేసుకున్నారు. అయితే నాటు వేసే కన్నా ముందు మీరు ఈ యొక్క భూమిని చక్కగా దున్ని చక్కగా అనుకూలంగా తయారు చేసుకునే విధానం ఉంది కదా, ఏ విధంగా మీరు ఈ భూమిని చక్కగా తయారు చేసుకుంటారు ఈ పూల మొక్కలు నాటడానికి?
1: ట్రాక్టర్ తోటి దున్నుతాం సార్. దాన్ని మంచిగా దున్ని రూటావీటర్ కొడతాం. మంచిగా బెడ్ అయ్యి ఉంటే సాగు కనుక రూటావీటర్ కొడతాము. కొట్టి బెడ్ కొడతాము. బెడ్ కొట్టి పైపులు వరిసి పేపర్ వేసేస్తాం. పేపర్ వేసి వేస్తాం దాన్ని.
0: మరి ఇటువంటి సందర్భంలో మీరు ఈ పూలకు మొక్కలకు కానీ ఏ పంట మొక్కలకు కానీ ఎరువులు అనేటివి వేస్తుంటారు? ఈ దుక్కిలో ఏమైనా సేంద్రియ ఎరువులు వాడతారా?
1: దుక్కిలో ఎరువు వస్తాం సార్, ఫస్ట్
0: ఆ వివరాలు చెప్పండి.
1: కోడి ఎరువు వస్తాం, పోసే దున్తాం దాన్ని.
0: ఏమేమి ఎరువు వస్తారు?
1: ఎరువు కోడి ఎరువు వస్తాం కోళ్ళ.

0: ఎరువు వస్తారు,
1: కోళ్ళ ఎరువు
0: అంటే కోళ్ళ ఎరువు చాలా అనుకూలంగా ఉంటుందా ఈ పూల మొక్కల పంటకి?
1: మంచిగానే వస్తుంది. ఇది పెంట ఎరువు ఏమో దొరకదు, ఇప్పుడు పశువులు లేవు మన దగ్గర దొరకదు సామాన్యంగా, అదే ఒక కొనుక్కొచ్చి పోస్తాము.
0: మరి కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎంతో ఆసక్తిగా ఈ పశువులను గోవులను పెంచుకొని, మీరు మీ చుట్టుపక్కల రైతులు ఎవరు అట్లా చేయట్లేదా?
1: చేస్తారు కానీ అది ఆ లెక్క చేస్తే మాకేం మిగిలి సార్, అట్లా చేస్తే వాళ్ళ లెక్క, అట్లా చేస్తే మాకు ఎలాంటి మాకేం మిగిలేదు. అది
0: మీకు ఈ కోడి పెంట బాగా దొరుకుతుంది, మీకు లాభదాయకంగా ఉండాలని మీరు కోడి పెంటను లో దుక్కులో వేసుకుంటున్నారు.
1: వేసి ట్రాక్టర్ తో దున్ని మంచిగా ఇది చేసి,
0: అయితే ఈ లో దుక్కులో కోడి పెంట వేసిన తర్వాత ఈ భూమిని ఏమైనా తడపాలా, నీరు ఏమైనా ఇవ్వాలా ఈ మొక్కలు నాటే ముందు?
1: డ్రిప్ వేస్తాం కదా సార్, వేసినాకనే నీళ్ళిడిచే మొలక పెడతాం.
0: డ్రిప్ ద్వారా మీరు మొక్కలు పెంచుతున్నారు. మరి డ్రిప్ సిస్టమ్ అంటే ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కదా, దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు, ఏమైనా సబ్సిడీ తీసుకుని మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారా?
1: ఏం లేదు సార్, బయటనే కొనుక్కొచ్చినాం. ఇప్పుడైతే ఒకప్పుడు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదు.
0: ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా మీ పంటకు ఉపయోగపడుతుంది?
1: అది 2 సంవత్సరాలు అవతల మళ్ళా అది జామ్ అయ్యి వెళ్ళదు సార్.
0: అయితే పూల మొక్కలు మీరు విత్తిన తర్వాత ఈ పంట ఎన్ని నెలలకు వస్తుంది, ఈ పంట కాపుకు ఎన్ని నెలలకు వస్తుంది, ఎటువంటి ఆదాయం మీరు పొందుతారు, లేదు నిరంతరం సంవత్సరం పొడవునా ఈ మొక్కలు వస్తాయా, ఎటువంటి మొక్కలు మీరు వేస్తున్నారు ఆ వివరాలు చెప్పండి.
1: అది ఒక 40 రోజుల బొండకు వస్తుంది సార్, అది 2 నెలల వరకల్లా కోతకు వస్తుంటారు, 2 నెలల 15 రోజుల పువ్వు తెంపనీకి వస్తుంది, అట్లా ఒక 2 నెలలు అట్లా వెళ్తాయి, అవతల అయిపోతుంది. పీకేస్తాం మళ్ళా
0: మొక్కలను పీకేసి మళ్ళీ కొత్తగా పెడతాం,
1: మళ్ళీ కొత్తగా.
0: అయితే 4 నెలల
1: పేపర్ ఒక సంవత్సరం పనిస్తుంది అట్లా, ఈ పంట పోయినాక ఇంకొక పంట వరకు ఉంటది, అవతల పని అది ఖరాబ్ అవుతుంది.
0: ఎన్ని నెలల పంటగా ఇది పండిస్తారు మీరు?
1: ఇప్పుడు 4 నెలలు అవుతుంది అనుకో, వేసిన 2 నెలలు వెళ్తుంది చామంతి, 4 నెలలు అనుకో, 4 నెలలు 5 నెలలు
0: 4 నెలల పంట దాదాపుగా ఈ విధంగా. అయితే మీరు ఈ పూలను మొక్కలను కోసి ఈ మార్కెటింగ్ ఎక్కడ మీరు అమ్ముతారు, ఈ వివరాలు ఒకసారి చెప్పండి.
1: గుడి మల్కాపూర్ తీసుకుపోతాం సార్ పూలు మార్కెట్, గుడి మల్కాపూర్. ఇక లేబర్ వస్తారు, 500 కూలీ లేబరు, వేరే ఊరికి వెళ్ళి ఎక్కించుకురావాలి, మా ఊర దొరకరు, పక్క చేవల నుంచి కానీ ఇంకో వేరే పక్కకి ఆటో.
0: గుడి మల్కాపురంలో మీరు అమ్ముతారు?
1: అమ్ముతాం.
0: అయితే అంత చక్కగా వివరిస్తున్నారు ఈ బంతి పూల సాగులో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎన్ని కిలోల పంట వస్తుంది, ఆ వివరాలు ఒక్కసారి.
1: ఎకరకు ఎరువులు మసాలా అంతా కొడితే 56,000 ఖర్చు వస్తుంది సార్ దానికి, అమ్ముతేనేమో 100,000 రావచ్చు.
0: ఎన్ని కిలోల పూలు ఉత్పత్తి చేయగలుగుతున్నారు మీరు?
1: కోతకు 10 క్వింటాలు వెళ్తుంది, ఒక కోతకు 10 క్వింటాలు కూడా వెళ్తుంది. ఒకసారి ఇప్పుడు వెళ్ళకపోతే ఖరాబ్ అయితే పోతుంది కూడా. ఇంకా
0: సరే, 10 క్వింటాల పూల కోత మీకు వస్తుంది, రేటు ఏ విధంగా మీకు పడుతుంది, తర్వాత
1: రేటు తోటి చెప్పేటట్టే ఉండదు సార్. ఇప్పుడు 10 రూపాయలు అమ్మొచ్చు, రేపు 50 రూపాయలు అమ్ముతుంది.
0: గత సంవత్సరాలుగా మీరు పూల పంట సాగు చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఆ వివరాలు చెప్పండి. మిగతా రైతులకు కూడా
1: చేనులో ధర తలుగుతుంది, ఓ చేను ధర తలగకుండా అట్లా పోతుంది.
0: సరాసరిగా ఎంత మిగులుతుంది, ఎంత పెట్టుబడి, వివరాలు చెప్పండి.
1: మిగులుతుంది, మొత్తమే మిగులకుండా లాస్ అయితే వస్తాము, ఏం చేయం మొత్తమే, ఇంత మిగులుతుంది దాని దానికే వస్తుంది. ఒకసారి
0: ఎంత అన్నారు?
1: 50,000 ఖర్చు వస్తుంది.
0: 50,000 ఖర్చు వస్తుంది.
1: డ్రిప్ అవన్నీ
0: ఉత్పత్తిని గత సంవత్సరాలుగా అనుభవం సాధించారు కదా, మరి ఎంత సంపాదించారు?
1: ఓ పంట, అదే ఓ పంట వస్తుంది, పంట 2 లక్షలు కూడా వస్తాయి టైంలో, ఓ టైంలో 100,000 మీద కూడా పడుతుంది సార్.
0: ఓ రకంగా చెప్పాలంటే లాభదాయకంగా ఉంది,
1: 100,000 కూడా మీద పడుతుంది ఒక టైంలో.
0: చక్కగా మీరు పూల పంట సాగు లాభం పొందుతూ ఉన్నారు. అయితే సాటి రైతులకు మీరు ఈ పంట గురించి ఎటువంటి సలహాలు ఇస్తారు ఒకసారి చివరగా తెలియజేయండి. కొత్తగా ఈ పూల మొక్కలను పెంచే రైతులకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు తెలియజేయండి.
1: మా ఊళ్ళో అందరు ప్రతి ఒక్కరు కూడా నర్సరీ నుంచి తెస్తారు మొలకలు, ప్రతి ఒక్కరికి మా ఊళ్ళో తెలుసు. డ్రిప్ లేని పేపర్ లేని వేయరు, కలుపు ఊళ్ళకు సరిపోవు లేబర్ కు.
0: తెలంగాణ జిల్లాలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పూల మొక్కల సాగు చేయట్లేదు. ఒకవేళ ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే మీరేం చెప్తారు?
1: నేను పూలు సాగు చేస్తున్నా, పక్క రైతులు కూడా ఈ విధంగా సాగు చేసి పండియాలి. నేను ఈ పంట పెట్టి లాభం పొందుతున్నా, మీరు కూడా సాగు చేయండి, మీరు కూడా లాభం పొందండి.
2: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం అన్నమయ్య, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అన్నమ చర్యల వారి కీర్తన.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధత ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031

0: మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు రాష్ట్ర సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతు ఇస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
1: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
0: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81,35,00,000 మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియజేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్ధిదారుల రిజిస్ట్రీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950లోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం, దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగ ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకెళ్తోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023లో మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపైన 207 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలనే సీబీఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ

0: ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బాహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగానూ, దేశంలోని మూడు రాష్ట్రంగానూ అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అసోం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అసోం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన, అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్య అంశాలు సమాప్తం.
2: ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాలు, ఆ తర్వాత గొర్రెల్లో మేకల్లో సంక్రమించి వ్యాధుల గురించి శ్రీ పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ టి అనిల్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. ఆ తర్వాత పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్.

0: కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక

0: ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: పశు పోషకులకు స్వాగతం. ఈరోజు గొర్రెల్లో మేకల్లో సంక్రమించే వ్యాధుల గురించి సవివరమైన వివరాలు అందించడానికి ఈరోజు

0: చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: పశు పోషకులకు స్వాగతం. ఈరోజు గొర్రెల్లో మేకల్లో సంక్రమించే వ్యాధుల గురించి సవివరమైన వివరాలు అందించడానికి ఈరోజు పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ డి అనిల్ పవన్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పవన్ గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ పవన్ గారు, ముఖ్యంగా తెలియచేయండి, ఏ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఈ గొర్రెలలో, ఈ మేకల్లో ముఖ్యంగా? ఎందుకంటే మన గొర్రెలు మేకలు పోషించే రైతులు ఉంటారు, వాళ్ళు చక్కటి మాంస ఉత్పత్తి కోసం వాటిని పోషిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళ అవగాహన కోసం ముఖ్యంగా ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ముందుగా తెలియచేయండి.
2: ముఖ్యంగా చూసుకుంటే అండి, ఇప్పుడు మనము మన రాష్ట్రంలో గొర్రెలు మేకలు కాచుకునేవారు చాలామంది ఉన్నారు. సో మనము గొర్రెలు మేకల విషయంలో చూస్తే గొర్రెలకు రోగాలు ఎక్కువగా వస్తాయి, మేకలకి రోగాలు తక్కువగా వస్తాయి. దీనిలో కూడా ఏంటంటే ఈ గొర్రెల్లో రోగాలు ఎక్కువ రావడము, మేకల్లో రోగాలు తక్కువ రావడము వెనుక వాటి యొక్క ఆహారపు అలవాట్లు వల్ల ఈ ఎక్కువ రోగాలు గొర్రెలకు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే గొర్రె స్వతహాగా భూమికి దగ్గరగా మేస్తుంది, ప్లస్ ఏంటంటే ఎక్కువ భాగము గడ్డి మేత తినడానికి ఇష్టపడుతుంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక 20% చెట్ల మేత తినడానికి ఇష్టపడుతుంది. అదే మీరు మేక విషయంలో చూస్తే మేక చెట్ల మేత ఎక్కువ తినడానికి ఇష్టపడుతుంది, గడ్డి నుంచి మేత తీసుకోవడానికి తక్కువగా ఇష్టపడుతుంది. అంటే 80% చెట్ల మేత తింటుంది, 20% గడ్డి తినడానికి ఇష్టపడుతుంది.
1: అయితే ముందుగా తెలియజేయండి, మన గొర్రెలలో ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది?
2: గొర్రెలు ఏంటంటే స్వతహాగా చాలా సున్నితమైన జీవాలు మేకలతో కంపేర్ చేస్తే. మేకలు కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ మేకలు ఏంటంటే స్వతహాగా చాలా సున్నితమైన జీవాలు, ఊరినే ఎదుర్కొంటుంటాయి, ప్లస్ వివిధ రకాల వాతావరణ ఒత్తిడులకి తొందరగా లోనయ్యే ఆస్కారము ఎక్కువ ఉంటుంది. మనము గొర్రెల్లో వచ్చే వివిధ రకాలు కలిగితే బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు ఉన్నాయి, దాని తర్వాత వైరస్ వల్ల వచ్చే రోగాలు ఉన్నాయి, దాని తర్వాత రైతులు బాగా నష్టపోయేది గొర్రెల్లో ఏంటంటే అంతర పరాన్న జీవుల వల్ల ఎక్కువ నష్టపోతారు, దాని తర్వాత నాలుగో కోవగా బాహ్య పరాన్న జీవుల వల్ల రైతులు కూడా ఎక్కువగా నష్టపోవడము జరుగుతూ ఉంది.
1: అయితే ముందుగా తెలియజేయండి, ఈ బ్యాక్టీరియా వ్యాధులు ఏ విధంగా, ఏ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది? తర్వాత ఈ పశు పోషకులు బ్యాక్టీరియా రోగాలు వస్తే ఏ విధంగా గుర్తించాలి, అంటే ముఖ్యంగా లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు తెలియజేస్తూ ఆ చక్కటి చికిత్స మార్గాలు కూడా మన రైతు సోదరులకు తెలియజేయండి.
2: ముఖ్యంగా మనం చూసుకుంటే గొర్రెలలో బ్యాక్టీరియా వల్ల రోగాల్లో ముఖ్యమైన వ్యాధి ఏంటంటే మనకి వచ్చేది చిటుకు రోగం, దాన్ని మనము ఎంటరోటాక్సిమియా అంటాము. అంటే ఒక చిటిక వేసే లోపలే ఎక్కువ శాతం గొర్రెలు మరణాలకి లోనవుతాయి, కాబట్టి దాన్ని చిటుక రోగం అంటారు. ఈ చిటుక రోగము ఒకటి, అది ఎక్కువ మరణాలకి ఆస్కారము అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే గడ్డి, తొలకరి గడ్డి వచ్చి మొలకెత్తిన గడ్డి ఉంటుందో ఆ టైంలో గడ్డిని చూసి గొర్రె చాలా ఆశపడుతుంది, ఆశపడేసేసి ఉన్నదానికంటే ఎక్కువ గడ్డి తీసుకుంటుంది, దానివల్లనే ఈ చిటుకు రోగం ఎక్కువ గొర్రెల్లో వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. రెండవదిగా మనకి రెండవ బ్యాక్టీరియల్ డిసీజ్ ఏంటంటే హెమరాజిక్ సెప్టిసీమియా. ఈ హెమరాజిక్ సెప్టిసీమియా రోగము పెద్ద పశువుల్లోనూ ప్లస్ మనకు గొర్రెల్లోనూ మేకల్లోనూ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే గురక రావడము, తీవ్రమైన ఊపిరితిత్తుల రోగం మనము దీనిలో చూస్తాము. ఇంకొకటి మూడోదిగా ఏంటంటే మనకి బ్లాక్ వాటర్ రోగం, బ్లాక్ వాటర్ రోగము. ఇది కూడా ఏంటంటే క్లాస్ట్రీడియం బ్యాక్టీరియా వల్ల ఈ బ్లాక్ వాటర్ రోగం అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే దాన్ని మనం జబ్బవాపు అని కూడా అంటాము. ఈ టైంలో ఏంటంటే ఈ మూడు వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ మూడు వ్యాధులకి వివిధ రకాల లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసే లక్షణం ఏంటంటే గొర్రెలో మనకి జ్వరం ఉంటుంది. మామూలుగా సాధారణంగా చూసుకుంటే గొర్రె యొక్క శరీర ఉష్ణోగ్రత 102 నుంచి 103 డిగ్రీల ఫారెన్హైట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే జ్వరం అబ్జర్వ్ చేస్తామో అదొకటి లక్షణం మనము ఇమీడియట్గా రైతు సోదరులు ఒకటి అబ్జర్వ్ చేయాలి. రెండవది గొర్రె మేత తింటుందా లేదా, ఒకవేళ 24 గంటల పైన మేత తినకపోతే ప్లస్ గొర్రె యొక్క ముక్కు నుంచి ఏమన్నా చీమిడి కారటం ఏమైనా వస్తుందా, గొర్రె ఊపిరి ఎట్లా తీసుకుంటుంది, ఏమన్నా పీలుకూతలు ఏమన్నా వినపడుతున్నాయా, లేకుంటే ఏమన్నా గురక ఏమన్నా

0: కనపడుతుందా, ఎక్కడైనా వాపు కనపడితే వాపుని స్లైట్గా ఒత్తి చూసి రైతులు ఆ లక్షణాలని ఇమీడియట్గా పశువైద్యునికి దగ్గరికి తీసుకెళ్తే పశువైద్యులు తగిన సలహాలు తగిన ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానిని మన పశువైద్యుని సలహాల మేరకు ఏవేవైతే మందులు వాడాలో ఆ మందులు వాడి రోగాల బారిన పడిన జీవాలను రక్షించుకునే ఆస్కారం ఉంది. ఈ సమయంలో ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే బ్యాక్టీరియా రోగాలు వస్తాయో, బ్యాక్టీరియా రోగాలు వచ్చినప్పుడు రైతులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ అనేది వాడుతూ ఉంటారు. సో అట్లా సొంత వైద్యానికి పోకుండా నాటు మందులు ఏవేవో వేస్తూ ఉంటారు. అటువంటి నాటు మందులు ఏమి వేయకుండా పశువైద్యుని సలహా మేరకు వాళ్ళకి నియరెస్ట్ పశువైద్యశాల ఎక్కడుందో అక్కడికి వెళ్ళేసేసి అక్కడ వాళ్ళు పశువైద్యుని సలహాల మేరకు ఏవేవైతే మందులు వాళ్ళు ఇచ్చారో ఆ మందులు వేసుకుని జీవాలని రక్షించుకునే ఆస్కారము.
1: డాక్టర్ అనిల్ పవన్ గారు, అయితే మీరు తెలియజేసినట్టు మామూలుగా మనకు మనసులకు ఏదైనా రోగం వస్తే మనం చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. ఎందుకంటే ఈ గొర్రెలు మేకలు మందలు మందలుగా పెంచే అవకాశం ఉంటుంది. పశుపోషకులు ఒకసారిగా తీసుకుపోవడానికి వీలు కాదు పశు వైద్యుని సంప్రదించడం. ఇటువంటి సందర్భంలో మన గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి సదుపాయాలు కలిగజేసి ప్రథమ చికిత్సాలయాలు ప్రవేశపెట్టాయి. ఇటువంటి సందర్భంలో డాక్టర్లే అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ పశు సంపద దగ్గరికి వెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇటువంటి అవకాశాలు ఉంటే వాటి గురించి కూడా వివరించండి.
0: తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే రైతు గొర్రెల కాపర్లు ఏంటంటే మనం తెలంగాణలో చూస్తాము, తెలంగాణలో చూస్తే ఏంటంటే గొర్రెల కాపర్లు ఒక చోట ఉండరు. వాళ్ళు నెలల తరబడి గొర్రెలని ఎక్కడెక్కడైతే పచ్చిక బయళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కోసిన చేలు ఉన్నాయో అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లేసేసి వరి కోతకి తీసిన చేలల్లో నిలబెట్టి పెడతారు. అటువంటి ప్రదేశాలకి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉండరు కాబట్టి గొర్రెలు చాలా దూరంగా ఉంటాయి వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి. ఆయన గొర్రెల కాపరి కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి చాలా దూరంగా ఉంటాడు. సో ఈ సమయంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే రైతు మొత్తము మందని తీసుకెళ్లాడు. సో ముఖ్యంగా ఏంటంటే రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒకవేళ వీలుంటే ఏదైతే రోగానం బాడిందో ఆ పర్టికులర్ జీవాన్ని ఐడెంటిఫై చేసి దాని రోగ లక్షణాలు ఏమన్నా ఆయనకి అనిపిస్తే దాన్ని సెపరేట్ చేయడం అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే మందకి వేరే మళ్ళీ మొత్తం మందకి వ్యాధి పాకకుండా ఫస్ట్ సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసిన తర్వాత ఒకవేళ ఆయన ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే రాష్ట్రంలో మండల స్థాయిలో ఒక పశువైద్యశాల ఉన్నది, అట్లానే మండలం కింద కూడా ఒక దగ్గర 5-6 చిన్న పశువైద్యశాలలు కూడా ఉన్నాయి. అట్లానే పెద్ద మండలం స్థాయిలో కూడా ఏంటంటే ఒక ఏరియా వెటనరీ హాస్పిటల్ ప్లస్ జిల్లా స్థాయిలో కూడా ఒక డిస్ట్రిక్ట్
1: పశువైద్యశాలలు కూడా ఉన్నాయి.
0: ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరైతే రైతులు తీసుకెళ్లలేకపోతున్నారో 1962 నంబర్ అని మొబైల్ వెటనరీ క్లినిక్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ మొబైల్ వెటనరీ క్లినిక్స్ కూడా మనం ఏంటంటే రైతు సోదరులు 1962 1962 ఆ నంబరు డైల్ చేస్తే మొబైల్ వెటనరీ క్లినిక్ తెలిసిన సిబ్బంది ప్లస్ ఆ ప్రదేశానికి రావడం జరుగుతుంది. సో వాళ్ళు మొబైల్ వెటనరీ క్లినిక్లో ఉన్న పశువైద్య సిబ్బంది ఆ పర్టికులర్ గొర్రెకు కానీ మేకకు కానీ వాళ్ళ మందకు కానీ అక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది,
1: చికిత్స చేస్తారు. చాలా చక్కగా మీరు ఈ వివరాలు అందజేస్తున్నారు, బాగుంది. తర్వాత వైరస్ తెగుళ్ల వల్ల కూడా ఈ గొర్రెలు మేకలు చనిపోవడాలు ఇటువంటి జరుగుతుంటాయి, రైతులకు నష్టం కలిగే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో ఈ వైరస్ తెగులు ఏ విధంగా మనం గుర్తించాలి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాల తర్వాత చికిత్స ఏ విధంగా ఉంటుంది, ఏ కారణాల ద్వారా ఈ వైరస్ తెగులు వస్తుంది, ఈ వివరాలు ఒక్కసారి మన పశు పోషకులకు వివరించండి.
0: వైరస్ తెగులు చూస్తే అండి, వైరస్ ఏంటంటే బ్యాక్టీరియా కంటే ఇంకా అతి సూక్ష్మమైన జీవి. ప్లస్ ఏంటంటే అది ఎప్పుడైతే జీవిలో ఉంటుందో అప్పుడే అది బతికుంటుంది, జీవం బయట నిర్జీవంగా ఉంటుంది. సో దాంతో వచ్చిన సమస్య ఇదన్నమాట. మనం బ్యాక్టీరియా చూస్తే బయట కూడా అది జీవంతో ఉంటుంది, పశువుల్లో కూడా జీవంతోనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే బయట నిర్జీవంగా ఉంటుందో ప్లస్ జీవిలో జీవించి ఉంటుందో, సో ఏంటంటే లోకల రోగానికి కారకమైన విపరీతమైన దాని యొక్క సంతతిని పెంచుకుంటుంది. దాని యొక్క సంతతిని పెంచుకున్న తర్వాత ఏ అయితే శరీర కణాల్లో ఆ వైరస్ అయితే ఉందో ఆ కణాలన్నీ విచ్ఛిన్నం చేసేస్తుంది. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా రోగాలతో కంపేర్ చేస్తే వైరస్ యొక్క రోగాలు విపరీతంగా

0: నష్టం కలిగే వాటిగా ఉంటాయి అన్నమాట. ప్లస్ ఏంటంటే ఎప్పుడైతే వైరస్ ఒక తెగుళ్ళలాగా వచ్చిందో, ఆ తెగుళ్ళలో నుంచి మనము ఈ తెగులు మా గొర్రెలకి సోకింది అని తెలుసుకునే లోపలే విపరీతమైన నష్టం జరిగిపోతుంది అన్నమాట. ప్లస్ ఏంటంటే వైరస్ ఏంటంటే దాని యొక్క సంతతిని పెంచుకోవడానికి ఎప్పుడైతే దానిలో ఒక గొర్రెలో మేకలో పునరుత్పత్తి చెందుతుందో, సో ఆ సమయంలో గొర్రె యొక్క రోగ నిరోధక శక్తిని కూడా విచ్ఛిన్నం చేసేస్తుంది.
1: మరి ఇటువంటి సందర్భంలో వైరస్ చాలా విపరీతమైన నష్టం కలగజేస్తుంది అంటున్నారు, బాగుంది. అయితే ఏ విధంగా గుర్తించాలి, ఎటువంటి లక్షణాలతో ఈ పశు పోషకులు గుర్తించాలి, ముందుగా ప్రత్యేకమైన లక్షణాలు ఒకసారి తెలియజేయండి.
0: మనము మన రాష్ట్రంలో చూస్తే గొర్రెలకు మేకలకు ముఖ్యంగా సోకే వైరస్ వ్యాధులు మనం చూసుకుంటే, గొర్రెల్లో ముఖ్యంగా ఒకటి నీలినాలుక వ్యాధి, ప్లస్ మనకి మేకల్లో ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి పీపీఆర్ వ్యాధి. అలానే గొర్రెల్లో మేకల్లో ఈ సమయంలో ఏంటంటే వాటి యొక్క రోగ నిరోధక శక్తి కొంచెం తగ్గుదల చెందుతుంది కాబట్టి చలికాలంలో మనకేంటంటే గొర్రెలలో కూడా మశూచి వచ్చే ఆస్కారం ఉంటుంది, మరియు మేకల్లో కూడా మశూచి వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్నే మనం అమ్మతల్లి అంటాం, అదే షీప్ పాక్స్ కానీ గోట్ పాక్స్ కానీ. ఈ షీప్ పాక్స్ కానీ గోట్ పాక్స్ కానీ మనం చూసుకుంటే మొహం పైన నాలుక పైన ఎక్కడెక్కడైతే వెంట్రుకలు ఉండవో అక్కడ మొత్తము పొక్కులు రావడం జరుగుతుంది. ఆ పొక్కులు కొన్ని రోజుల తర్వాత పగులుతాయి, దాని తర్వాత అది ఒక గాయంగా మారుతుంది. దానివల్ల దానికి మళ్ళీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి గొర్రె తినలేక, మనము ఏ వ్యాధి అయినా తీసుకున్నప్పుడు కూడా ఒకటి మీరు రైతు సోదరులు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, వ్యాధి వల్ల గొర్రె మేక చనిపోదు కానీ వ్యాధి రావడం వల్ల, అది తినకపోవడం వల్ల, సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం వల్ల, అటువంటి పరిస్థితుల్లోనే దానికి ఒక సత్తువ తగ్గిపోయి ఎక్కువ చనిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి రోగాలు ఎప్పుడైతే మనకు వచ్చినాయో, రోగాలు వచ్చినప్పుడు అటువంటి జీవాల్ని మనం ఫస్ట్ సెపరేట్ చేయాలి. ఎందుకంటే వేరే ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే వేరే గొర్రెలకి తొందరగా సంక్రమిస్తాయి, చాలా ఫాస్ట్గా తొందరగా సంక్రమిస్తాయి. వేరే గొర్రెలు కూడా ఈ వ్యాధిని బారి పడే ఆస్కారాలు చాలా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఈ వ్యాధిగ్రస్తమైన గొర్రెల్ని మేకల్ని మనం ఫస్ట్ సెపరేట్ చేసేయాలి. మందల నుంచి సెపరేట్ చేసి దూరంగా పెట్టాలి. మనం ఒకవేళ మనకు ఫామ్ ఉంటే ఒక సిక్ షెడ్ ఫామ్కి అవతల దూరంలో ఒకటి పెట్టుకుని ఆ సిక్ షెడ్లో ఈ వ్యాధిగ్రస్త గొర్రెల్ని మేకల్ని మనము సెపరేట్ చేసి పెట్టాలి. సెపరేట్ చేసి పెట్టి ప్లస్ ఇటువంటి రోగాలు రాకుండా తగిన నివారణ చర్యలు కూడా మనము చేపట్టాలి. ఆ నివారణ చర్యలు ఏంటంటే ఒకటి వ్యాధి నిరోధక టీకాలు ఏ సమయంలో వేయాలి. ఇప్పుడు నేను చెప్పిన రోగాలన్నిటికి కూడా ఏంటంటే వ్యాధి నిరోధక టీకాలు ఉన్నాయి. ఆ పర్టికులర్ సమయంలో ఆ పర్టికులర్ నిరోధక టీకాలు జీవాలకి వేయడం వలన మనము వ్యాధిని రాకుండా అరికట్టవచ్చు. దాన్నే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అట్లానే మనము ఫామ్లో కూడా ఏంటంటే పరిశుభ్రత అది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఏదైతే వ్యాధిగ్రస్త గొర్రె తిన్న మేత ఉన్నదో, గొర్రెలు మేకలు తిన్న తీసుకున్న ఆహారము ఉన్నదో, వాటి యొక్క నీళ్లు తాగుతాయో, సో ఆ వాటినన్నిటిని కూడా మనం ఏంటంటే శుభ్రంగా మెయింటైన్ చేయాలి. వాటిల్లో మంచిగా రోగం బారిన పడని గొర్రెలు ఏమన్నా ఉంటే వాటిని తాగి వాటికి కూడా రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని ఇమీడియట్గా తీయడము, అవి వాడిన అవి పండుకున్న చోట అవి ఏదైతే గడ్డి మీద పండుకుంటాయో ఆ గడ్డి అవి పట్టుకున్న ఏదైతే గడ్డిని తిన్న దానాని ఉన్నాయో ఆ దానాని మిగిలిపోయిన వాటిని కూడా మనం ఇమీడియట్గా తీసేసి దూరంగా పరవేయాలి.
1: చాలా చక్కగా మీరు వైరస్ వచ్చే తెగుల గురించి కారణాలు, లక్షణాలు, చికిత్స వివరాలు కూడా తెలియజేస్తున్నారు. తర్వాత అంతర్ పరాన్నజీవులు, బాహ్య పరాన్నజీవులు అని కూడా, వాటి వల్ల కూడా ఈ రోగాల బారిన పడే అవకాశం ఉంది ఈ జీవాలని తెలియజేశారు. ముందుగా అంతర్ పరాన్నజీవులు ఏ విధంగా ఈ గొర్రెలకు మేకలకు వచ్చే అవకాశం ఉంది, వాటి వలన నష్టం కలిగే అవకాశం ఉంది, వాటి లక్షణాలు కారణాలు తెలియజేస్తూ చికిత్స ఉపాయం కూడా తెలియచేయండి.
0: మనం చూసుకుంటే గొర్రెలలో అంతర పరాన్నజీవులు ఎక్కువ ఉంటాయండి. మనము మేకలతో పోల్చి చూస్తే మేకలలో అంతర పరాన్నజీవులు తక్కువగా ఉంటాయి. గొర్రెల్లో అంతర పరాన్నజీవులు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే గొర్రెలు గడ్డి మేస్తాయి, ప్లస్ గొర్రె పైపెదము చిట్లి ఉంటుంది. పైపెదము చిట్లి ఉండడం వల్ల గొర్రె ఎప్పుడైనా కానీ భూమికి దగ్గరగా మేస్తుంది. మనము ఆవుల్ని బర్రెల్ని చూస్తే భూమికి దగ్గరగా మేయవు, గొర్రె ఒక్కటే భూమికి చాలా దగ్గరగా మేస్తుంది. అందుకనే ఏమంటారంటే మన వెనకటికి మన పెద్దలు ఫస్ట్ ఆవుల్ని మేసిన తర్వాత గొర్రెల్ని మేనేయమంటారు. ఫస్టే గొర్రె మేస్తే ఆవులకి బర్రెలకి ఏమి మిగలవు అన్నమాట. సో అట్లా ఆ భూమికి దగ్గరగా మేయడం వల్ల ఏంటంటే గొర్రె గడ్డితో పాటు మట్టి, దాని తర్వాత ఆ మట్టిలో ఉన్న అంతర పరాన్న జీవులు గుడ్లను కూడా

0: ఎక్కువగా తీసుకునే ఆస్కారము ఉంటుంది. కాబట్టి షీప్ని ఏమంటామంటే మనం ఒక మ్యూజియం ఆఫ్ పారాసైట్స్ అంటాం. అంటే రకరకాల అంతరపరాన్న జీవులు మనకి గొర్రెల్లో ఎక్కువ కనపడతాయి మేకలతో కంపేర్ చేస్తే. సో ఈ అంతరపరాన్న జీవులు కూడా ఏంటంటే మెయిన్ అంతరపరాన్న జీవుల వల్ల కలిగే నష్టం ఏంటంటే ఏదైతే గొర్రె ఆహారం తీసుకుంటుందో ఆ గొర్రె తీసుకున్న ఆహారాన్ని ఈ అంతరపరాన్న జీవులే తీసేసుకుంటాయి. సో అవే తీసేసుకుంటాయి. సో గొర్రె మేక తింటాయి, ఆహారం తింటాయి, కానీ దానికి ఆహారానికి అనుగుణంగా ఏదైతే బరువు పెరగాలో ఆ బరువు పెరగవు అన్నమాట. మనం అబ్జర్వ్ చేసే ఫస్ట్ లక్షణం అదొకటి. దాని తర్వాత రెండవ లక్షణం ఏంటంటే ఈ అంతర్పరాన్ని జీవులు ఉండడం వల్ల సరైన ఆహార లభ్యత గొర్రెకి దొరకదు. కాబట్టి ఏంటంటే రక్తహీనత మనం చూస్తాం, రక్తహీనత చూస్తాం. మనం ఏంటంటే గొర్రెల యొక్క కళ్ళు చూసినా, దాని తర్వాత గొర్రెల యొక్క దవడ అవి చూసినా, చిగుళ్ళు చూసినా కానీ పాలిపోయినట్టు కనపడతాయి అన్నమాట. ఎందుకంటే మనకి రక్తహీనత క్లియర్గా కనపడుతుంది. మూడవ లక్షణం ఏంటంటే ఇందులో ఎప్పుడైతే ఈ అంతరపరాన్న జీవులు ఉన్నాయో గొర్రె కానీ మేక కానీ ఒక పారుడు ఉంటుంది అన్నమాట. పలచగా విరేచనాలు చేస్తూ ఉంటాయి, పురుగొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అట్లా పురుగొట్టుకోవడం, ఒక్కొక్కసారి ఆ పురుగుల మనం ఈవెన్ వాసన కూడా చూస్తామన్నమాట. ఇంకొక లక్షణం ఏంటంటే ఇవి నీరసించిపోతాయి. తీసుకున్న ఆహారం మొత్తం అంతరపరాన్న జీవులు తీసుకుంటాయి కాబట్టి నీరసించిపోతాయి. నీరసించిపోవడం వల్ల ఏంటంటే మందలో వెనకబడిపోతాయి అన్నమాట. మందలో వెనకబడిపోవడం వల్ల ఏంటంటే అవి నడవలేక సరిగా నీరసించిపోయేసి దానివల్ల ఎక్కువ మరణాలు సంభవించే ఆస్కారం ఉంటుంది. మనం అదే చిన్నపిల్లల్లో చూస్తే దగ్గర దగ్గర 30 నుంచి 40% మరణాలు ఈ అంతరపరాన్న జీవుల వల్ల మనకి కలుగుతుంది.
1: తర్వాత బాహ్య పరాన్న జీవుల గురించి లక్షణాలు కారణాలు తెలియజేస్తూ చివరిగా చికిత్స గురించి కూడా తెలియజేయండి.
0: బాహ్య పరాన్న జీవులు మనకి చూస్తే గొర్రెలు మేకల్లో ఏంటంటే మనకి చలికాలంలోనే ఎక్కువ బాహ్య పరాన్న జీవులు ఎక్కువ కనపడతూ ఉంటాయి. ప్లస్ ఎండాకాలం ఎక్కువ బాహ్య పరాన్న జీవులు కనపడతూ ఉంటాయి. బాహ్య పరాన్న జీవులు ఏంటంటే వివిధ రకాల పేలు ఉంటాయి, దాని తర్వాత గోమార్లు ఉంటాయి, దాని తర్వాత పిడుదులు ఉంటాయి, దాని తర్వాత డిఫరెంట్ మైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ బాహ్య పరాన్న జీవులు ఏంటంటే ఈ చర్మం పైన ఉంటాయి, దాని తర్వాత వాటి యొక్క వెంట్రుకలకు అంటుకుని ఉంటాయి, దాని తర్వాత కొన్ని కొన్ని చర్మం పొరల్లో కూడా ఉంటాయి. సో ఏంటంటే ఈ బాహ్య పరాన్న జీవుల వల్ల ఏంటంటే విపరీతమైన దురద ఆ జీవానికి కలుగుతుంది అన్నమాట. సో ఆ దురదని అది తట్టుకోలేక జీవి ఏం చేస్తుందంటే మనకి షెడ్లో ఉన్న స్తంభాలకు వెళ్ళి రాసుకోవడము, షెడ్లో ఉన్న గోడలకు వెళ్ళి రాసుకోవడము, దాని దురద తీరడానికి పోయి దానికి రాసుకుంటూ ఉంటుంది అన్నమాట. రాసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మనకు అక్కడ ఉన్ని నష్టపోతాము, ఒకటి గొర్రెల్లో అయితే ఉన్ని నష్టపోతాము. ప్లస్ ఏంటంటే అంతలెక్క ఏంటంటే ఉన్ని నష్టపోయి అక్కడ గాయమయ్యే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తీసుకెళ్ళిపోయి రాసుకుంటూ ఉంటుంది కాబట్టి. సో ఆ గాయమయ్యి మళ్ళీ మనకి ఆ గాయాలు మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ లేనిపోయిన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఆస్కారము ఉంటుంది. సో ఈ విపరీతమైన దురద వల్ల ఏంటంటే యానిమల్ విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఒత్తిడికి లోనయ్యి ప్రాపర్గా సరిగ్గా ఆహారం తీసుకోదు. దాని తర్వాత సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల దాని యొక్క బరువు పెరగదు అన్నమాట.
1: ఇటువంటిప్పుడు రైతు సోదరులకు నష్టం వచ్చే అవకాశం
0: అవునండి. అవును, ఇటువంటి
1: మాంస వృద్ధి జరగదు,
0: మంచి మాంస వృద్ధి జరగదు.
1: అయితే చివరిగా తెలియజేయండి డాక్టర్ గారు, ఈ ప్రభుత్వం ఎటువంటి టీకాల కార్యక్రమం చేపడుతుంది గొర్రెలు మేకల్లో, ముందస్తుగా ఆ వివరాలు తెలియజేయండి.
0: ప్రభుత్వ పరంగా గొర్రెలకు మేకలకు సంబంధించిన వివిధ రకాల ప్రాణాంతకమైన వ్యాధులకు అన్నిటికీ కూడా ప్రభుత్వము ఉచితంగా టీకాలు ఇస్తుందండి. సో ఆ సరైన సమయంలో పశు వైద్యాధికారులు ఆ పర్టికులర్ సీజన్ కంటే ముందే, ఒక నెల రోజుల ముందే ఆ టీకాలు వేసే కార్యక్రమము చేపడతారు. ఆ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ ఊరుల్లో ప్రతి ఊరికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క జీవికి కూడా టీకాలు వేసే ఆస్కారం ఉంది. మనం మాట్లాడుకున్న వివిధ రకాల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రాణాంతక వ్యాధుల్లో ఆల్మోస్ట్ 90% వ్యాధులకి ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుంది.
1: ఎటువంటి యంత్రాంగం ఉంది? ఎందుకంటే డాక్టర్స్ అంటే వైద్యులే కాకుండా కొన్ని మీ గోపాలమిత్ర వాళ్ళు కూడా పనిచేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో.
0: అవునండి,
1: ఈ యంత్రాంగం గురించి ఒక్కసారి వివరించండి.
0: సో మనం చూసుకుంటే పశుసంవర్ధక శాఖ యొక్క యంత్రాంగాన్ని చూసుకుంటే మనకి జిల్లా స్థాయిలో హాస్పిటల్ ఉన్నాయి, అట్లానే మనకి ఏరియా వెటనరీ హాస్పిటల్ ఉన్నాయి, అట్లానే మనకి ఒక ప్రైమరీ వెటనరీ సెంటర్ ఒకటి ఉంది, ప్లస్ అట్లానే ఒక సబ్ సెంటర్ ఉంది. సో ఇవన్నీ చోట్ల కూడా ఏంటంటే మనకి జిల్లా స్థాయిలో కూడా ఏంటంటే పశు వైద్యాధికారులు, ఏడీ స్థాయి వాళ్ళు, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వాళ్ళు, ప్లస్ జిల్లా స్థాయి అధికారులు,

0: మనకి ఉంటారు. ఏరియా వెటనరీ హాస్పిటల్ స్థాయిలో మనకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు.
1: క్రింది స్థాయి అధికారులు అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు ఆ గ్రామీణ ప్రాంతంలో ఊర్లోకి వెళ్లి ఏమైనా టీకాల కార్యక్రమం చేస్తారా?
0: క్రింది స్థాయి అధికారులే అండి, క్రింది స్థాయి అధికారులే. ముఖ్యంగా ఏంటంటే ప్రైమరీ వెటనరీ సెంటర్ల స్థాయిలో ఒక గ్రాడ్యుయేట్ వెటనరీ డాక్టర్ కంపల్సరీ ఉంటారు. సో వాళ్ళు మండల స్థాయిలో ప్లస్ మండలానికి కూడా దగ్గర దగ్గర 2-3 ప్రైమరీ వెటనరీ సెంటర్లు ఉన్నాయి. దాని కింద ఒక గ్రాడ్యుయేట్ వెటనరీ డాక్టరు ఉన్నారు. సో వాళ్ళు ఎల్ఎస్ఏసి ఈ టీకాల కార్యక్రమం చేస్తారు. వాళ్ళ కింద సబ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు సబ్ స్టాఫ్ కూడా చేస్తున్నారు. అదే కాకుండా మొబైల్ వెటనరీ క్లినిక్, పశుమిత్రలు, గోపాలమిత్రలు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.
1: చాలా చక్కటి వివరాలు. గొర్రెల్లో మేకలో సంక్రమించే వ్యాధుల గురించి, కారణాలు, లక్షణాలు, చికిత్స వివరాల గురించి తెలియజేస్తూ చక్కటి యంత్రాంగము ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఈ వైద్యులైతేనేమి, గోపాలమిత్ర అయితేనేమి, ఇంక సబ్ స్టాఫ్ అయినటువంటి మిగతా ఇతరత్ర అఫీషియల్స్ అయితేనేమి, వీరందరూ గ్రామీణ ప్రాంతంలో ఊర్లోకి వెళ్ళి చక్కటి కార్యక్రమాలు, టీకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని వివరించారు. ధన్యవాదాలు పవన్ గారు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు విత్తన వారోత్సవాలు, అలాగే గొర్రెల్లో మేకల్లో సంక్రమించే వ్యాధుల గురించి శ్రీ పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ టి అనిల్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్.

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 7:45. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లొల్ల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర

0: దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
0: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
1: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు, 18 ట్రేడ్స్ ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారు ఉన్నారో, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్ కి అర్హులు అన్నట్టు. ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు, అలాంటి చేతితో చేసే దూగోడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్ గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉంటాయి, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలా మందికి ఫోన్ పే జీపేలు అనుకుంటే తెలీదు. సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మట్టుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్ కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అనే నేను క్లియర్ చేస్తాను.
0: బాగుంది మహేష్ గారు. ఇందాక మీరు ఒక మాట చెప్పినారు, అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
1: యాక్చువల్ గా అయితే ఇనిషియల్ గా 2023 లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్ లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్ లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్ గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి అంటే బెనిఫిషియర్ కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
0: బాగుంది.

0: అయితే మరి దీనికి రుణ సదుపాయం, లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా, ట్రైనింగ్ పీరియడ్లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవన్నీ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
1: వీళ్ళకు ట్రైనింగ్ టైంలో ఏమో ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటుంది విత్ ఫుడ్ ఉంటుంది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే, 5 డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్ సర్టిఫైడ్ అని ఒకటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్ లో ఉంది SBI బ్రాంచ్ లో. సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్ కి అర్హుడు,
0: ఓకే
1: 1,00,000 రూపాయలు లోన్ కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు PM విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అది
0: ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంక్ మీకు లోన్
1: ఇస్తుంది. దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు PM విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మెషినరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మెషిన్ వస్తున్నది, కుట్టు మెషిన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, OTPలు చెప్పడం గానీ, లేకపోతే ఫొటోస్ వీడియోస్ అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్ లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే, బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్ లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తారు,
0: పార్సల్
1: పంపిస్తారు. క్లియర్?
0: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకుని అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకుని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
1: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్ గా PM విశ్వకర్మ కింద 3 లాక్స్ లోన్ ఇవ్వాలి. దీన్ని 2 ట్రెంచెస్ చేశారు, అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 లాక్, ఎలా అంటే 5 డేస్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 లాక్, ఇది 18 మంత్స్ లో కట్టేయాలి EMI రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 పైసా కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 పైసా 28 పైసా అలా పడుతుంది. సో 5% అంటే 18 మంత్స్ లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 లాక్ ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో, మళ్ళా వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళా 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటుంది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద

0: డిక్షనరీ ఉంటుంది,
1: అవును,
0: వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది.
1: అరే వా,
0: ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 రూపీస్ వస్తాయి. మళ్ళీ 36 మంత్స్కి గాను 2 లాక్స్ రూపీస్ లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్కి గాను 7,500 రూపాయలు వస్తాయి, అలాగే 2 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏందని అంటే ఈ 3 లక్షల లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే, సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి,
1: బాగుంది.
0: సో ఇవ్వండి, ఇంకా మీరు పర్టికులర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే పిఎం విశ్వకర్మ వెబ్సైట్లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ని
0: క్లారిఫై చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ఓ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఒక అధికారిక లేఖ రాశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశాన్ని మరోసారి ఉమ్మడిగా సమీక్షించవలసిన అవసరం ఉందని, ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రతినిధుల బృందానికి తగిన సమయం ఇవ్వాలని, ఇరు రాష్ట్రాల సమావేశానికి తేదీని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు స్వయం పోషకంగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సూచించారు. ఎండీ డాక్టర్ సోని బాలాదేవితో కలిసి జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ అభివృద్ధికి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్యాంగ్టాక్లో ఈరోజు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో చెప్పారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలకు ఆమోదం తెలపడాన్ని హోంమంత్రి అమిత్ షా ఈరోజు స్వాగతించారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా సౌకర్యవంతంగా మార్చేందుకు

ప్రభుత్వం వాటికి సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తోందని అమిత్ షా చెప్పారు. ఖరీఫ్ క్యాంపెయిన్ 2026 జాతీయ వ్యవసాయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక చర్చలు, ప్రజెంటేషన్లు ఉంటాయి. ఖాదీ గ్రామోద్యోగ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 187,105 కోట్ల రూపాయల విక్రయాలతో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించిందని కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ వెల్లడించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 కు.

0: ఆకాశవాణి తత్కాల్ నాటిక రచన శ్రీ చిలువేరు రఘురామ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: విశ్వనాథం, శ్రీ మల్లాది భాస్కర్, లక్ష్మీకాంతం, శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం, శేఖర్ శ్రీ జంగా అనిల్ కుమార్, శర్మ శ్రీ మత్తేభం మంగరాజు, మూర్తి శ్రీ మురళీధర్ గౌడ్, కిరణ్ శ్రీ రాజేందర్ గౌడ్. వినండి తత్కాల్ నాటిక.
1: విశ్వనాథం గారు, విశ్వనాథం గారు!
2: ఎవరు? అన్నయ్య గారా? ఏమండి, మల్లికార్జున శర్మ అన్నయ్య గారు వచ్చారు. రండి అన్నయ్య గారు, రండి. ఆయన పూజలో ఉన్నారు, అయిపోయింది, కూర్చోండి, వస్తున్నారు. అన్నయ్య గారు, ఏమిటి ఇలా నీరసంగా ఉన్నారు? ఒంట్లో గాని బాగోలేదా?
1: ఏమీ లేదమ్మా, 3 రోజుల నుంచి దవడ పన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. పంట కింద ముద్ద తగిలినా, నీళ్లు తగిలినా నరాలు జువ్వున లాగుతున్నాయి.
2: అయ్యయ్యో, మరి మందులు వాడారా?
1: వాడానమ్మా. ఇంటి వైద్యానికి ఈ రోజుల్లో రోగాలు తగ్గుతాయా? పైగా నొప్పి మెడల దాకా పాకింది, సరిగ్గా నిద్రుండి చావట్లేదు.
2: అరేరేరే, అశ్రద్ధ చేస్తే ఆపరేషన్ దాకా వెళ్లాల్సి ఉంటుంది అన్నయ్య గారు. ముదిరింది అనుకోండి, 3 అంగుళాల లోతు నుంచి దవడ పన్ను లాగి పారేస్తారు. మొన్న మా శంకరం బావ గారికి తీయించాంగా, 10 రోజులు ముద్ద దిగుతే ఒట్టండి. పాపం అన్ని రోజులు ద్రవ పదార్థాలతోనే గొంతు తడుపుకున్నారు.
1: అయితే ఆపరేషన్ తప్పదంటారా?
2: అన్నయ్య గారు భయపడకండి, హోమియోలో మంచి మందు ఉందండి, నేను ఇస్తాను. దాన్ని మీరు వరుసగా 4 రోజులు వాడండి, అదే తగ్గుతుంది.
1: సరే, అలాగే ఇవ్వండి అక్కయ్య గారు.
3: మల్లికార్జున శర్మ, పోయిన సంక్రాంతి కోళ్ళ పందాల్లో కనిపించావు, మళ్ళీ బొత్తిగా దర్శనమే లేదు. ఏమిటి విశేషం? ప్రమోషన్ గానీ ఏమైనా వచ్చిందా?
1: కాదండి, పోయిన నెలలో ట్రాన్స్ఫర్ అయ్యింది. స్టేషన్ లో మీరు కలిసినప్పుడు మీతో చెప్పాను, మర్చిపోయినట్టున్నారు.
3: ఈ మధ్య కాస్త మతిమరుపు ప్రారంభమైందనుకో శర్మ. చెప్పు, ఎలా ఉన్నారు?
1: ఏముంది, నా ప్రాణానికి 2 కోర్టు కేసులు ఉరితాళ్లలా ఉన్నాయి. హీరింగ్ అయితే గాని ట్రయల్ కు రాదు, ట్రయల్ అయితే గాని జడ్జిమెంట్ రాదు.
2: అన్నయ్య గారు, మీరు కూర్చోండి, నేను మందు తీసుకొస్తాను.
3: ఏమిటో రావటం, రోగం చెప్పటం, మా ఆవిడ మందు కట్టేదాకా వెళ్లటం జరిగిపోయిందన్నమాట. ఏమిటి దవడ అలా వచ్చింది? కొంప తీసి ఇంట్లో మాటా మాట గాని పెరిగిందా?
1: విశ్వనాథం గారు, ఇంట్లో నేను నోరు వాయా లేనివాణ్ణి, ఆ సంగతి మీకు తెలుసుగా.
3: ఏదో తమాషాగన్నానులేవోయ్. ఇదిగో అందరు పరిస్థితి అంతే. పోనీ ఇంతకు ఏమైంది?
1: 4 రోజుల నుంచి ఈ దవడ పన్ను గుణపంలా గుచ్చుకుంటోంది. మిషన్ తో దవడలో డ్రిల్ వేసినట్టు అవుతోంది. భరించలేకటి వచ్చా మీకు చూపిద్దామని. అక్కయ్య గారు కనిపించి కనిపించగానే హోమియో మందు వేస్తానన్నారు.
3: అయింది అనుకుంటూనే ఉన్నా, నేను రావటం 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నా పేషెంట్ కు టెస్టులు మందులు దాకా వెళ్ళిందన్నమాట.
1: ఇంకా ఇవ్వలేదండి, తెస్తానని లోపలికెళ్ళింది.
3: చూడు శర్మ, నేను ఆయుర్వేద వైద్యుణ్ణని, మంచి మందులిస్తానని, మూలశంక నుండి మహామహా ముదురు రోగాలను నయం చేసే

0: పవర్ నాకుందని నీకు తెలుసు కదా.
1: నాకే కాదండి, ఈ కాలనీలో ప్రతి ఒక్కరికి తెలుసుగా.
0: అవునా? మరి ఆయుర్వేదం వదిలి హోమియో వైపు ఎందుకు మారుతున్నావు చెప్పు.
1: ఇంకా ఎక్కడ మారానండి, నొప్పితో చస్తున్నా.
0: మీలాంటి వాళ్ళందరినీ ఆయుర్వేదంలోకి దింపా, అయినా హోమియోలో నా మొహం ఏముందయ్యా? చక్కెర కోటింగు, ఆల్కహాల్ వాసన తప్ప.
2: చెప్పొచ్చారులేండి, మూసాంబరం సొంటి వాసనల కంటే మేలే. ఇదిగో అన్నయ్య గారు, ఇదిగో ఈ రెండు సీసాలు తీసుకోండి. ఈ మందు రోజుకి రెండు పూటలు చొప్పున 4 రోజులు వాడండి, ఫట్టుమని తగ్గిపోతుంది అంతే.
0: ఏమిటి పోయేది, బలం తగ్గి పుచ్చిపోయి పన్ను విరిగిపోయి సెప్టిక్ అవుతుంది. శర్మ, అసలు విషయం ఏమిటంటే నీకు జ్ఞానదంతం వచ్చిందయ్యా.
1: ఏంటి, డయాబెటీస్ వయసులో జ్ఞానదంతం ఏమిటి విశ్వనాథం గారు? పక్క వీధిలో శేషారెడ్డి అని MDS పళ్ళ డాక్టర్ ఉన్నాడు, వెళ్ళి పళ్ళు పీకించుకుంటా పేడా పోతుంది. ఈ మందుల గోల కన్నా అదే నయం. నమస్తే. వస్తా.
2: హలో శేఖర్. ఒరే శేఖర్, ఎక్కడున్నావురా? పొద్దున టిఫిన్ చేయకుండా వెళ్ళావు. అయ్యో, 10 రోజులు ఎలా గడిచాయో తెలియట్లేదురా. పట్టుమని ఒక్కరోజైనా మాతో గడపలేదు. అబ్బబ్బా, అసలు ఇప్పుడు ఎక్కడున్నావురా? ఓహో, నాయుడు ఆంటీ వాళ్ళ ఇంట్లోనా? ఇదిగో ఇస్తున్నా నాన్నకి. ఏమండి? శేఖర్ మాట్లాడతాట.
0: చెప్పరా. ఏమిటి? ఇవాళ ట్రైన్ కాకా వెళతాను. అట్లాగే తత్కాల్లో తీసుకుంటానులే. సరే లేరా కాంతం, నేను టికెట్ కోసం వెళుతున్నాను. వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో చెప్పాడట, ఈలోగా వాడి బట్టలు పిండి వంటలు చేసావుగా అవన్నీ సర్దాయి. అలాగే టేబుల్ మీద సరస్వతి లేహ్యం, అశ్వగంధ లేహ్యం గట్రా ఉన్నాయి, అవి కూడా పెట్టాయి.
2: ఇంత సీసాలు బ్యాగుల్లో పట్టావు. నా దగ్గర ముద్దుగా చిన్న సీసాలున్నాయి, ఆ మందులు పెడతాలేండి. హలో అమ్మాయి స్వరాజ్యం, బాగున్నావుటే? తమ్ముడు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాడే. అవును, విజయవాడ సంబంధం కూడా చూస్తే సరిపోయేదే. మరే వరంగల్ అమ్మాయి కూడా చాలా బాగుందే, చూపులు కలిశాయి, పేర్లు కలిశాయి, హైట్లు కూడా కలిశాయి. మీ నాన్నే జాతకాలు కలవలేదు అంటున్నారు. అబ్బబ్బా, ఈ మధ్య చాదస్తము మతిమరుపు రెండూ ఎక్కువయ్యాయే. ఆయుర్వేదంలో ఏదో లేహ్యం వాడుతున్నారుగా, ఏదో అప్పటి నుంచి. అదిగో నాన్న వస్తున్నారే. తమ్ముడు మధ్యాహ్నం వెళ్తాడే. ఏమండి?
0: ఎవరిదా ఫోను?
2: మన అమ్మాయి స్వరాజ్యం అండి. తమ్ముడు ఎలాగో వచ్చాడు కదా, వరంగల్ సంబంధం ఖాయం చేసుకోలేకపోయారా అంటోంది.
0: తనకు జాతకాలు కలవకుండానే పెళ్లి చేశానా? 5 ఏళ్ళు పట్టింది, 10 సంబంధాలు చూశాం. చూద్దాం ఎలాగూ వచ్చేది, అదిగా ఆషాఢమేగా, కార్తీకంలో చూద్దాం. నిజామాబాద్లో ఓ మంచి సంబంధం అని శాస్త్రి గారు చెప్పారులే.
2: సరే గాని ఎవరండి అబ్బాయి?
0: నా డయాబెటిక్ పేషెంట్ కెప్టెన్ గోపాలరావు గారు లేరు, వాళ్ళ పెద్ద అబ్బాయి.
2: ఓ, ఏం బాబు, నాన్నగారు ఎలా ఉన్నారు?
3: లాస్ట్ ఆగస్ట్ లో పోయారా ఆంటీ, అంకుల్ కూడా వచ్చారుగా. ఏంటంకుల్, మర్చిపోయారా?
0: ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. అసలు విషయం ఏమిటంటే కాంతం, నేను పార్కు దాకా వెళ్ళానో లేదో ఈ బాబు బైక్ మీద ఆగి అటు ఇటు చూస్తున్నాడు. పేషెంట్ ఏమో అనుకుని బాబు ఆయుర్వేదం డాక్టర్ విశ్వనాథం గారింటికేనా అని అన్నాను. అవును అన్నాడు. ఇదిగో శేఖరం కోసం పొద్దున్నే పళ్ళు కూడా తోముకోకుండా కాఫీ తాగకుండా 2 గంటలు లైన్లో నుంచుని ఈ టికెట్ తీసేట మన వాడికి. అదేమ్మా, దేహం అంటే అలా ఉండాలి.
3: తత్కాలం తీసాను అంకుల్.
2: బాబు నీ పేరేంటి?
3: కిరణ్ ఆంటీ. నేను శేఖర్ ఇంటర్లో క్లాస్మేట్స్ అండి. నాకు ఆరోగ్యం బాగాలేక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను.
2: అయ్యో,
3: శేఖర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, కానీ రోజు మేము ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నామండి.
2: మా శేఖర్ అంటే ఎంత ప్రేమ తెలుస్తూనే ఉంది బాబు. అవును, ఏంటి నాన్న నీరసంగా ఉన్నావు? కళ్ళేమిటట్లా ఇంకుడు గుంతల్లా మారే, మందులు ఏమైనా వాడుతున్నావా?
3: లేదంటీ.
2: ఒక్క నిమిషం. ఏమండి, స్టవ్ మీద పాలు పెట్టాను, కాస్త చూద్దురు.
0: అలాగే.
2: బాబు వెళ్ళేటప్పుడు బలానికి మంచి మందిస్తాను, కాల్కేరియా ఫాస్ఫోరిక్.

0: 28 అని మంచి మందులే ఇస్తాను, వేసుకుంటూ ఉండు.
1: సరే ఆంటీ.
0: కూర్చో నాన్న కూర్చో. ఎప్పుడు తిన్నావో ఏమిటో, టిఫిన్ తెస్తాను. ఉప్మా తింటావా?
1: కాస్త జీడిపప్పు వేయండి ఆంటీ.
0: అట్లాగే.
2: చూడు కిరణ బాబు, నీ శరీరంలోకి మందులు వేస్తున్నావు అంటే అది చాక్లెట్ లా ఐస్ క్రీమ్ లా ఉండకూడదు. మంచి గట్టి వేర్ల రసంతో పుటం పెట్టిన గోళీలైతే బలం దానంతట అదే వస్తుందయ్యా. ఇంతకీ పెళ్ళి అయిందా?
1: కాలేదు అంకుల్, అప్పుడేనా అంటున్నారు ఇంట్లో.
2: ఇలా చెవి పడేనా అది సంగతి.
1: పోండి అంకుల్, మీరు మరీను.
2: ఇగో మరీ పెళ్ళి అయితే బలం కావాలి కదో.
0: ఏమిటండి, పిల్లవాడికి ఏదో మాయమటలు చెప్పి పాడు చేస్తున్నట్టున్నారు.
2: దీనికంటేనా? అదే ఈ వశీకరణం టిఫిన్ కంటేనా అని.
0: కిరణ్ తిన్నానా? జీడిపప్పు అడిగావుగా, వేశాను. పాలు కూడా ఇస్తాను, తాగు. వెళ్ళేటప్పుడు మందులు ఇస్తాను, మర్చిపోకు, సరేనా?
3: హలో. అవునక్కయ్యా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నిజామాబాద్ వస్తాను, సరేనా? బుజ్జి నానిగాడు ఎలా ఉన్నారు? చిన్నోడు వీక్గా ఉన్నాడక్క, ఫోటోలు చూశా. మందులు వాడలేకపోయావా? ఓహో, అమ్మ హోమియో మందిస్తుందా? ఓకే ఓకే, పర్వాలేదా? అయితే కంటిన్యూ చెయ్యి.
2: అంటే నాకు తెలియకుండానే ఇంట్లో కుట్రలు జరిగిపోతున్నాయన్నమాట, చూస్తా. అది రాని దీపావళికి బట్టలు అవి పెట్టాలందిగా.
3: ఓ మై గాడ్, ఇంట్లో ఇద్దరు డాక్టర్లు ఉన్న సంగతి మర్చిపోయా. అమ్మా, నాకు టైం అవుతుంది. ఎలాగో కిరణ్ ఉన్నాడు కదా, స్టేషన్ డ్రాప్ చేస్తాడు, సరేనా కిరణ్?
1: అట్నే శేఖర్, పోదాం పద.
3: ఓకే ఓకే. అమ్మా, పుస్తకాలు నా బ్రష్ అన్ని పెట్టావు కదా?
0: అన్ని పెట్టానురా శేఖర్. ఇదిగో ఈ పిల్చు జాగ్రత్తగా వాడు. చూడు, బయట ఫుడ్ తినడం మానేరా. ఈ మందు రెండు పూట్ల మర్చిపోకుండా వేసుకో. ఈ మందు వేసుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాతే ఏమైనా తినాలి. నీళ్లు కూడా తాగద్దు.
3: అలాగేలే అమ్మా. ఈ టిఫిన్ బాక్స్ ఏంటమ్మా?
0: ఏం లేదురా, నీకు ఇష్టమని సకినాలు లడ్డూలు భక్ష్యాలు చేశానంతే.
3: ఒరే కిరణ్, చూసావా మా అమ్మకు నేనంటే ఎంత ప్రేమో.
2: సరే సరే, టైం అవుతోంది, బయలుదేరు.
3: వస్తానమ్మా.
0: జాగ్రత్త నాన్న, చూడు టైం కి రూమ్ కు వస్తూ ఉండు నాన్న.
2: ఈ 6 నెలలు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.
3: అలాగే అలాగే.
2: హలో, ఎవరండి మాట్లాడేది? నేనేనండి, డాక్టర్ విశ్వనాథాన్ని. చెప్పండి, కలవడానికి వచ్చారా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చెప్పండి చెప్పండి, వినబడుతోంది. పార్క్ ఎదురుగా బ్రిడ్జి ఉందా? అదే, అది దాటి కొంచెం ముందుకొస్తే గుడి వైపు 3వ ఇంటి పక్కనే మా ఇల్లు. మాకి ఇంటికి నెంబర్ లేదు గాని ఆయుర్వేద శిరోమణి డాక్టర్ విశ్వనాథం అనే బోర్డు ఉంటుంది. అదే అదే అదే మా ఇల్లు. అలాగే, సరే సరే, రండి రండి.
0: ఎవరండి ఫోన్లో అంతగా ఆయుర్వేద శిరోమణి గారి గురించి అంతగా అడుగుతున్నారు?
2: రామూర్తి గారట, నా పేషెంట్ అయి ఉంటాడు.
0: అబ్బో, అడ్రస్ అడిగిన ప్రతి ఒక్కళ్ళు మీ పేషెంట్లు అనుకుంటే ఎలా? అయినా మేము మతి మరపు ఎక్కువ అవుతుందండి. మందులు మారితే మంచోళ్ళు నిజంగా పేషెంట్లు అయిపోతారు.
2: చూడు, ఇంకా పరిస్థితి ఈ డాక్టర్ విశ్వనాథం గారికి రాలేదు కాంతం.
0: వచ్చిన తర్వాత ఎలాగో నామందేగా వేసుకునేది.
2: ఓహో, అలాగా.
4: విశ్వనాథం గారు,
2: అదిగో వచ్చారు. రండి రండి, లోపలికి రండి.
4: నమస్కారం అండి.
2: నమస్కారం నమస్కారం, కూర్చోండి. చెప్పండి, షుగరా, ఫైల్సా, మోకాళ్ళ నొప్పా, లేక అలసరా కాంతం? కాస్త కాఫీ గాని టీ గాని ఇస్తావేమిటి?
0: పేషెంట్లకి ఇవేం పనికిరావనుకుంటానే.
4: విశ్వనాథం గారు, మీకు బీపీ ఉన్నట్టుంది, చూసుకున్నారా?
2: బీపీ నాకు? మీరు
4: ఇంతకు ముందే ఫోన్ లో చెప్పాను కదండి నేను డాక్టర్ మూర్తినని.
2: మీరు డాక్టరా?
4: అవును, నేను అలోపతిక్ MBBS డాక్టర్ను, పైగా షుగర్ స్పెషలిస్ట్ ని.
2: ఓహో.
0: అన్నయ్య గారు కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను.
2: మీరు వచ్చిన పని చెప్పారు కాదు.
4: విశ్వనాథం గారు, మొన్న నిజామాబాద్ కు వెళ్ళానండి. అక్కడ మీ అమ్మాయి ఒక ఫంక్షన్ లో కలిసింది. అఫ్ కోర్స్ మీ అల్లుడు కనిపించారు. ఈడు జోడు ముచ్చటేసింది.
0: అన్నయ్య గారు కాఫీ తీసుకోండి. మా అమ్మాయేనండి స్వరాజ్యం.
4: తనకు ఓ

0: తమ్ముడున్నాడని, ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడని చెప్పింది. ఎలాగూ ఇక్కడికి పని మీద వచ్చాను కదా, కలిసి వెళ్దామని వచ్చా.
1: అవునండి, సంబంధాలు చూస్తున్నాం. అమ్మాయి నచ్చితే కుటుంబం నచ్చట్లేదు, కుటుంబం నచ్చితే అమ్మాయి నచ్చట్లేదు, రెండు నచ్చితే మా వారికి నచ్చట్లేదు.
2: అదేం కాదండి, జాతకాలు కలవట్లేదు, అందుకే మా వారికి నచ్చట్లేదు.
1: నిజానికే అంతే అయినా కనీసం 29 అయినాలు కలిస్తే చూద్దాం అనుకుంటున్నానండి.
0: ఏమండి, మీరు డాక్టర్ అయ్యుండి?
2: నేను కూడా హోమియో డాక్టర్ నండి.
0: ఇంట్లో ఇద్దరు డాక్టర్లు అయి ఉండి కూడా ఇంకా జాతకాలు ఆయనాలు అనుకుంటూ పెళ్లి లేటు చేస్తున్నారు.
1: ఏం చేస్తామండి, మన సాంప్రదాయం అలాంటిది. జాతకాలతో పాటు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా.
0: ఏమండి, మీరు ఇన్ని తరాలు చూసేసరికి మీ అబ్బాయి తరం కూడా అయిపోతుంది. చూడండి, మనం గ్లోబల్ ఫ్యామిలీలో ఉన్నామండి. టెక్నాలజీ మన జాతకం, వర్క్ మన ముహూర్తం. పిల్లలు వాళ్లకు నచ్చితే చేసేయండి.
1: ఇది చెప్పడానికైనా అడ్రస్ వెతుక్కుని మరీ వచ్చారు మీరు?
0: కాదనుకోండి, నాకు అమ్మాయి ఉంది, వెటర్నరీ డాక్టరు, అంటే పశువుల డాక్టరు.
1: అది సంగతి, చల్లకొచ్చి ముంత దాస్తారెందుకు, అంటే సంబంధం కోసం వచ్చారన్నమాట.
0: అవును విశ్వనాథం గారు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ ఇంట్లో ఇద్దరు డాక్టర్ అని. కోడలు కూడా డాక్టర్ అయితే అబ్బో అబ్బో.
1: పశువుల డాక్టరు,
0: ఐ మీన్ వెటర్నరీ డాక్టర్ కి అమెరికాలో ఎంతో డిమాండ్ ఉందండి. మీకు తెలుసా, అమెరికాలోని 90% ప్రజల ఇళ్లలో కుక్కలో పిల్లులో తప్పనిసరిగా ఉంటాయి. మనుషుల కంటే వాటి హెల్త్ కేర్ ఇంపార్టెంట్ గా చాలా ఫీల్ అవుతారు వాళ్ళు.
1: ఇంతకు డాక్టర్ మూర్తి గారు, మీరు అమ్మాయికి సంబంధం చూడటానికి వచ్చారా, అమెరికా కుక్కలు పిల్లులు సంగతి చెప్పడానికి వచ్చారా మాకు?
0: సారీ సారీ, మా అమ్మాయి డీటెయిల్స్ పెళ్లి సందడి మ్యాట్రిమోనియం లో పెట్టామండి. కోడ్ నంబర్ 666, అంటే 666. అమ్మాయిని చూడండి, వివరాలు అన్ని అందులో ఉన్నాయి.
1: మొదట మా వాడిని చూడండి, వాడు ఇప్పుడే స్టేషన్ కు వెళ్లాడు. త్వరగా వెళ్లారనుకోండి, కిటికీలోంచైనా హాయ్ చెప్తాడు.
0: ఓ అలాగా, ఇప్పుడే వెళ్తాను. ఓకే బాయ్ విశ్వనాథం గారు. శాంతం గారు, మర్చిపోకండి, నా దగ్గర బీపీకి మంచి మందు ఉంది. సరేనా, నమస్కారం, వస్తానండి.
1: మీరు త్వరగా వెళ్ళండి, రైలు కదులుతుంది.
0: అలాగే.
2: ఏమండి, ఆయన ఎందుకు వచ్చాడో ఏం మాట్లాడాడో ఆయనకే తెలియడం లేదు. వెళ్ళమనంగానే వెళ్ళిపోయాడు. మన వాడి ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదండి.
1: ఫోన్ నెంబరు అడగలేదు మరుగు. పిచ్చి డాక్టర్, ఏం చేస్తాం? కాంతం, కాస్త కాఫీ ఇస్తావేమిటి?
2: తెస్తున్నా ఉండండి.
1: ఇవాళ కిరణ్ తత్కాల్ లో టికెట్ తీశాడు కాబట్టి సరిపోయింది. 2 రోజులు రిజర్వేషన్ కోటా అయిపోయిందిట.
2: అయ్యో,
1: ఇంకో విషయం తెలుసా, అనవసరంగా వాడి మీటింగ్ మిస్ అయ్యేది.
2: అవును, వాడి బెడ్రూమ్ లో నిక్కరు బనీను పెట్టారా?
1: అన్ని జ్ఞాపకం పెట్టుకుని మరీ పెట్టా. ఇగో విశ్వనాథమా, మజాక ఎరా? ఆ చెప్పు. ఆ 2 టైర్ లో జనం ఉన్నారా? జాగ్రత్త జాగ్రత్త, సామాన్లు అవి బెర్త్ కింద పెట్టి, బెర్త్ కింద పెట్టి గొలుసు తాళమయ్యి. సరేనా?
2: ఏమండి, ఆ లడ్డూల టిఫిన్ బాక్స్ జాగ్రత్త చెప్పండి, ట్రైన్ లో దొంగలు ఉంటారు. ఆగ్ర రాగానే లేవాలి.
1: ఆగవే, ఏదో చదువుతున్నాడు, వినబడి సావట్లేదు. చెప్పరా చెప్పరా, ఏమిటి కనిపించట్లేదా? ఒరే, కనిపించడానికి ఏముందిరా, ఆ పక్క బెర్త్ నెంబర్ చూసి ఈ పక్కన సీట్ లో కూర్చో. ఏమిట్రా, ఏమిటో అంటున్నావు? మధ్యలో ఈ రైలు హార్న్ ఒకటి. రైలు బయలుదేరిందా? కాంతం, ఇదిగో చూడు, నీకేమైనా వినిపిస్తుందో మీరు?
2: ఉండండి నానా. ఏమిట్రా, ఏంటా కంగారు? వినబడుతోందిరా, చెప్పు. ఏమిటి, టికెట్ కనిపించట్లేదా? పర్సులో చూడరా. ఏంటి నాన్నా, మీ నాన్న నీకు ఇవ్వలేదా? ఏమండి, ఆ టికెట్ వాడికి ఇవ్వలేదా మీరు?
1: టికెట్? చూస్తాను, ఎక్కడ పెట్టాను? వాడికి ఇచ్చాగా? అరే కాంతం, వాడి తత్కాల టికెట్ నా జేబులోనే ఉండిపోయింది.
2: అయ్యో, ఇప్పుడు ఎలా? అయ్యయ్యో, ఒరేయ్, నీ తత్కాల టికెట్ మీ మతిమరుపు నాన్నగారి జేబులోనే భద్రంగా ఉందిరా. ఇప్పుడు ఎలా, ఏంటండి, ఏం పనులు చేస్తారండి మీరు?
3: మీరింతవరకు తత్కాల్ నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ మల్లాది భాస్కర్ రావు, శ్రీమతి నందిరాజు పద్మలత జయరాం, శ్రీ జంగా అనిల్ కుమార్, శ్రీ మురళీధర్ గౌడ్, శ్రీ రాజేందర్ గౌడ్, శ్రీ మత్తేభం మంగరాజు. రచన శ్రీ చిలువేరు రఘురాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా జులై చిత్రంను అద్నం సమి ఆలపించిన డిఎస్పి గీతం.
2: ఇంతకీ నీ పేరు చెప్పలేదు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్

0: మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమలో తరువాతి పాట ఉసిరివెల్లి చిత్రంలో విజయప్రకాష్, నేహ వాసిని ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రసీమలో ఇప్పుడు విందాం. మిర్చీ చిత్రంలో విజయ్ ప్రకాష్ అనిత ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. పి నందకుమార్ గారు వైలెన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. కాంభోజి రాగ ఆలాపన తానం పల్లవి సాహిత్యం పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి గుహగణపతి జనని శ్రీకరి పాహిమాం ఖండ త్రిపుట పల్లవి ఎత్తుగడ సంబంధించి 5 అక్షరాలు వదిలి.

అనంత అగగనంత అగనం.

0: రాగం తానం పల్లవి కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం విన్నారు. పి నందకుమార్ గారు వైలన్, వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు విందాం. ముందుగా

తర్వాతి పాట సిపాయి చిన్నయ్య చిత్రంలో పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం విందాం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: Use of canal networks should be explored, including installation of solar panels along canals and over canals for clean electricity generation. The Supreme Court today upheld the legality of the Special Intensive Revision or SIR of the electoral rolls being conducted by the Election Commission of India. The court held that the Election Commission has the power to conduct SIR under Article 324 of the Representation of the People's Act 1950 and the rules made thereunder. It observed that SIR advances the constitutional imperative of free and fair elections. President Draupadi Murmu has greeted the people on the occasion of Eid al-Zuha. In her message, the president said that the festival symbolizes devotion, sacrifice, and selflessness. President Murmu said that the festival also inspires the citizens to serve humanity, particularly those who are less privileged. She further urged the citizens to strengthen the resolve to promote love and harmony in the society. And Indian shooter Isha Singh today broke the world record in the women's 25-meter pistol event at the ISSF World Cup in Munich. 21-year-old Isha earned 43 points from a possible 50 in the final to surpass the previous record of 42 points held by South Korea's Kim Ye-ji and claimed the gold medal. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శేషం శ్రీహర్షాచార్యులు గారు. 6:15 భక్తరంజని కార్యక్రమంలో దత్తస్తుతి. 6:35 పొలం పనులు. 7:00 ములుగు జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్. 7:15 ఉదయతరంగిణిలో చేరువేల భార్గవ శర్మ గారి స్వయం కృతం కథానిక ఉంటుంది. ఆ తర్వాత అనిర్వచనీయం ఆకాశవాణి ప్రస్థానం శ్రీ వల్లేటి గోపీచంద్ గారి లఘు ప్రసంగం. అనంతరం ఆరోగ్య జీవనం, ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శశాంక్ సుబ్రహ్మణ్యం గారి వేణుగానం. 10:03 పద్మశ్రీ అవార్డు గ్రహీత అభ్యుదయ రైతు శ్రీ చింతల వెంకటరెడ్డి గారితో శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు. ఇక 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో మల్లికా ఆత్రేయ గారి గాత్రం వింటారు. వాద్య సహకారం శ్రీ టిఎస్ శ్రీవత్స, వైలిన్ శ్రీ పి విజయ భాస్కర్. మృదంగం 11:30 సుగం సంగీత్, లతా మంగేష్కర్ గారి భజన్స్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకుబండి పుస్తక సమీక్ష. సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత. 2:30 మధ్యాహ్నం కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీదేవి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వకిలీ కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు. అనంతరం రైతు నేస్తం, వ్యవసాయ విస్తరణలో అందిస్తున్న సేవలు, రాజేంద్రనగర్ శాస్త్రవేత్త సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రీనివాసులు గారితో పరిచయం, పరిచయకర్త సహాయ నిర్దేశకులు ఎస్ రామగోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్, 2వ విడత టీబీ ముక్తు భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సి సుమలతతో పరిచయం, పరిచయకర్త కె లెనిన్ గారు. 8:03 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీవైడ్ ప్లస్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 29 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 కు.

మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.